সুস্মিতা ধ্রুবদল শোভিনী সুহাসিনী সুমধুর ভাষিণী।

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 21వ తేదీ గురువారం శుభోదయం.

భారత దేశపు సంకారాలు శాంతి కహిం ఫల యుగం గమా

ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కె రామాచారి బృందం ఆలపించిన శ్రీ గురుదత్త గాన చరితామృతం వింటారు. మూడవ భాగం.

0: మీరింతవరకు శ్రీకి రామాచారి బృందం ఆలపించిన శ్రీ గురుదత్త గాన చరితామృతం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధా. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ ఎలమర్తి రమణయ్య గారి సూక్తులు వింటారు.
1: సత్పురుషులు పుణ్యపురుషులు, సత్పురుషులు లేదా పుణ్యపురుషులు ఎవరన్నది తెలుసుకునే ముందు మనమందరం మనుషులమేనా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలనిపిస్తున్నది. ఎంచేతనంటే ఈనాడు మన సమాజంలో జరుగుతున్న ఘోరాలు, నేరాలు, అన్యాయాలు, అకృత్యాలు అలా ఉన్నాయి గనుక. మనమంతా మనుష్యులమే అయితే సమాజంలో ఇలాంటి దారుణాలకు చోటుండదు కదా. ఈ సందేహానికి సమాధానం అన్నట్లు ఓ కవి, దనుజులందురు కాద మనుజులనైనను మానవతను వీడి మనిన నాడు అంటాడు. దీనివల్ల మనకేం అర్థమవుతుంది? మనిషంటే మానవత్వం ఉండి తీరాలి. అలాంటి మానవీయత కలిగిన వాడు మానవుడు అవుతాడు. అది లేనివాడు నూటికి నూరు పాళ్ళు మానవుడు కాడు. ముందు మనం మానవులం అనిపించుకోవాలి, తదుపరి మంచి పౌరులు అనిపించుకోవాలి. ఆ పైన గాంధీజీ గారు చెప్పినట్లు నిజమైన ప్రజాస్వామికుడు తోటి మానవుని కష్టాన్ని చూచి సహింపలేడన్న మాటకు అద్దం పట్టే విధంగా సాటి పౌరులకు సాయంగా కదలాలి. అలా సత్పౌరులం అనిపించుకున్న తర్వాతే దైవం మెచ్చే విధంగా మానవ సేవలో అగ్రభాగాన ఉంటూ మానవుడే మహనీయుడన్న వాక్యానికి మనం ఉదాహరణగా నిలవాలి. ముందుగా మనం మానవులం లేదా పురుషులం అయితే అప్పుడు వేమన చెప్పినదేమిటో ఆలోచిద్దాం. ఇంతకు వేమన ఏమన్నాడంటే, ఉప్పు

ఏమా ఇక్కడ ఏమన్నా పురుషుల్ని ఉప్పుతోను పుణ్యపురుషుల్ని కర్పూరంతోను పోల్చాడు. ఉప్పును మండిస్తే చిటపటం అంటుంది, అయితే కర్పూరం వెలిగిస్తే దీపంలా వెలుగునివ్వడమే కాదు, అది వెలిగే ప్రదేశంలో సువాసనలు వెదజల్లుతుంది. అంతేకాదు కర్పూరం త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది, తాను కరిగిపోతూ మనకు వెలుగును పరిమళాన్ని అందిస్తుంది. అలానే పుణ్యపురుషులు సమాజానికి వెలుగులు అందించడానికి తమ జీవితాలను త్యాగం చేస్తారు. మద్రాసు రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా తెలుగు వాళ్ళు జీవించడం జీర్ణించుకోలేక ఎందరో మహానుభావులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి పరాకాష్ఠగా అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ చరిత్రలో నిలిచిపోయింది. అటువంటి మహనీయులే వేమన్న పేర్కొన్న పుణ్యపురుషులుగా భావించడంలో ఎటువంటి సందేహం లేదు. పుణ్యపురుషులనే సత్పురుషులని పేర్కొన్నను తప్పులేదు. అయినప్పటికీ సత్పురుషుల గురించి వారి స్వభావాల గురించి భర్తృహరి ఏమన్నాడో ఈ సందర్భంగా తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది. అదేమంటే, మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణా త్రిభువన ఉపకార శ్రేణిభి ప్రీణయంత పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజహృది వికసంత సంతి సంత కియంత. అంటే మనోవాక్కాయములు మూడు పుణ్యభావ వాక్కర్మలతో కూడి ఉన్నవారై అమృతహృదయులై నిరంతరము లోకోపకారులై ఇతరులలో ఏ రవంత సుగుణం ఉన్ననూ దానిని కొండంతలుగా చేస్తూ లోకమును ఆనందాబ్ధిలో ఓలలాడించు సత్పురుషులు కొందరే ఉంటారు కదా అని దీని భావం. ఇతరుల్లో రవంత సుగుణం ఉన్నదాన్ని కొండంతలు చేసేవారు సత్పురుషులు అంటుంటే మిత్రుడు చెప్పిన ఒక సంఘటన నాకు గుర్తుకొస్తున్నది. అదేమంటే, ఒక కవిమిత్రుడు తను వ్రాసుకున్న పద్యాన్ని కాస్త భయంతోనే

0: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు చూపించారట. ఆయన చూచి శభాష్ అన్నారట, మహాశయ నా పద్యములు అంటూ అతను నసుకుతుంటే విశ్వనాథ వారు అన్నారంట, ఛందస్సులో నీవు పద్యం వ్రాయడమే గొప్ప, అంతకంటే ఏం కావాలని? నీవిలానే పద్యాలు వ్రాసి పేరు తెచ్చుకోవాలని నేను మనసారా ఆశీర్వదిస్తున్నా అన్నారంట. ఈ సంఘటన చెప్పడం ద్వారా నేను ఒక సత్పురుషుని గురించి చెప్పానని సంతృప్తి పొందగలిగాను. ఇకపోతే ధర్మస్వరూపుడైన విదురుడు పుణ్యపురుషుల యందుండే మరికొన్ని సుగుణాలు ఇలా చెప్పారు చూడండి. చెల్లియుండియు సైరణ చేయునతడు పేదవడియును అర్థికి ప్రియముతోడ తనకు గల భంగి ఇచ్చునతండు పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరేణ్యా. కురుశ్రేష్ఠుడా, ప్రతీకారం తీర్చుకొనగలిగిండి కూడా సహించువాడు పేదతనము కలిగినప్పుడు కూడా ఆశ్రయించిన వానికి తనకున్నంతలో ఇచ్చువాడు పుణ్యపురుషులని పెద్దలు చెబుతారు అని ధృతరాష్ట్రునితో విదురుడు అంటాడు.
1: శ్రీ ఎలమర్తి రమణయ్య గారి సూక్తులు విన్నారు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు

0: పేర్లు ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: చిరుధాన్యాల పంటలలో రాగి తర్వాత కొర్ర ప్రధానమైన పంటగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా కర్నూలు, అనంతపురం, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. కొర్ర పంట బెట్టను తట్టుకోవడమే కాకుండా ఎటువంటి నీళ్లలోనైనా ఏ కాలంలోనైనా పండించదగిన పంటగా మనం చెప్పుకోవచ్చు. ఇక అధిక దిగుబడులనిచ్చు కొర్ర రకాలను ఒకసారి గమనించినట్లయితే, ప్రసాద్ రకం చూసినట్లయితే, ఈ రకం కొర్ర కాలపరిమితి 70 నుంచి 75 రోజులు కాలపరిమితి ఉంటుంది. ఈ రకం ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల గింజలను దిగుబడినిస్తుంది. ఈ రకం కొర్ర బెట్టను కూడా తట్టుకుంటుంది. ఇక శ్రీకృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి వంటి రకాలను చూసినట్లయితే, ఈ రకాల కాలపరిమితి 80 నుంచి 85 రోజులు ఉంటుంది. ఎకరానికి దిగుబడిని చూస్తే 10 నుంచి 12 క్వింటాల దాకా దిగుబడి ఉంటుంది. వెర్రి కంకి అలాగే అగ్గి తెగులును కూడా తట్టుకుంటుంది. ఇక సూర్యనంది, ఎస్ఐఏ 3085 రకాలను చూసినట్లయితే, ఈ రకాలు నూతనంగా విడుదల చేసినవి. స్వల్పకాలిక రకాలు అగ్గి తెగులును, వెర్రి కంకి తెగులును కూడా తట్టుకుంటాయి. ఇక కొర్ర సాగులో యాజమాన్య పద్ధతులను గమనించినట్లయితే, నేల తయారీ విషయంలో కొర్ర గింజలు చిన్నవి కాబట్టి మంచి మొలక కావాలంటే నేలలను గొర్రుతోనూ గుంటుకతోనూ తేలికగా సేద్యము చేసి గింజ విత్తుకోవాలి. ఇక విత్తుకునే విధానం చూసినట్లయితే, విత్తనాన్ని వరుసల మధ్య 20 నుంచి 22 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7 నుంచి 8 సెంటీమీటర్లు దూరంతో గొర్రుతో విత్తుకోవాలి. విత్తిన 12 నుంచి 15 రోజులలో ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. ఇక కొర్ర పంటలో ఎరువుల వాడకాన్ని గమనించినట్లయితే, ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 3 నుంచి 4 వారాల తర్వాత మరో 8 కిలోల నత్రజనిని, ఎరువును పైపాటుగా వేయాలి. ఇక కొర్రలో అధిక దిగుబడుల కోసం అంతర కృషి

ని పాటించినట్లయితే నాటిన 20 నుంచి 25 రోజులకు దంతులతో ఎడసేద్యం చేయాలి. వర్షాధారపు పంటలో ఎడసేద్యం చేయడం వల్ల వర్షపు నీరు ఇంకి తేమ నిల్వ చేయబడి అధిక దిగుబడులకు దోహదపడుతుంది. ఇక నీటి యజమాన్య విషయంలో గమనించినట్లయితే వేసవి పంటలో నల్లరేగడి నేలలకు 3 నుంచి 4 తడులు అవసరమవుతాయి. పంట కాలంలో సున్నిత దశలైన పిలకలు తొడుగు సమయం, పూత గింజ ఏర్పడే దశలలో పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ఇక కొర్ర పంటలో అంతర పంటలను చూసినట్లయితే గత కొన్ని సంవత్సరాలలో కొర్ర పంట పండించే రైతులు నికర ఆదాయాన్ని పెంచడానికి అంతర పంటలు తప్పకుండా వేసుకోవాలి. 2 చాళ్ల కొర్రతో 1 చాలు వేరుశెనగ లేదా 5 చాళ్ల కొర్రతో 1 చాలు కంది లేదా సోయా చిక్కుడు వేసుకుంటే ఎక్కువ దిగుబడులు పొందటానికి అవకాశం ఉంటుంది. ఇక సస్యరక్షణ చర్యల విషయానికి వస్తే సాధారణంగా ఈ పంటను ఆశించే చీడపీడలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. అవసరమైనప్పుడు తగిన సస్యరక్షణ చర్యలను పాటించి కాపాడుకోవాలి. ఇక చెదపురుగులు, వేరుపురుగులు నివారణకు చూసినట్లయితే చెదలు అలాగే వేరుపురుగు నివారణకు విత్తేటప్పుడు మాలాథియాన్ 5% మందును ఎకరాకు 8 కిలోలు వేసుకోవాలి. ఇక గులాబీ రంగు పురుగును చూసినట్లయితే ఈ పురుగు ఆశించడం వల్ల మువ్వలు చనిపోతాయి. పూత దశలో ఆశించినప్పుడు తెల్ల కంకులు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కొర్రలో తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆకుపచ్చ తెగుళ్ళు అంటే అగ్గి తెగులు లేదా తుప్పు తెగులు అని కూడా అంటారు వీటిని. ఈ తెగుళ్లను గమనించినట్లయితే వీటి నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా కార్బన్ జిమ్ 1 గ్రాము మందును చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఇక వెర్రికంకి తెగులు విషయానికి వస్తే తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. ఆకుల అడుగు భాగాన బూజు లాంటి శిలీంద్రం కనిపిస్తుంది. ఆకులు ఎండిపోయి పీలికలుగా కనిపిస్తాయి. మొవ్వలోని ఆకులు సరిగా విచ్చుకోవు. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల సముదాయాలుగా కనిపిస్తాయి. దీని నివారణకు 3 గ్రాముల థైరామ్ లేదా మెటలాక్సిల్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లీటరు నీటికి మెటలాక్సిల్ 1 గ్రాము లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు కలిపి 25 నుంచి 30 రోజుల వయసు గల మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఇక పంట కోత, పంట నిల్వ చేయుట విషయంలో రైతు సోదరులు ఒకసారి గమనించినట్లయితే పంట పసుపు రంగుకు మారినప్పుడు పక్వ దశను సూచిస్తుంది. పంటను కోసి బాగా ఎండనిచ్చి కంకులను కోసి పశువులతో గాని ట్రాక్టర్తో గాని తొక్కించి గింజలను వేరు చేసుకోవాలి. కొర్ర గింజలకు నిల్వలో ఎటువంటి పురుగు ఆశించదు. కొర్ర శరీర పోషణకు కావలసిన అన్ని పోషక పదార్థాలు ఎక్కువ మోతాదులో అందిస్తుంది. కాబట్టి దీనిని ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇంతటితో ఈనాటి పొలం పనులు సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింస లేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ అన్సర్టనిటీ గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ for global institutions to remote villages very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way gurudev has
0: తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చేవారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.

0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9 పదవ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్నటువంటి విషయాన్ని, కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గం.
0: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీ ఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు, మోసపూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులపాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్యాన్ని హరించే నూలి పురుగులు గురించి డాక్టర్ జేవీవీ ఆర్కే ప్రసాద్ గారితో పరిచయం, అలాగే పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లేఖ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 8:35 అభిరుచి, మీరు కోరిన సినీ గీతాలు. 9:30 చిత్రాంజలి. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు. ఇక 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 12:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. 2:00 జాతీయ వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 జ్ఞాననేత్రం నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 6:10 ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఇక 6:20 రేపటి ప్రసార వివరాలు. 6:25 అభిరుచి, మీరు కోరిన సినీ గీతాలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో చూలు నిలవకపోవడం కారణాలు నివారణ, డాక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డి గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 8:00 చిత్రసీమ. ఇక 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 8:30 తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో గుండమ్మ కథ చిత్రం నుంచి పాటలు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి మీరింతవరకు ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వ మే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పహచాన్ స్కిల్, టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇనోవేషన్ కే పవర్ హౌస్ కి హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలీవర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్ కర్ పూరీ మానవతా కి భరాయి కే లియే కామ్ కరేంగే.
0: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోనీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక

0: అగ్రికోలా మెడల్ బహుకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్దతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్దంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
1: ये भारत के करोड़ों किसानों, पशुपालकों, मत्स्यपालकों, कृषि वैज्ञानिकों और हमारे श्रमिकों का सम्मान है. यह भारत की उस अटूट प्रतिबद्धता का भी सम्मान है जिसके केंद्र में मानव कल्याण, खाद्य सुरक्षा और सस्टेनेबल डेवलपमेंट है. मैं इस मेडल को अत्यंत विनम्रता के साथ स्वीकार करते हुए భారత్ కే అన్నదాతాంకు యహ మెడల్ సమర్పిత్ కర్తా హూ.
0: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ దక్కిన గౌరవం అని అమిత్ షా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశంలోని రైతులు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలోని ఇతర కార్మికులు అందించిన అపారమైన సహకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించిన ఏడాదిలోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రుబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్టేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రుబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో

0: కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 వంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్యాన్ని హరించే నులి పురుగులు డాక్టర్ జేవీవీ ఆర్కే ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అలాగే పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటాయి. మరి ముందుగా విందాం ఓ సినీ గీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: పత్రికా సమాచారం వింటారు. ఉపాధి కల్పన శిక్షణ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన ఐటీఐ కాలేజీల్లో 2026-27 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ జిల్లా కమిషనర్ జిల్లా కన్వీనర్ ఎల్ నాగరాజు నిన్న బుధవారం తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులు itiadmissions.ap.gov.in/ITI అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో జూన్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లను దగ్గర్లోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో 2వ తేదీన వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. గడువులోపు దరఖాస్తు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకున్న విద్యార్థులకు మాత్రమే కౌన్సిలింగ్కు అనుమతి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలను సందర్శించి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు. రాబోయే 7 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు అధికంగా ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో వేడి వాతావరణంలో అనారోగ్యం మరణాల నివారణకు తక్షణ సన్నద్ధత ఉపశమన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఎండల తీవ్రత, వడగాల్పుల వివరాలను ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయాలన్నారు. బస్టాండ్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆశ్రమ కేంద్రాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తగినంత తాగునీరు, శీతలీకరణ షెల్టర్లు, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల వల్ల కర్నూలు, నంద్యాల జిల్లాలు నిన్న బుధవారం నిప్పుల కొలిమిని తలపించాయి. ఆలగడ్డలు 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. సంజామలలో 42.8, పాన్యంలో 42.6, బనగానపల్లిలో 42, గోస్పాడు, చాగలమరిలో 41.8, రుద్రవరంలో 41.7, కొలిమిగుండ్లలో 41.5, కోవెలకంట్ల, ఉయ్యాలవాడలో 41.4, కర్నూలులో 40.5, కోడుమూరులో 40.3, ఉర్వకులలో 40.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే ప్రమాదముందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట విపత్తుల నిర్వహణ విభాగం హెచ్చరించింది. 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్ తెలిపారు. కర్నూలు నగర శివార ప్రాంతంలో ఉన్న గార్గేపురం చెరువు వద్ద ఈ నెల 22వ తేదీన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అండ్ జూనియర్స్ బాలబాలికల విభాగంలో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా డ్రాగన్ బోట్ అసోసియేషన్ అధ్యక్షులు నిన్న బుధవారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు కర్నూలులో జరగబోయే 5వ రాష్ట స్థాయి సబ్ జూనియర్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు కర్నూలులో జరగబోయే 5వ రాష్ట్రీయ సబ్ జూనియర్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. వివరాల కోసం 9030506627 అనే ఫోన్ నంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం.

0: కానున్నాయి. ఈ పరీక్షలను సీసీ కెమెరాల ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుంచి జూన్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండు సెక్షన్గా కొనసాగుతాయి. పత్రికా సమాచారం విన్నారు.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కాంతి రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆరోగ్యాన్ని హరించే నూలి పురుగులు, డాక్టర్ జేవివి ఆర్కే ప్రసాద్ గారితో పరిచయం.
5: పిల్లల్లో నూలి పురుగులు అనేటువంటివి వారి యొక్క ఆరోగ్యాన్ని హరించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఎంత తిండి తిన్నా కూడా మరి పోషకాహార లోపంతో వాళ్ళు బాధపడ్డము. అలాగే మరి పెద్దల్లో కూడా కొన్ని సందర్భాల్లో నూలి పురుగులు కూడా మరి సతాయించడం అనేటువంటి జరుగుతుంటుంది. ఆ సందర్భంలో అంటే నిద్రపోయినప్పుడు పళ్ళు కోరకడం కూడా నూలి పురుగులకి ఒక చిహ్నంగా చెప్తారు డాక్టర్ గారు. అయితే శరీరంలో నూలి పురుగులు ఏ రకంగా చేరతాయి, మరి పెద్దల్లోనూ పిల్లల్లోనూ కూడా నూలి పురుగులు ఉండే అవకాశం ఉందా, వాటి వల్ల కలిగేటువంటి నష్టాలు ఏ రకంగా ఉంటాయి, మరి దాన్ని ఏ రకంగా నివారించవలసినటువంటి విషయాలని కూడా డాక్టర్ జేవీ ఆర్కే ప్రసాద్ గారు తెలియజేస్తారు. వారి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రసాద్ గారు.
6: నమస్కారం అండి.
5: ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు నూలి పురుగులు అనేటువంటి సమస్య ఏ వయసుని ప్రారంభమవుతుందో తెలియజేస్తారా?
6: నూలి పురుగులు అనేటువంటి సమస్య బిడ్డ తనంతటి తన ఆహారం తీసుకోవడం మొదలెట్టినప్పటి నుంచి, లేకపోతే బిడ్డకి తల్లి ఆహారం తీసుకున్నప్పటి నుంచి మొదలవుతుందని చెప్పచ్చు. ఎందువల్లంటే చేతుల ద్వారా అపరిశుభ్రమైనటువంటి ఆహారం కానీ పానీయం కానీ తీసుకున్నట్లయితే ఈ గోళ్ల సందులో కానీ వేళ సందులో కానీ ఈ నూలి పురుగులకు సంబంధించినటువంటి, లేకపోతే ఏలిక పాములు అవి అంటాం, వీటికి సంబంధించినటువంటి గుడ్లు మొదలైనటువంటివి శరీరంలో ప్రవేశిస్తే ఇప్పుడు ఈ సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆహారం స్వీకరించడం మొదలెట్టినప్పటి నుంచి కూడా నూలి పురుగులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పచ్చు. అలాగే నడక మొదలెట్టినప్పటి నుంచి కూడా ఏలిక పాములు మొదలైనటువంటి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కాళ్ళ ద్వారా కలుషితమైనటువంటి నీరు కాళ్ళకి చేరినప్పుడు ఆ కాళ్ళ ద్వారా కూడా మన శరీరంలో ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆహారం తినడం మొదలెట్టినప్పటి నుంచి, నడక మొదలెట్టినప్పటి నుంచి కూడా ఈ వామ్స్ అంటాం మేము, అంటే ఏంటంటే క్రిములు లేకపోతే పాములు మొదలైనటువంటి వాడుక భాషలో చెప్పాలంటే ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
5: ఇదే డాక్టర్ గారు, ఏ వయసు వరకు అంటే మన పిల్లల్లోనే చూస్తున్న పిల్లల్లో ఊరికి నిలుపురుగుల సమస్య వాడు ఇబ్బంది పడుతున్నాడని మన పిల్లల్లో చూస్తున్నాం, అంటే పిల్లల్లో ఏ వయసు వరకు నిలుపురుగులు అనేటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారు?
6: సాధారణంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అండి, అంటే 5 నుంచి 10 సంవత్సరాల్లో పిల్లల్లో ఇది చాలా ఎక్కువగా మనం గమనించడం జరిగింది. కాకపోతే స్కూల్ గోయింగ్ దశ దాటిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వము ప్రతి సంవత్సరము 2 సార్లు ఈ నూలి పురుగుల మాత్రలు ఇవ్వడము, ఇట్లాంటి నివారణ చర్యలు చేపట్టడం వల్ల, అలాగే ఎడ్యుకేషనల్ ఎఫర్ట్స్ అంటే వాళ్ళని మనం ఈ విషయాల గురించి వాళ్ళలో అవగాహన కల్పించడం వల్ల ఇప్పుడు ఈ సమస్య తగ్గింది. అందువల్ల 10 సంవత్సరాల తర్వాత ఈ సమస్య ఇప్పుడు అరుదుగా కనపడుతోంది. కానీ ప్రతి సంవత్సరము మనం 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకి సంవత్సరానికి 2 సార్లు 400 గ్రాముల ఆల్బెండజోల్ అనేటువంటి ఒక మాత్ర ఇవ్వడం ద్వారా ఈ నూలి పురుగుల సమస్యపై దృష్టి పెట్టి వాళ్ళ నూలి పురుగుల నుంచి విముక్తి చేసేటువంటి కార్యక్రమం జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం మనం.
5: తర్వాత డాక్టర్ గారు, ప్రధానంగా నూలి పురుగులు అని మనం ఒకటే ఒక మాట మాట్లాడుతుంది, అంటే ఈ పురుగుల్లో కూడా రకాలున్నాయా, మరి అవి ఏ రకంగా పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటారు?
6: చాలా రకాలున్నాయండి, చాలా మంచి ప్రశ్న. నూలి పురుగులు అనగానే ఏదో ఒక రకమైన పురుగులు అనుకుంటారు, కానీ వీడి వాడుక భాషలో చాలా చాలా పేర్లు ఉన్నాయి. కొంతమంది ఏమో నూలి పురుగులు అంటారు, కుంకి పురుగులు అంటారు, బద్ద పురుగులు అంటారు, ఏలిక పాములు అంటారు. సో ఇలా రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా వీటిని పరాన్న భుక్తులు అంటారు, అంటే వేరే వారి ఆహారం మీద ఆధారపడి జీవించేటువంటి జీవులు. సో ఇవన్నీ మన శరీరంలో చేరగానే మనం తీసుకునేటువంటి ఆహారము అవి తీసుకుంటూ మన మీద పడి జీవిస్తూ ఉంటాయి. అందువల్ల మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు కానీ, మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి మిగతా లవణాలు లేకపోతే ఈ మినరల్స్ అంటాం, ఇవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ మనకి అందకుండా ఈ నూలి పురుగులు భక్షించడం వల్ల మనలో కొన్ని లోపాలు ఏర్పడుతూ ఉంటాయండి. ఆహార సంబంధమైన లోపాలు, తర్వాత పోషకాహార సంబంధమైన లోపాలు.
5: డాక్టర్ గారు, ఇక్కడ ఒక ప్రధానమైన సందేహం ఏంటంటే మనము మాంసాహారం తింటాం, అంటే చాలా గట్టి ఆహారం, అలాగే మరి చాలా సాలిడ్ ఫుడ్, చాలా పెద్ద పెద్ద గడ్డలు కానీ, అంటే మనం ఆలుగడ్డలు కావచ్చు లేదంటే గణసగడ్డలు కావచ్చు, ఇట్లాంటివి అన్నీ కూడా పెద్ద ఆహారం తింటున్నాం. దీన్నే మన శరీరము జీర్ణం చేయగల శక్తి లోపల ఉత్పత్తి అయ్యేటువంటి ఈ జఠర రసాలకు కానీ ఆమ్లాలకు కానీ ఉంది. మరి అటువంటి వాతావరణంలో ఈ పురుగులు ఎలా మనగలుగుతాయి, ఎలా బతకగలుగుతాయి? ఎందుకంటే ఏదైనా కడుపులోకి వెళ్తే జీర్ణాశయంలో

0: జీర్ణ శక్తితో పాటు ఇవి కూడా జీర్ణమైపోయి మరణించాలి కదా. అలా కాకుండా ఇవి ఎందుకు బతికి లోపల బతికగలిగే శక్తి ఎలా ఉంది, మరి ఏ రకంగా మనిషికి నష్టం జరుగుతుందంటారు?
1: చాలా చక్కటి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే మనం సాధారణంగా వార్తాపత్రికలో చూస్తూ ఉంటాము బ్లేడ్లను మింగారని లేకపోతే ట్యూబ్లైట్స్ మింగారని ఇవన్నీను. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి ఒక యాసిడ్ ద్వారా ఏదైనా జీర్ణం చేసుకునేటువంటి శక్తి మనిషికైతే ఉంది, నూటికి 100 పాళ్ళు కూడా. కానీ ఈ నులి పురుగులు మొదలైనటువంటి వాటిలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇవి పురుగులుగా మన లోపలికి ప్రవేశించవు. ఇవి గుడ్ల రూపంలోనూ లేకపోతే సిస్ట్స్ అంటాము వాటి రూపంలోనూ మన ఒంట్లోకి ప్రవేశిస్తే వాటికి ఒక చక్కటి రక్షణా కవచం ఉంటుంది. అంటే మన శరీరం స్రవించేటువంటి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల నిరపాయకరంగా ఉండేటువంటిది ఉంటుంది. తర్వాత ఇంకా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, జీర్ణ వ్యవస్థలో కిందకి వెళ్తున్న కొద్దీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మొదలైనటువంటి వాటి చర్యలు తగ్గిపోతాయి స్టమక్లో, అంటే ఉదర భాగంలో ఉన్నంత వరకే. సో ఇవి కిందకి వెళ్ళిన కొద్ది చిన్న పేగులోనూ పెద్ద పేగులోనూ వాటి స్థావరాలు ఏర్పరచుకుని అక్కడ పెరుగుతాయి. ఈ సిస్ట్ అనేది అక్కడ డైజెస్ట్ అవుతుంది, అందులోంచి ఈ నులి పురుగులు వచ్చి అక్కడ వాటి స్థావరాలను ఏర్పరచుకుంటాయి. అందువల్ల మీరు చెప్పినటువంటి ఈ చర్యలన్నింటి నుంచి ఇవి ఒక రకంగా రెసిస్టెన్స్ అన్నమాట, అంటే వీటికి వర్తించవు మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని చర్యలు.
0: అయితే డాక్టర్ గారు, ఇక్కడ ప్రధానంగా ఈ నులి పురుగులు మీరు చెప్పినట్టు పేగుల్లో స్థావరణ ఏర్పరచుకుంటాయని చెప్పారు, అంటే ఈ నులి పురుగులు ఈ వ్యక్తికి సోకాయి, వ్యక్తి శరీరంలో జీర్ణ వ్యవస్థలో పేగుల్లో ఉన్నాయి అనేటువంటి గుర్తించడం ఎలాగంటారు పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ? అంటే ఈ పురుగులతో ఈ వ్యక్తి సతమతమవుతున్నాడు అనేది గుర్తించడం ఎలాగంటారు?
1: ఇది నిజంగా చాలా కష్టమైన విషయమే. మనం థరోగా హిస్టరీ అంటే పూర్తిగా రోగి యొక్క లక్షణాలు అనేది మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది మలబద్ధకంతో ఉంటూ ఉంటారు, మలబద్ధకం ఒక కారణం అవ్వచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే మలద్వారం చుట్టూ దురద పెడుతూ ఉండడము, రాత్రిపూట చిరాగ్గా ఉండడము, ఇలాంటి లక్షణాలతో కొంతమంది ఉంటారు. అలాగే కొంతమంది చిన్నపిల్లలు ఏంటంటే నిద్రలో పళ్ళు కొరుకుతూ కూడా ఉంటారు. కొంతమందికి తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ నూలు పురుగుల వల్ల అవి రిలీజ్ చేస్తున్నటువంటి విషకారకమైన పదార్థాల వల్ల ఎలర్జీ అనమాట. దీనికి తోడు కడుపు నొప్పి కూడా రావచ్చు. సో ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు, ఏ డాక్టర్ గారు అయితే చూస్తున్నారో వారు నులి పురుగులు అనేటువంటిది అనుమానిస్తేనే మనం దానికి తగినటువంటి చర్యలు తీసుకోగలం. ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు ఎవరైనా సరే రక్తహీనతతోటి పోషకాహార లోపంతో బాధపడుతూ మన దగ్గరికి వచ్చినట్టయితే ప్రధానంగా వాళ్ళని మనం క్రిమిరహితంగా నులిపురుగురహితంగా చేయడానికి ఒక ఆల్బెండజోల్ మాత్ర ఇవ్వడం అనేది ఏ విధంగా కూడా హానికరం కాదు. సో ఆ విధంగా ఆలోచిస్తేనే మనం ఈ నులి పురుగులు ఉన్నాయేమో అని అనుమానం వస్తుంది మనకి.
0: అంటే ఈ నులి పురుగులు అనేవి పిల్లల ఆరోగ్యాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడతాయి, ఏ రకంగా నష్టపరుస్తాయి, అంటే వాళ్ళ పెరుగుదలను కూడా నష్టపరిచే అవకాశం ఉందంటారు?
1: 100% అండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు మన భారతదేశం విషయమే కనుక తీసుకున్నట్టయితే ఇంకా చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఆ వెనుకబడిన ప్రాంతాల్లో పోషకాహారం అనేది లభ్యత తక్కువగానే ఉంటుంది. ఒక గర్భిణీ స్త్రీకి తీసుకోండి, లేకపోతే ఒక చిన్న పిల్లవాడు లేకపోతే పిల్లకి తీసుకోండి. ఎందుకంటే దారిద్ర్యక దిగువన ఉండేవాళ్ళు. ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టినా కూడా వీళ్ళకి పోషకాహారం అందడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్, ఫ్యాట్ ఇట్లాంటివన్నీ. సో అందేటువంటి పోషకాహారంలో ఆ ఉన్న కొద్దీ పోషకాలు కూడా ఈ నులి పురుగులు లేకపోతే ఏలిక పాములు భక్షించేస్తూ ఉంటే వాళ్లలో పోషకాహార లోపం అనేది చాలా తీవ్రంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రక్తహీనత అనేది కూడా వాళ్లలో చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇందా చెప్పినట్టుగా ఈ పోషకాహార లోపం రక్తహీనత కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ తరచూ తలనొప్పి రావడము, తరచూ కడుపు నొప్పి రావడం, దానివల్ల మనం పిల్లవాడు స్కూల్కి వెళ్ళడం తగ్గిపోతుంది, వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అంటే వాళ్ళ ఆలోచన శక్తి కానీ మేధాశక్తి కానీ తగ్గిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే చాలా నులి పురుగులు ఉన్నటువంటి ఇది గమనించకుండా, మన లక్షణాలు గమనించకుండా ఉన్నట్లయితే ఈ నులి పురుగులు ఏలిక పాములు అనేటువంటివి కడుపులో లొంగలు చుట్టుకుపోయి ఒక బాల్ మాదిరి అంటే ఒక ఉండ మాదిరి ఏర్పడిపోయి పేగుకు కనుక అడ్డం పడినట్టయితే అది అత్యంత తీవ్రమైన పరిణామాలకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుంది.
0: తర్వాత ముఖ్యంగా టేప్ వార్మ్స్ అని చూస్తుంటాం మనం, అంటే అప్పుడప్పుడు పత్రికల్లోనూ వాటిలో కూడా చూస్తుంటే దాదాపు అడుగు పొడవు లేదంటే అర్ధడుగు పొడవు అనేటువంటి పాములు కూడా బయట తీయడం జరిగింది డాక్టర్లని. అంటే ఇవి ఏ రకంగా చేరతాయి అంటారు కడుపులో ఎంతంత పెద్ద పెద్ద పురుగులు?
1: ముఖ్యంగా ఏంటంటే ఇది పెద్దగా వెళ్ళదండి, అదే చెప్తున్నాను, ఇది పెద్దగా కడుపులోకి వెళ్ళవు. అన్ని కూడా మైక్రోస్కోప్కి అందేటువంటి పరిణామాల్లోనే కడుపులోకి వెళ్తాయి. ముఖ్యంగా ఏంటంటే మాంసాహారం తినేవాళ్ళల్లో, దాంట్లో కూడా పోర్క్ మొదలైనటువంటి తినేవాళ్ళల్లో అది 100కి 100 పాళ్ళు పక్వము కాకపోయినట్టయితే, అంటే సరిగా ఉడికించకపోయినట్టయితే, సామాన్య పరిభాష చెప్పాలంటే పచ్చిమాంసం ఇలాంటివి తిన్నట్టయితే, ఉడికి ఉడకని పదార్థాలు తిన్నట్టయితే, దీని ద్వారా కడుపులోకి వెళ్ళి దాన్ని నేను చెప్పినట్టుగానే అవి ఒక సిస్ట్ రూపంలోనూ ఆ తర్వాత లార్వా రూపంలోనూ క్రమక్రమంగా పెరిగి పెద్ద అవుతుంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సాధారణంగా సలాడ్స్ అంటే వెజిటబుల్స్ తింటూ ఉంటాం మనం, కూరగాయలు, పచ్చి కూరగాయలు తినేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పచ్చి కూరగాయలు పెరిగేటువంటి ప్రదేశాల్లో ఆ ఎరువు ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మన శరీరానికి హానికరమే, అంటే ఈ క్రిములకు సంబంధించినటువంటి సిస్ట్ కానీ బోవ కానీ అందులో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పచ్చి కూరగాయలని

0: పరిశుభ్రంగా 6 సార్లు 8 సార్లు వాష్ చేయడమే కాకుండా కొద్దిసేపు ఉప్పు వేసిన నీటిలో ఉంచి ఈ సిస్టమ్ అన్ని అప్పుడు ఉప్పు వేసిన నీటికి ఇది విరుగుడుగా పనిచేస్తుంది. సో అలాంటివన్నీ పోయాక కోసుకొని తినడం అలవాటు చేసుకుంటే మంచిది. కానీ కొంతమంది పచ్చి కూరగాయలు డైరెక్ట్గా పొలం గట్టు మీద దొరికింది అలాగే తినేస్తారు. సో దీనివల్ల కూడా ఇవి పెరుగుతాయి మన శరీరంలోనూ.
1: అంటే ఇక్కడ నులు పురుగులకి శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి ఏమైనా సంబంధం ఉందంటారా?
0: తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే పోషకాహారం స్థూలంగా చెప్పాలంటే ప్రోటీన్స్, అంటే మాంసకృత్తులు. ఈ మాంసకృత్తులు ఎప్పుడైతే ఈ నులు పురుగులే తినేస్తూ ఉంటాయో మన రోగ నిరోధక శక్తి కూడా అంతమాత్రంగా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి అంతా కూడా ప్రోటీన్స్ మీద ఆధారపడుతుంది. హిమోగ్లోబిన్, రక్తానికి ఏదైతే అత్యవసరమో, మనం ఆక్సిజన్ ఏదైతే అత్యవసరంగా క్యారీ చేయాలో, హిమోగ్లోబిన్ అనేది ప్రోటీనే. సో ప్రోటీన్ అనేది ఎప్పుడైతే శరీరంలో తగ్గిపోతుందో రోగ నిరోధక వ్యవస్థ తగ్గుతుంది. దానికి ఈ నురుపులు అనేది కూడా ఒక సమస్యగా పరిణమిస్తుంది.
1: తర్వాత ముఖ్యంగా డాక్టర్ గారు, ఒక్కొక్క సందర్భాల్లో అక్కడక్కడ మనం వింటున్నాం అంటే నులు పురుగులు అనేటువంటి కడుపులో ఉండడం ద్వారా పిల్లల మెదడులోకి వెళ్ళి అవి నష్టం చేస్తాయి, ఒక్కొక్కసారి మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది అన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇది ఎంతవరకు నిజమంటారు?
0: అది 100కి 100 పాళ్ళు నిజమండి. ఎందుకంటే ఒక రకమైనటువంటి క్రిమి, నేను ఇందాక చెప్పినట్టుగా కలుషితమైన మాంసం తిన్నప్పుడు శరీరంలో ప్రవేశించడమే కాకుండా ఆ గుడ్లు ఏవైతే రక్త ప్రసరణలో చేరిపోయి కలిసిపోయి మెదడుకు కానీ గుండెకు కానీ ఆ ఊపిరితిత్తుల్లో కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. గుండె చాలా ప్రధానమైన అవయవం. ఆ గుండెకుండే కండరంలో కానీ వీటిలో ఇవి స్థావరం ఏర్పరచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మెదడులో చాలా సంక్లిష్టమైనటువంటి మరియు అత్యవసరమైనటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కనుక ఇవి స్థావరం ఏర్పరచుకున్నట్టయితే అప్పుడు ప్రాణాంతకమైనటువంటి సమస్య కూడా వస్తుంది. లేదంటే ఫిట్స్ మొదలైనవి రావడము, లేకపోతే ఎప్పుడూ తలనొప్పిగా ఉండడము, తలతిరుగుడు ఉండడము, ఇట్లా జరగడం అనేది జరుగుతుంది.
1: ఇంకా అయితే ముఖ్యంగా ప్రధానమైన విషయం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి ఎక్కువ ఉంటాయంటారా ఈ నులు పురుగుల సమస్య, గ్రామీణ ప్రాంతపు ప్రజల్లో పిల్లల్లో ఎక్కువ ఉంటాయంటారా?
0: అవగాహన లోపం ఎక్కడైతే ఉందో అక్కడ అందరికీ ఉంటాయండి. దీనికి పట్టణాలు గ్రామాలు అనేది లేదు. ముఖ్యంగా మనం ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటంటే మలమూత్ర విసర్జన తరువాత ఆహార పదార్థాలు స్వీకరించేటప్పుడు ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి, గోళ్లు కత్తిరించుకోవాలి, పాదరక్షలు లేకుండా ఉత్తి నేలపై నడవరాదు. అలాగే బహిరంగ మల విసర్జన ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన ప్రభుత్వం కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో దీన్ని తీసుకెళ్లి ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఏర్పరిచారు. సో ఈ జాగ్రత్తలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పట్టణ ప్రాంతమైనా లేకపోతే ధనిక వర్గాలకు చెందినటువంటి ప్రాంతమైనా లేకపోతే రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాలైనా కూడా మనం తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలు ఇవే ఎవరైనా సరే.
1: అయితే డాక్టర్ గారు, ఇక్కడ పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే పిల్లలు బయట సచ్చరితీళ్ళు అవి తింటుంటారు, స్కూల్ దగ్గర అమ్ముతూ ఉంటారు, అంటే ఇవన్నీ ఉంటాయి. నులు పురుగులు బారిన పడకుండా పిల్లల్ని ఏ రకంగా రక్షించుకోవాలి? తల్లిదండ్రుల పాత్ర ఎంత, విద్యార్థుల పాత్ర ఎంత, అలాగే మరి బళ్ళు ఉన్నటువంటి టీచర్ల యొక్క పాత్ర ఎంత వరకు, ఉపాధ్యాయుల పాత్ర?
0: చాలా మంచి ప్రశ్న మరియు క్లిష్టమైన సమాధానం అండి ఇది. ఎందుకంటే ఇది చాలా అంశాలతో ముడిపడినటువంటి విషయం. ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలు గోళ్లు పెరగకుండా చూడాలి, పిల్లలు పాదరక్షలు ధరించి స్కూల్కి వెళ్ళేట్టుగా చూడాలి, అలాగే వాళ్ళు కూడా పిల్లలకి చెప్పాలి మలమూత్ర విసర్జన తర్వాత ఆహార పానీయాలు తీసుకోవడానికి ముందర చేతులు కడుక్కోమని చెప్పాలి. ఇదే హెల్త్ ఎడ్యుకేషన్ స్కూల్లో కూడా కంటిన్యూ అవ్వాలి. పాఠశాల విద్యా కార్యక్రమం ద్వారా ఇవి విస్తృతంగా చేపడుతున్నాము. సో అక్కడ కూడా వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. స్కూల్ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. అట్ ది సేమ్ టైం అంటే ఆ క్రమంలో మనం కొన్ని విషయాలు చూడాలి. ఏంటంటే మేమేమంటామంటే ఫుడ్బోరన్ డిసీజ్ అంటాం, అంటే ఆహారం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు
1: అంటాం. మధ్యాహ్న భోజన పథకం కూడా పెడుతుంది.
0: ఎస్. సో ఇలాంటి చోట్ల ఏం చేయాలంటే మనం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఆహారం ఎవరైతే తయారు చేస్తున్నారో, ఆహారం ఎవరైతే వీళ్ళకి వడ్డిస్తున్నారో వాళ్ళ వ్యక్తిగత శుభ్రతల మీద కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళ గోళ్లు పెరగకుండా ఉండాలి, అలాగే వాళ్ళు పరిశుభ్రమైన చేతులతో వండుతున్నారా లేదా చూడాలి, పాత్రలు గరిటెలు ఇలాంటివి పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని చూడాలి. అవసరమైతే వాళ్ళ చేత డిస్పోజబుల్ గ్లౌస్ ఉంటాయి మనకి, అంటే చేతి తొడుగులు, అవి వేసుకుంటే మరీ మంచిది. అందువల్ల ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ అక్కడ కూడా గ్లౌస్ సంస్కృతి, తలకి క్యాప్ పెట్టుకునే సంస్కృతి అనేది మనం చూస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఆహార పదార్థం అనేది మూత పెట్టి ఉండాలి, నెంబర్ వన్. రెండోది ఏంటంటే నిలవన్న పదార్థం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. నులుపురులే కాకుండా అత్యంత సాధారణమైన ఇతర జబ్బులు కూడా మనం ఈ చర్యల ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యత. చాలామందికి అవగాహన ఉంటే కానీ మనం వీటిని సమూలంగా నిర్మూలించలేము.
1: డాక్టర్ గారు, ఇక్కడ ప్రధానమైన అవసరం ఏంటంటే చాలా విషయాల్లో చాలా ఇది చాలా చిన్న విషయము అనుకున్నా కూడా చాలా పెద్ద సమస్యలు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్న విషయాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చాలా విస్తృతమైన ప్రచారం కల్పించి జనాలకి, ముఖ్యంగా పల్లె ప్రజలకి ఎక్కువ ఎంత సేవ చేస్తుంది అంటే ఇంకా తర్వాత ఒక టైం షెడ్యూల్లో మీరు చెప్పినట్టు ఒకసారి మనము ఆల్బెండజోల్ మాత్రలు వేసుకున్న పిల్లలు, అంటే ఒకసారి మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా కొంతమంది నీళ్ళ దగ్గర కూడా కొంచెం శ్రద్ధ ఉండేటువంటి తల్లిదండ్రులు పిల్లలకి వేస్తుంటారు. ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు ఒకసారి అది వేసుకుంటూ
0: వెళ్ళాలి? సంవత్సరానికి 2 సార్లు అండి, 400

0: మిల్లీగ్రామ్ స్ట్రెంగ్త్ ఉన్న ఆల్బెండజోల్ మాత్ర. ఈ మాత్రలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఇది పెద్దలకైనా చిన్నవాళ్ళకైనా సరే డోసేజ్లో పెద్ద వ్యత్యాసం ఏం లేదు. 400 మిల్లీగ్రాముల మాత్ర నమిలి మింగాలి, ఇది చప్పరించి మింగాలి లేకపోతే నమిలి మింగాలి, అంతేగాని డైరెక్ట్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ 400 మిల్లీగ్రాముల ఆల్బెండజోల్ అనేది మనం సంవత్సరానికి ఒక 2 సార్లు కనుక తీసుకున్నట్టయితే కడుపులో నూలు పురుగులు అనేవి ఉండకుండా పోతాయి. కానీ మాత్ర తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి మనం వ్యక్తిగత శుభ్రత గోల్డ్ పెంచుకోకపోవడము, తర్వాత ఆహార పదార్థాలు అవి తీసుకోవడం ముందర చేతిలో కడుక్కోపోతే మళ్ళీ మళ్ళీ ఈ సమస్య రికర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మార్కెట్లో విస్తృతంగా చిన్నపిల్లలకి ఆల్బెండజోల్ సిరప్ రూపంలో కూడా లభిస్తోంది, 5 ml 10 ml బాటిల్స్లో, అది కూడా తీసుకుని వాడచ్చు మనం.
1: తర్వాత డాక్టర్ గారు ఇంతకుముందు చెప్తే మీరు సంవత్సరానికి 2 సార్లు ఈ నిలువు పురుగుల దినోత్సవం జరుగుతూ ఉంటుంది, దానిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది, దానిపైన మందులు ఇవ్వడం జరుగుతుంటుందని చెప్పారు.
0: అది కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయించి, ఎందుకంటే ఇది నేషనల్ డీవార్మింగ్ డే, ఎన్డీడి అంటాము, అందుకని అన్ని శాఖల సమన్వయంతో దేశం మొత్తం, అంటే మీకు తెలుసు మన దేశంలో బోల్డనే పండగలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకతలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి, అందుకని దేశం మొత్తం సూటబుల్ డే అనేది ఏంటి తర్వాత ఐడెంటిఫై చేసి దాని ప్రకారం చేస్తాం అండి.
1: బాగుందండి ప్రసాద్ గారు. ముఖ్యంగా నులి పురుగులు ఏ రకంగా నష్టం కలిగజేస్తాయి, మరి అవి ఏ రకంగా మనుషులకు చేరతాయి, చేరిన తర్వాత మరి చేరకుండాను ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
2: మీరింతవరకు ఆరోగ్యాన్ని హరించే నులి పురుగులు గురించి డాక్టర్ జేవివి ఆర్కే ప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి మురళి.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్.
3: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
4: కాదు,
3: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీని వల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
4: మరి ఆ కమ్మలు
3: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
5: ఆర్బీఐ అంటోంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా దేశమంతటా పాటిస్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హ్యాక్ గురయ్యారు. 1991 మే 21వ తేదీన తమిళనాడులోని సిరిపెరంబదూర్లో థానుగా పిలువబడే థెన్మోజీ రాజరత్నం అనే మహిళ మానవ బాంబు రూపంలో రాజీవ్ హత్యకు కారణమయ్యింది. శ్రీలంకలో అంతర్యుద్దం చెలరేగినప్పుడు భారతదేశం శాంతి సైన్యాలు పంపింది. ఆ శాంతి సైన్యాలు లిబరేషన్ టైగర్స్ తమిళ ఈళ్లం తీవ్రవాదుల్ని అణిచివేశాయి. ఆ కక్షతో ఎల్టీటీఈ ఈ ఘాతకానికి తలపడగా మరో 14 మంది మరణించారు. ఉగ్రవాదానికి బలైన రాజీవ్ గాంధీకి గౌరవ సూచకంగా ఆయన వర్ధంతి అయిన మే 21వ తేదీన ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తారు. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించమని ప్రజలు ఈరోజు ప్రతిజ్ఞ చేస్తారు. ఈరోజు ఉగ్రవాద వ్యతిరేక దినం. యునెస్కో 2001లో సాంస్కృతిక భిన్నత్వంపై విశ్వ ప్రకటన ఆమోదించింది. 2002లో ఐక్యరాజ్య సమితి మే 21వ తేదీని అవగాహన అభివృద్ది కోసం సాంస్కృతిక భిన్నత్వ ప్రపంచ దినోత్సవంగా ప్రకటించింది. నేటి ప్రపంచంలోని 30వ వంతు సంఘర్షణలకు సాంస్కృతిక కోణం ఉంది. ప్రపంచ శాంతి, సుస్థిరత, అభివృద్దికి సంస్కృతుల మధ్య దూరాన్ని తగ్గించడం అత్యవసరం. భిన్న సంస్కృతుల మధ్య ఉండే వ్యత్యాసాలను, ఘర్షణలను అభివృద్ది కోసం చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం గురించి ప్రచారం చేస్తూ ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈరోజు సాంస్కృతిక భిన్నత్వం అవగాహన ప్రపంచ దినోత్సవం. మే 21వ తేదీన సికిందర్ జా అసఫ్ జాహీ 3 మరణించారు. ఇతని పేరు మీదనే జంట నగరాలలో ఒకటైన సికింద్రాబాద్కు ఆ పేరు పెట్టబడింది.

0: ప్రపంచవ్యాప్తంగా టీ చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు ఆర్థిక వ్యవస్థలు దాని పాత్రను గుర్తించడానికి ప్రతి సంవత్సరం మే 21వ తేదీన అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. తేయాకు ఉత్పత్తిదారుల జీవనోపాధిని మెరుగుపరచడం మరియు పేదరికాన్ని నిర్మూలించడంలో టీ ప్రాముఖ్యతపై ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2005లో ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని కార్మిక సంఘాలు ఈ ప్రచారాన్ని ప్రారంభించాయి. 2019లో ఐక్యరాజ్య సమితి మే 21వ తేదీని అధికారిక అంతర్జాతీయ టీ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశం, శ్రీలంక, కెన్యా వంటి దేశాల్లో లక్షలాది కుటుంబాలకు టీ తోటలు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. టీ పురాతన పానీయాలలో ఒకటి. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈరోజు అంతర్జాతీయ టీ దినోత్సవం. ఇప్పుడు విందాం ఓ పాట.
1: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్ట్ లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా

ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ కుషీలనే.

ఏంటి, ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ. తను టీ తాగడంలో ఘనాపాటి, టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి.

0: Search box for AI era, adding Google is redesigning its iconic search box and adding new artificial intelligence coding tools in its first step to expand influence in the age of AI. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi successfully concludes his visit to Italy, marking final leg of his five-nation official tour. India and Italy to celebrate 2027 as Year of Culture and Tourism to strengthen dialogue between the two ancient civilizations. Centre ropes in major social media platforms to crack down on rumours and fake paper leak claims ahead of NEET UG re-examination. West Bengal government begins handing over land to BSF for barbed wire fencing along Indo-Bangladesh border. Repolling begins in Falter Assembly constituency of West Bengal. And in IPL cricket, Kolkata Knight Riders beat Mumbai Indians by 4 wickets to keep their playoff hopes alive. And with that, we end the morning news. Have a great day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: శ్రీ పుట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం ఎస్ అమర నారాయణరావు. చేపల వేటతో పాటు కొత్త సాంకేతికతను కూడా అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో జరిగిన మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంకేతికతను మరింతగా వినియోగించి మత్స్యకారుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామన్నారు. సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. సముద్రపు నాచు పెంపకం ద్వారా మత్స్యకార డ్వాక్రా సంఘాల మహిళలు అదనపు ఆదాయం సాధించేలా చేస్తామన్నారు. తుమ్మలపెంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు వరకు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల మేర నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు జాతీయ రహదారి వచ్చిందని అనంతరం మరో రహదారి రావడం హర్షణీయమన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. చేజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ లభించింది. రాష్ట్రంలో 5 ఆసుపత్రులకు ఈ సర్టిఫికేట్ రాగా ఇందులో జిల్లాకు చెందిన 2 ఉండటం హర్షణీయమని కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఇటీవలే కేంద్ర బృందం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడంతో పాటు ప్రత్యక్షంగా సేవలను కూడా పరిశీలించి ఈ సర్టిఫికేట్కు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం దొంతాల్లోని డంపింగ్ యార్డ్, ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 85 లక్షల టన్నుల చెత్తను తొలగించిందని, దొంతాల్లో ఉన్న 65,000 టన్నుల చెత్తను కూడా ఈ నెలాఖరు కల్లా క్లియర్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో 2 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు దూరంగా విద్యార్థులు, యువత ఉండేలా చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాల బారిన పడి ఉంటే వారికి అవసరమైన సహాయం అందించేందుకు 1972 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. గ్రామ పట్టణ స్థాయిలలోని యువత అప్రమత్తంగా ఉంటూ మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల సంస్థకు తెలియజేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకంపై గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. నెల్లూరులో విద్యుత్ శాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ

0: ఈ పథకం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగునీటి పథకాలను సత్వరమే పూర్తి చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు తాగునీటి పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు నగరాన్ని చండీగఢ్ మాదిరిగా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల్లూరులో నిర్వహించిన 5K రన్ను ఆయన ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అమలు చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఈ గణాంకాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం ఎస్ అమర్నారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి నుంచి జయన్న, సంధ్యా, శ్రీనిధి, దేవాన్ష్, అలాగే కర్నూలు చిత్తారి వీధి నుంచి మద్దయ్య, సాల్లమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గీత, శ్రీహరి, యశ్విన్, యశ్విత, గురునందన్, మోక్షిత, సాత్విక, రవిచంద్ర, దివ్య వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఇడియట్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట సంగీతం చక్రీ.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: కార్యక్రమంలో తర్వాత చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే కర్నూలు మద్దూర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, ఉమామహేశ్వరి, అంబదాస్, చంద్రిక, వినోద్, విజయ్, లక్ష్మణ్, శారద, వాసవి, వైష్ణవి, లక్ష్మీనారాయణ, విజయ, ఉదిత్, ప్రణీత్, శాంతి, విజయకృష్ణ, ఉపజ్ఞ, నవిఘ్న, బాలాజీ. వినండి చంటి చిత్రం కోసం ఇళయరాజా స్వరపర్చిన పాట.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సబిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుంచి భరత్లాల్ పరదేశి, భారతిబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరందరి కోరికపై సుద్దాల అశోక్ తేజ గీతానికి గంఠడి కృష్ణ స్వరాలు కూర్చగా కుమార్ సాను పాడిన పాట 16 చిత్రం కోసం.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఇక తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చెళ్ల గ్రామం నుంచి యాదయ్య చంద్రకళ రాధిక రజిత సునీత చిట్టి రిక్కి అలాగే అలంపూర్ నుంచి

ரங்கசாமி, சந்தீப், பிரதீப், பிரவீன், நவீன், ராகுல், டேவிட், வின்னி, தேவராஜு, ஆனந்தம்மா, சின்னாரி, கல்யாண், கீர்த்தனா, மஹிமா, நாகம்மா, மேரம்மா, சரோஜம்மா వీరందరి కోరికపై ఇళయరాజా సంగీత సారథ్యంలో బొబ్బిలి రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల సాహిత్యమది వినండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: 102.4 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మెహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి మిత్రులు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలాగే కడప జిల్లా కొండాపూర్ నుంచి రవీందర్ శర్మ, హర్షవర్ధన్ శర్మ, సుబ్బయ్య శర్మ, కేదారి శర్మ, సౌందర్య, మహతి, సుహాసిని, లక్ష్మీప్రసన్న, సంయుక్త, హిమబిందు, అరుణ వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై హేమచంద్ర, మాళవిక పాడిన పాట, సంగీతం మణిశర్మ, చిత్రం బిల్లా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ నుంచి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మళ్లవ నరేష్, లావణ్య, మహాస్వీన్, రేవన్, సీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, కుమరయ్య, గంగాధర శ్రీనివాస్, విక్షపతి. వీరందరి కోరికపై గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, కెవి మహాదేవన్ స్వరకల్పన. చిత్రం నారీ నారీ నడుమ మురారీ.

0: அச்சா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: అభిరుచిలో తర్వాత విందాం. రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి గోపాల్ మహేశ్వరి, ప్రవళిక విష్ణువర్ధన్, విఘ్నేష్, అలాగే సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, వరసింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెలతేజ, చేతన్ సిన్హ, విక్రమ్ సిన్హ, అధిరా, త్రివర్ణ, గౌతమ్, వీరందరి కోరికపై వేటూరి గీతానికి హారిస్ జయరాస్వరాలు కూర్చగా కార్తీక్, కారుణ్య, హరిణి, మాలిత మాలతి పాడిన పాట చిత్రం సైనికుడు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్నకోట గ్రామం నుంచి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నర్సింగ్రావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన గీతం వినండి. చిత్రం పేరు ఖైదీ కాళిదాసు.

ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో తేజ ఉషతో కలిసి పాడిన పాట జయం చిత్రం కోసం. కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుంచి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే సికింద్రాబాద్, బురిదిగడ్డ, ఆర్యనగర్ నుంచి సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: రే బజారే,
1: అయ్యా
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.

0: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
1: ఇంతవరకు అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. 1980-90వ దశకాల్లో తెలుగు చిత్రసీమలో తన స్నేహితుడు కోటితో కలిసి దాదాపు 150కి పైగా సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు రాజ్. ఆయన 1954 జూలై 27న జన్మించారు. తండ్రి టీవీ రాజు ప్రభావంతో చిన్నతనం నుంచే సంగీతంపై పట్టు సాధించారు. సాలూరి హనుమంతరావు, ఎస్పీ కోదండపాణి వంటి దిగ్గజాల వద్ద అసిస్టెంట్గా పనిచేశారు. మరి ఈరోజు ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు రాజ్ వర్ధంతి సందర్భంగా ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో ఆయన స్వరపరిచిన కొన్ని చిత్రగీతాలు విందాం.

రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజ్. ఆయన సాలూరి కోటేశ్వరరావు అంటే కోటితో ఇద్దరు కలిసి రాజ్ కోటి బృందంగా మారారు. వీరు అప్పట్లో స్టార్ హీరోలందరి సినిమాలకు అద్భుతమైన పాటలు సమకూర్చి తెలుగునాట మ్యూజిక్ ట్రెండ్ మార్చారు. రాజ్ కోటిగా ప్రసిద్ధి చెందారు. వీరు తెలుగు సినిమా రంగంలో సంగీత స్వరకర్తలు, గాయకులు, గేయ రచయితలు, రికార్డ్ నిర్మాతలు, సంగీతకారులు మరియు బహుళ వాయిద్యకారులుగా పేరుగాంచిన ఒక ద్వయం. దశాబ్దం పాటు సాగిన వారి విశేషమైన కెరీర్లో సమకాలీన తెలుగు సినిమా సంగీతాన్ని పునర్విచించినందుకు ఈ ద్వయం ప్రత్యేక ప్రశంసలు పొందింది. వారు సుమారు 180 చిత్రాలకు సంగీతం అందించారు.

యముడికి మొగుడు హలో బ్రదర్ ముఠామేస్త్రి లంకేశ్వరుడు ఖైదీ నంబర్ 786 కొదమసింహం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు వీరు సంగీతం అందించారు. హలో బ్రదర్ సినిమాకి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు వీరు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర గారు పాడారు. తర్వాత కాలంలో కోటి నుండి విడిపోయి రాజ్ స్వతంత్రంగా కూడా పలు చిత్రాలకు పనిచేశారు. ఉదాహరణకు శిశింద్రి, రాముడొచ్చాడు, ఇలా చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.

రాజ్ భార్య పేరు ఉషా. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, దీప్తి, దివ్య, శ్వేత. ఆయన 68 ఏళ్ల వయసులో గుండెపోటు కారణంగా 2023 మే 21వ తేదీన హైదరాబాద్లో కన్నుమూశారు.

మీరింతవరకు ఈరోజు ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు రాజ్ వర్ధంతి సందర్భంగా ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో ఆయన స్వరపరిచిన కొన్ని చిత్రగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో హీట్ వేవ్ల గురించి అవగాహన కలిగి ఉండటం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ప్రభావానికి లోని అవకాశము ఉంది. ఈ నేపథ్యంలో హీట్ వేవ్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు మరియు అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన చర్యల గురించి మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నుంచి జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఆర్ నివేదిత గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్కారం అండి. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా ఎసెన్షియల్, ఎందుకంటే రెగ్యులర్ గా మేము ఈ హీట్ సమ్మర్ అప్పుడు హీట్ వార్డ్స్ అని కూడాను హీట్ వార్డ్ అని సెపరేట్ గా పెట్టి ఎక్కువ టెంపరేచర్ తో సఫర్ అయ్యే వాళ్ళు లేకపోతే హీట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి కూడా వైద్యం రెగ్యులర్ గా అందిస్తూ ఉంటాము. అది ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది మీకు. కాబట్టి ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా రిలెవెంట్ టాపిక్ అని నేను భావిస్తున్నాను.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ వేసవిలో హీట్ వేవ్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? సాధారణంగా ఎప్పుడు మనం హీట్ వేవ్ అని అంటామంటారు?
1: ఈ హీట్ వేవ్ మనకు రెగ్యులర్ గా అక్కడ మన టెంపరేచర్ ఈ వాతావరణ శాఖ వాళ్ళు రెగ్యులర్ గా మనకు అప్డేట్స్ చేస్తూ ఉంటారండి ఉష్ణోగ్రతల గురించి. ఈ ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మనకు లేటెస్ట్ గా మన మెసేజెస్ కూడా ఇస్తున్నారు మన మొబైల్స్ లోంచి. కాబట్టి అందరూ కూడాను ఎడ్యుకేషన్ చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ గా టెంపరేచర్స్ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా ఎక్కువగా ఉండి సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువగా పెరిగితే దాన్ని హీట్ వేవ్ గా పరిగణిస్తారు. ఇది ఒక రోజులో జరిగే సంఘటన కాదు, వరుసగా కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఇది నిరంతరం మనం శరీర ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలపై ధ్యాస పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలను.
0: మేడం, హీట్ వేవ్ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు పడతాయి?
1: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి డిపెండింగ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ మనకు ఈ హీట్ వేవ్ ఉష్ణోగ్రత అన్నది ఎఫెక్ట్ పడచ్చు. కాబట్టి మెయిన్ గా ఆరోగ్య సమస్యలు అంటే మామూలు హీట్ రెగ్యులేషన్ అనేది మనకు హైపోథాలమస్ అని బ్రెయిన్ లో ఉంటుంది, దాని హీట్ రెగ్యులేషన్ సెంటర్ అంటారు. సో వీఆర్ అ వార్మ్ బ్లడెడ్ అనిమల్స్. సో మనకు శరీరము వీ కెన్ కంట్రోల్ అవర్ టెంపరేచర్ విద్ ఇన్ అ నారో రేంజ్, అంటే ఒక రేంజ్ లోనే మనకు మన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అన్నవి కొన్ని వాటి ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత బట్టి వేరీ అవుతుంది. ఇక్కడ మనకు మెయిన్ గా హైపోథాలమస్ అన్నది మన శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. తర్వాత అది దానికి మన శరీర బయట ఉష్ణోగ్రత బట్టి అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి మనకు మామూలుగా హీట్ జనరేషన్ అన్నది మనకు బాడీలో నిరంతరం మన చేసే యాక్టివిటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే హీట్ డిసిపేషన్ అన్నది కూడా, అంటే ఒకవేళ ఎక్కువ హీట్ ఉత్పత్తి అయినా మన బాడీలో కన్వెక్షన్, స్వెట్టింగ్ వీటి ద్వారా ఖచ్చితంగా హీట్ బయటికి పోతుంది. సో మనకు మెయిన్ గా మైనర్ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, అంటే హీట్ ఎగ్జాషన్ అంటారు దీన్ని, మనకు ఏమవుతుందంటే శరీరంలో నీరు, ఎలక్ట్రైట్లు కోల్పోతాము, డిహైడ్రేషన్ వస్తుంది. తర్వాత అలాగే రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి, గుండెపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. తర్వాత అలసట, తలనొప్పి, ఇలా చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిలప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొని వాటిని ముందుగానే గుర్తిస్తే మనకు హీట్ స్ట్రోక్ వంటి ప్రమాద పరిస్థితుల్ని నివారించవచ్చు.
0: మేడం, హీట్ స్ట్రోక్ లేదా హీట్ ఎగ్జాషన్ అంటే ఏంటి? సో వాటి ముఖ్య లక్షణాలు ఏమిటంటారు?
1: హీట్ స్ట్రోక్ అన్నది ఇట్ ఇస్ అ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి. ఇది ప్రారంభ దశలో కనిపించే పరిస్థితి. ఇది ఎక్కడ ఏమిటంటే శరీరం అధికంగా చెమట పట్టడం వల్ల నీరు ఉప్పు కోల్పోతుంది, అంటే చెమట పట్టి డ్రై స్కిన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏమిటంటే శరీరం అధికంగా

0: నీరు కోల్పోయిన తర్వాత విసి డ్రై అంటే చర్మం అంతా బాగా పొడి పారిపోవడము, తర్వాత బలహీనత, తల తిరగడము, వాంతులు, ఇవన్నీ కూడాను హీట్ ఎగ్జాక్షన్ లక్షణాలండి. ఈ దశలో సరైన చికిత్సతో పూర్తిగా కోల్పోవచ్చు. సో లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితి అయిన హీట్ స్ట్రోక్ లోకి దారితీస్తుంది.
1: మేడం, ఎక్కువ ప్రమాదంలో ఉండే వర్గాలు ఎవరు అంటారు?
0: ఎక్కువగా ఏ వర్గాలు అంటే ఎక్కువ మాన్యువల్ లేబరర్స్ అండి. పైగా మనకి హీట్ లో వేడిలో పనిచేస్తా ఉంటారు కదండి, ఈ బిల్డింగ్ వర్క్స్ కానీ, తర్వాత ఫార్మర్స్ చేసే పనులు వాళ్ళు ఎక్కువగా, తర్వాత ఏజెస్, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్, చిన్నపిల్లలు పైగా వృద్ధులు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హీట్ స్ట్రోక్ కి గురయ్యే అవకాశం. తర్వాత కొన్ని కొన్ని మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నది హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
1: మేడం, హీట్ వేవ్ వల్ల డిహైడ్రేషన్ ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి?
0: సో డిహైడ్రేషన్ వల్ల మనం ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల, చెమటలు పట్టి ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల వచ్చే పరిస్థితి అనేది. ఈ డిహైడ్రేషన్ లక్షణాలు మనకు ఆల్రెడీ తెలుస్తుంది. యూరిన్ ఫస్ట్ చెమట

0: ఎక్కువగా ఏ వర్గాలు అంటే ఎక్కువ మాన్యువల్ లేబరర్స్ అండి. పైగా మనకి హీట్ లో వేడిలో పనిచేస్తా ఉంటారు కదండి, ఈ బిల్డింగ్ వర్క్స్ కానీ తర్వాత ఫార్మర్స్ చేసే పనులు వాళ్ళు వాళ్ళు ఎక్కువగా. తర్వాత ఏజెస్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ చిన్నపిల్లలు పైగా వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హీట్ స్ట్రోక్ కి గురయ్యే అవకాశం. తర్వాత కొన్ని కొన్ని మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నది హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
1: మేడం, హీట్ వేవ్ వల్ల డిహైడ్రేషన్ ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి?
0: సో డిహైడ్రేషన్ వల్ల మనకు ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల చెమటలు పట్టి ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల వచ్చే పరిస్థితి అనేది. ఈ డిహైడ్రేషన్ లక్షణాలు మనకు ఆల్రెడీ తెలుస్తుంది. యూరిన్ ఫస్ట్ చెమట పట్టకపోవడం, తర్వాత పెదాలు, తర్వాత నాలుక ఎండిపోవడం, ఎక్కువ దాహం వేయడం, యూరిన్ బాగా హై కలర్ లో కానీ చాలా లేకపోతే తక్కువగా రావడం, ఇవన్నీ కూడాను డిహైడ్రేషన్ లక్షణాలండి.
1: మేడం, సాధారణంగా ప్రజలు హీట్ వేవ్ నుంచి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: హీట్ వేవ్ వల్ల మెయిన్ గా ఏంటంటే హీట్ వేవ్ ఉన్నప్పుడు మనకు దాహం అనిపించకపోయినా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. నార్మల్ వాటర్, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్లు ఇలా బయట అంటే ఇవన్నీ కూడాను రక్షణగా. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము గొడుగు పెట్టుకుని వెళ్ళడం లేకపోతే టోపీ పెట్టుకుని వెళ్ళడం ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎక్కువ శాతం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉండడము, లైట్ కలర్ దుస్తులు ధరించడము, తర్వాత గాలి సర్క్యులేట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళు ఎండకు గురి కాకుండా చూసుకోవాలండి. ఇది మెయిన్ గా మనకి డిహైడ్రేషన్ నుంచి రక్షణ చర్యలు.
1: మేడం, ఒకవేళ ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు బయటికి వెళ్లాలంటారు?
0: ఎండ సమయంలో మనం మామూలుగా 12 నుంచి 3 వరకు బయటికి వెళ్ళకపోవడమే ఉత్తమం అండి. ఆ టైంలో మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది. తర్వాత తప్పకుండా వెళ్లాల్సి వస్తే లైట్ కలర్ దుస్తులు, ఎందుకంటే లైట్ కలర్ దుస్తులు మనకు ఎండను రిఫ్లెక్ట్ చేస్తాయి. అలాగే డార్క్ బ్లాక్ కలర్ దుస్తులు మనకు ఎండను అబ్జార్బ్ చేస్తాయి. సో కాబట్టి లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. తర్వాత తప్పకుండా మనకు రక్షణగా ఒక గొడుగు తీసుకెళ్ళాలి. తల కప్పుకునే విధంగా ఒక టోపీ కానీ ఒక గుడ్డ కానీ వాడాలి. ఎందుకంటే మనకు శరీర భాగంలో తల అన్నది హీట్ డిసిపేషన్ కానీ హీట్ కన్సర్వేషన్ కానీ ఒక మెయిన్ పాయింట్. కాబట్టి అతి చలి ప్రదేశాలకు వెళ్ళినా కూడాను తలకు మనకు జాగ్రత్తగా కప్పుకోవాలి. తర్వాత కళ్ళకు రక్షణ ఇవ్వాలండి. కళ్ళకు మనకు మెయిన్ గా కళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి కళ్ళకు అవసరమైతే గాగుల్స్ కానీ లేకపోతే ప్లెయిన్ గా మనకు కూలింగ్ గ్లాసెస్ కానీ ఇవి పెట్టుకోవాలి. తర్వాత సాధ్యమైనంత వరకు పని బయటికి వెళ్ళినప్పుడు నీడలోనే ఉండాలి. ఎక్కువ ఎండను ప్రివెంట్ చేయాలి. తర్వాత ప్రతి 20-30 నిమిషాలకి నీళ్లు తాగాలి, ఏదో ఒక ద్రవ పదార్థం కూడా తాగొచ్చు. సో ఇది ఈ జాగ్రత్తలు మనం కొంచెం పాటించినట్టు అవుతే ఈ ఎండ సమయంలో ఈ హీట్ వేవ్ నుంచి రక్షించుకోవచ్చు. మెయిన్ గా హీట్ అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవసరమైతేనే బయటికి వెళ్ళడం ఉత్తమం అండి.
1: మేడం, మరి ఈ కాలంలో రోజుకు ఎంత శాతం నీరు త్రాగాలి అంటారు? అదే విధంగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఈ యొక్క అధిక వేడిమి ఉన్న సమయంలో మనం బయటికి వెళ్తే కనుక అందరూ కూల్ డ్రింక్స్ వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. సో అలా కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిదంటారా?
0: సో వాటర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అండి. దేనికైనా కూడాను జబ్బుకైనా ఏదైనా కూడాను వి అడ్వైజ్ ఆల్ పేషెంట్స్ టు డ్రింక్ టేక్ మోర్ వాటర్. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి. మినిమం 4 లీటర్స్ నీళ్లు తాగితే, 4 to 6 లీటర్స్ నీళ్లు తాగితే మంచిదండి. లేదు ఇంకా ఎక్కువ తీసుకుంటే వెళ్ళని గుడ్ నథింగ్ ఇస్తారు. కానీ ఇది మనకు చాలా జాగ్రత్తగా కొన్ని డిసీజెస్ క్రానిక్ ఇల్నెసెస్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ కానీ రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ నీరుని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే యూరిన్ అవుట్పుట్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత అదే 4 to 6 లీటర్స్ తీసుకో. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను తీసుకోవాల్సిన ద్రవాలు కొబ్బరి నీళ్లు. అంటే వీటిలో మన కొబ్బరి నీళ్ళలో మెయిన్ గా పొటాషియం బాగా ఉంటుంది. సో కొబ్బరి నీళ్ళు తీసుకోవడము మనకు అది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది కొబ్బరి నీళ్లు. తర్వాత మజ్జిగ. సో బటర్ మిల్క్ అన్నది ఈ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. నెక్స్ట్ నిమ్మరసము ఉప్పు. అంటే ఉప్పు కూడా మనకి ఇది సోడియం ఉంటుంది కాబట్టి నిమ్మరసము ఉప్పు కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు మన గవర్నమెంట్ అందించే ORS ద్రావణం కూడా చక్కగా తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మీరు చెప్తున్నారు ఈ కూల్ డ్రింక్స్

0: తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ అనేవి డెఫినెట్ గా 200% అవాయిడ్ చేయాలండి. వీటి వల్ల నష్టం ఎక్కువ ఉంది కానీ ఉపయోగం ఏమీ లేదు. ఇటిల్ హై కార్బోహైడ్రేట్ బెవరేజెస్ అంటారు. ఇవి దాహం తీర్చకపోగా అవి ఇంకా నష్టపరుస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అయితే 100% తీసుకోకూడదండి.
1: మేడం, మరి ఈ కాలంలో మనం తినే ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా?
0: ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరికి కూడాను స్పైసీ ఫుడ్లు అవి కారాలు మసాలాలు ఎవరికి కదండి. అది రొటీన్ గా ఖచ్చితంగా అధిక మసాలా, తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ ఇవి అవాయిడ్ చేయాలండి. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అన్నవి ఇప్పుడు పిల్లలు సెలవులు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఆర్డర్స్ పెట్టుకుని వచ్చేసి చాలా ఈజీ అవైలబిలిటీ వల్ల ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అది కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ అనేవి బికాస్ ఆ స్టోరేజ్ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది మనం రీసెంట్ గా కూడా చూసాము, ఫుడ్ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ అవ్వకపోతే కిన అది విషం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్ గా ఈ నాన్ వెజ్ ఫుడ్ అనేది బయట మనకు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడాను మనం ఆ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు డెడ్లీ కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి. కాఫీ టీ అనేవి ఇంక్రీజ్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ద బాడీ, అంటే నీరు శాతం తగ్గిస్తాయి. కాబట్టి కాఫీ టీ ఖచ్చితంగా తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఫైనల్ గా ఆల్కహాల్ అనేది ఈ డిహైడ్రేషన్ ని పెంచుతుంది, తర్వాత శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. కాబట్టి ఈ ఆల్కహాల్ అనేది కన్జంప్షన్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది.
1: మేడం, ఎవరైనా హీట్ స్ట్రోక్ కి గాని గురైతే కనుక వెంటనే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: హీట్ స్ట్రోక్ నార్మల్ గా నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన పేషెంట్స్ అండి రొటీన్ గా మాన్యువల్ లేబరర్స్ వస్తారండి, రొటీన్ గా మా వార్డ్స్ కి అది కూడాను. తర్వాత వాళ్ళకి మెయిన్ గా ఏం చేయాలంటే, అంటే జనరల్ పబ్లిక్ ఏం చేయాలి అంటే వాళ్ళు వెంటనే చల్లని ప్రదేశానికి అంటే ఒక చెట్టు నీడకి మనిషిని తరలించాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అంటే ఎవరైనా బయట జబ్బు పడినప్పుడు మనం వెంటనే ఫస్ట్ ఐడియా హీట్ స్ట్రోకే అని భావించుకుని వాళ్ళని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తర్వాత బిగుతుగా ఉండే బట్టలు, టైట్ గా ఉండే క్లాతింగ్స్ అన్ని కూడాను లూజ్ చేయాలి, తడలిచ్చాలి. తర్వాత బెస్ట్ పద్ధతి ఏంటంటే వాళ్ళు ఒకవేళ స్పృహలో ఉంటే వాళ్ళకి అందించవచ్చు నీటిని లేకపోతే ద్రవ పదార్థాల్ని. లేదు ఆయన మగతగా ఉండడం ఉన్నారనుకోండి చల్లని నీళ్లతో శరీరం అంతా కూడాను తడపాలి. ఇది మెయిన్ గా మనం అంటే బాడీ కూలింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లో. సో కాబట్టి రికరెంట్ గా శరీరాన్ని మనం చల్లని నీటితో తడపగలగాలండి. ఇంటి వద్ద చేయగలిగేది కూడాను మెయిన్ గా ఏం చేయాలంటే యాక్సిల్లాలోను గ్రాయిన్ లోను మనం ప్యాక్స్ పెట్టాలండి, మెడ కింద ఐస్ ప్యాక్స్ పెట్టాలి. ఐస్ ప్యాక్స్ పెట్టి బాడీని తడి బ్లాంకెట్స్ తో కప్పాలి. ఇవి ఇంటి వద్ద చేసుకోగలిగిన ట్రీట్మెంట్ అండి మనకు.
1: మేడం, మనం చూస్తూ ఉంటాము రైతులు కార్మికులు, సో ఇటువంటి వారు బయట పని చేస్తూ ఉంటారు ఎక్కువ సమయంలో, సో అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు ప్రత్యేకంగా?
0: ఈ బయట పని చేసే వాళ్ళకి నేను ఇదివరకు చెప్పినట్టు వాళ్ళు ఖచ్చితంగా అండి మధ్యాహ్నం లేబర్ మాత్రం 12-3 మాత్రం హెవీ వర్క్ డైరెక్ట్ గా ఎండలో పనిచేసేది పరిస్థితులు కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే దాహం వేయదండి. దాహం వేయకపోయినా కూడాను ప్రతి అరగంటకి ఒకసారి మనం ద్రవ పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాబట్టి అదొకటి మెయిన్ అండి వాళ్ళకి దాహం కలగకపోయినా కూడాను ఇది తీసు. తర్వాత ఈ కాఫీలు టీలు ఇవి ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు, అది అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత పని చేసేటప్పుడు కూడాను కాటన్ డ్రెస్సెస్ ఇలాంటివి టైట్ గా ఉన్న బట్టలు కాకుండా లూజ్ గా ఉన్న బట్టలు అవి వేసుకుంటే మంచిది. ఎస్పెషల్ గా మన రైతులు వాళ్ళు ఈ పురుగులు పందులు ఇవన్నీ కూడాను ఈ టైంలో కాకుండా సాయంత్రం టైంలో కానీ ముందు వేరే టైంలో అర్లీ మార్నింగ్ చేసుకుంటే పొలం పనులు కానీ ఇవి కూడాను అర్లీ మార్నింగ్ అవర్స్ లో చేసుకుంటే మంచిది.
1: మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క రైతులు కార్మికులతో పాటు పిల్లలు వృద్ధులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు?
0: పిల్లలు అన్నది వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ఈ సమ్మర్ లో ఖచ్చితంగా పిల్లలు అందరూ కూడా ఒకే చోట ఇదయ్యి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎండల్లో. వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి మెయిన్ గా మనకు ప్రొటెక్షన్, సో నివారణ ఇంపార్టెంట్. సో ప్రొటెక్షన్ అన్నది ఏ దెబ్బకైనా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. సో హీ ఎగ్జాషన్ కానీ హీ స్ట్రోక్ కానీ గురే అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడాను చేపట్టి వాళ్ళని ఇవ్వచ్చండి. మరీ చిన్నపిల్లలు లేకపోతే ఇన్ఫాన్స్ బిలో 5 ఇయర్స్ అయితే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హీట్ ఎగ్జాషన్ ఇప్పుడు అయితే పేషెంట్ యొక్క ఓరియంటేషన్ అంటే డ్రౌజీ అయిపోతారు.

0: పేషెంట్, లేకపోతే పేషెంట్ చెమట పట్టడం లేదో మనిషికి, ఎప్పుడైతే మనిషి కన్ఫ్యూజ్డ్ గా ఉంటారో, ఎప్పుడైతే యూరిన్ తక్కువ అయిపోతుందో, ఎప్పుడైతే బాడీ నార్మల్ సెట్టింగ్ ఉండదో, ఇవన్నీ కండిషన్స్ కూడా ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి, ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్. కాబట్టి వెంటనే వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి వీళ్ళకి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా హీట్ వేవ్ సమయంలో ప్రజలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
0: హీట్ వేవ్ సమయంలో యాక్చువల్ గా బయటికి వెళ్ళకపోవడం, మెయిన్ గా ఈ డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఈ హై టెంపరేచర్ ఉన్నప్పుడు బయట అవాయిడ్ చేయడం, హై డైట్ కంట్రోల్, ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ కూడాను అవాయిడ్ చేయడం, వీలైనంత వరకు కూడాను మనం ఎక్కువ హెల్దీ లిక్విడ్స్, హెల్దీ లిక్విడ్స్ అంటే ఫస్ట్ లో మనకు వాటర్, మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్లు ఇలాంటివి తరచుగా తాగడం, తర్వాత ముసలి వాళ్ళు పిల్లలు ఉన్న ఇళ్లలో జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం, ఎక్స్ట్రా కేర్ ఇవ్వడం వాళ్ళకి, ఇవి మెయిన్ అండి.
1: మేడం, ఇంతవరకు ఇలాంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హీట్ వేవ్స్, వడగాలులు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి, థ్యాంక్ యూ.
1: ఇంతవరకు హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అల్మాస్గూడ శ్రోతలు దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి, రవీంద్రాచారి, రాధిక ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. లంకేశ్వరుడు చిత్రానికి మను ఎస్ జానకి పాడిన పాట. రచన దాసరి నారాయణరావు, సంగీతం రాజ్కోటి.

నువ్వు నాకు నచ్చావు చిత్రానికి కుమార్ సాను చిత్ర పాడిన పాట వినబోతున్నారు. రచన సిరివెన్నెల, సంగీతం కోటి. వినిపించమంటూ కోరిన శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

0: తర్వాత కైకలూరు శ్రోతలు పృథ్వీ నాగ అభినయ్, మనస్విని, మోహన్, జ్యోతి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రియురాలు పిలిచింది చిత్రానికి శంకర్ మహదేవన్ పాడిన పాట. రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే

గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరి కోరిక మేరకు పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సికింద్రాబాద్ శ్రోతలు శ్రీరామదాసు, కృపాచారి, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీరి కోరిక మేరకు మగధీర చిత్రానికి అనూజ్ గురువార రీటా పాడిన పాట. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

చల్లపల్లి శ్రోతులు రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరి కోరిక మేరకు తాండ్ర పాపారాయుడు చిత్రానికి కెజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి శ్రేయ ఘోషల్ పాడిన పాట వినబోతున్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం నుండి లక్ష్మీ విశాల్, వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే తిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట వనస్థలిపురం శ్రోతులు దూర్నాల బాలాజీ రేణుక కోరిక మేరకు ఇద్దరు చిత్రానికి ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ పాడిన పాట.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. విశాఖలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్దికి సంబంధించి 3 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ పథకం కింద జీవీఎంసీ ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నేషనల్ ఎపెక్స్ కమిటీ ఎన్ఈసీ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈ రోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ విజయవంతమయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రాష్ట పర్యాటక రంగంలో కీలకమైన సీ ప్లేన్ ప్రాజెక్టుకు ముందడుగుపడింది. 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఉడాన్ పథకంలో 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ టి నిశాంతి పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. అనకాపల్లి డాక్టర్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో త్వరలో ప్రారంభం కానున్న రైతు బజార్లో 72 మంది రైతులకు పారదర్శకంగా డ్రా పద్దతి ద్వారా స్టాళ్లను కేటాయించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను నిన్న ఆయన ఆవిష్కరించారు. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు భక్తులు భారీగా తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుండటంతో శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూలైన్లోకి రావాలని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈ ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధరబాబు, కొండా సురేఖ పుష్కరాలను ప్రారంభించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: వింటున్నారు వివిక్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా.

0: విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

టాలీవుడ్ టైమ్ సినిమా కబుర్లలోకి. సో మరి ఈ రోజు అయితే చాలా కబుర్లు ఉన్నాయి, మరి వెయిట్ చేస్తూ ఉండండి, మనం అన్ని మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో సిట్ శ్రీరామ్ అండ్ రమ్య బెహ్రా పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్, దేవదాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

టైమ్. సో మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. చిరు అండ్ బాబీ కాంబోలో రాబోతున్న సినిమాకైతే ముహూర్తాన్ని ఈ రోజుకి ఫిక్స్ చేశారు అండ్ రెగ్యులర్ షూటింగ్ అయితే May 28 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇంకా జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది టైం, అది మ్యాటర్. అండ్ అయితే ఫస్ట్ షాటే ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ ప్లాన్ చేస్తున్నారట. ఆహా, చిరు ఫ్యాన్స్ మీరు అలా వెయిట్ చేస్తుండండి, ఒక బంపర్ సినిమా వచ్చేస్తుందన్నమాట. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ప్రెజెంట్ మన రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నారు, లలిత అన్నమాట. ఆ సినిమా పేరు ద గర్ల్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఎ స్లేవ్ అనే ఒక మంచి మెసేజ్ తన సినిమా ద్వారా ఆడియన్స్ కి అందించాలని ప్లాన్. అది ఇంకా మాట్లాడుకుందాం, బోలెడు విషయాలు ఉన్నాయి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అనంతపురం సినిమా నుంచి బెల్లిరాజ్ అండ్ దీపా పాడిన పాట, జేమ్స్ వసంత్ మ్యూజిక్ కంపోజిషన్, వెనలకంటి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ చేస్తూ స్టేట్ ఉండే వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది, తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు.

0: కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి టెలివిజన్ స్టార్ సుధీర్ బర్త్డే విష్ చేస్తూ హైలెసో మూవీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నాకైతే భలే నచ్చేసింది తెలుసాంది. మూవీ కూడా బాగుంటే మన సుధీర్ కి ఒక మంచి హిట్ పడుతుందని అనిపిస్తోంది. ఎనీవేస్, ప్రస్తుతం అయితే పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. టాప్ లెవెల్లో ట్రెండ్ అయిపోతుంది. ఒక న్యూస్ ఈ సినిమా గురించి అయితే వైరల్ అవుతుంది, దాని గురించి అయితే ఒక బ్రేక్ తీసుకుని చెప్తా. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం సరైన సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

బాబా సైకిల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మానశంకర వరప్రసాద్ సినిమా నుంచి. సో మరి 11:37 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ మన స్టూడియోలో టైం, అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి, అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. పెద్ద సినిమాలో ఫస్ట్ అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఖుషీ కపూర్ అట, అంటే జాన్వీ కపూర్ వాళ్ళ సిస్టర్ అనమాట. బట్ ఫర్ సమ్ రీజన్స్ సీన్ లోకి జాన్వీ వచ్చేసింది, అది మ్యాటర్. ఇదైతే ఈ న్యూస్ అయితే చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. సో అది పక్కన పెట్టేస్తే, యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ బ్లాస్ట్ జోన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. యాక్షన్ లవర్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. అండ్ చాలా కాలం అయింది కదా అర్జున్ గారిని మనం అలా చూసి, ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింటారు. ఎనీవేస్, మరి దేవరా 2 అయితే ఆగిపోలేదు, ఆపేలేదు అంటున్నారు. ఎవరు మాట్లాడుకుందాం దీని గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాగర్ అండ్ రెనీనా రెడ్డి పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎవడో సినిమా నుంచి, రామజోగే శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

తెలుసు కదా సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. అండ్ మరి 11:46 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. సో మరి దేవరా ఆగిపోలేదు, దేవరా 2 ఆగిపోలేదు, ఆపేలేదు, ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ ని ఫినిష్ చేసి రైట్ టైంలో ఆ సినిమా స్టార్ట్ చేస్తాం అంటున్నారు డైరెక్టర్ కొరటాల శివ. అదనమాట మ్యాటర్. ప్రెసెంట్ బాలయ్య గారితో ఒక సినిమా చేస్తున్నారు కదా, దాని తర్వాత 2027 లో దేవరా సీక్వెల్ ని ప్లాన్ చేస్తారట. బాలీవుడ్ లో క్యూటెస్ట్ పేర్స్ అండి, అండ్ ఆడియన్స్ మోస్ట్ బిలవ్డ్ పేర్స్ లో ఒకరు రవీనా టాండన్ అండ్ అక్షయ్ కుమార్. సో మళ్ళీ 25 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది, వెల్కమ్ టు ది జంగిల్ అని. ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది కూడా ఆల్రెడీ, 18 డేస్ షూట్ కూడా షెడ్యూల్ అయిపోయింది. అది మ్యాటర్. సో మళ్ళీ ఈ క్యూట్ పేర్ ని మనం సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. అదిరిపోయింది కదా. అండ్ మరి నెక్స్ట్ ఏంటంటే, ఏఏ మన అల్లు అర్జున్ అండ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో సినిమాని 2 పార్ట్స్ గా తీస్తున్నట్టయితే టాక్ నడుస్తోంది. అఫ్కోర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదులేండి, అది మ్యాటర్. ఓకే, సో మరి ఇంకా మనం మాట్లాడుకుందాం, బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను చావు కబురు చల్లగా మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 11:53 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఈ రోజు ఎవరంటే మన మోహన్ లాల్ గారి బర్త్డే అనమాట. సో మరి ఆయన అసలు పేరేంటో తెలుసా అండి? మోహన్ లాల్ విశ్వనాథ్ నాయర్ అనమాట. నేచురల్ స్టార్ గా ఆయన నటించిన ఎన్నో సినిమాలు, అటు మలయాళం, తెలుగులో కూడా ఫేమస్. యాక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ అండ్ సింగర్ కూడా. ఆయన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ యాక్టింగ్, మాస్ అండ్ క్లాస్ క్యారెక్టర్స్, అసలు ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ తో ఒక కంప్లీట్ యాక్టర్ గా 6 సార్లు నంది అవార్డ్స్ అండ్ ఎండో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అందుకున్న వండర్ఫుల్ యాక్టర్. 350+ మూవీస్ చేసిన మోహన్ లాల్ గారు 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అండ్ తర్వాత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా అనుకున్నారన్నమాట. సో ఇవాళ ఈ స్టార్ బర్త్డే. సో మరి నెక్స్ట్ ఇంకొక బర్త్డే కూడా ఉంది, అబ్బాస్ బర్త్డే అనమాట. ఈరోజు 1990స్లో వచ్చిన ప్రేమదేశం సినిమాతో ఇన్స్టెంట్ గా ఫేమస్ అయిపోయిన హీరో. చేసిన కొన్ని సినిమాలే కానీ మంచి మంచి రోల్స్ చేశారన్నమాట. మరి తన హెయిర్ స్టైల్ అప్పట్లో అయితే ఒక ట్రెండ్ అని చెప్పొచ్చు. కాలేజ్ యూత్ మొత్తం తన స్టైల్ ని ఫాలో అయిపోయారు. ప్రేమదేశం మూవీ నుంచి అసలు ఆ సినిమా ఆ హెయిర్ స్టైల్ అయితే ఎంత ఫేమస్ అంటే ఆల్మోస్ట్ ఇక అబ్బాయిలందరూ కూడా అదే హెయిర్ స్టైల్ ఉన్నారంటే అతిశయోక్తి కాదనమాట. అదే మ్యాటర్. ఎనీవేస్, రైట్ నౌ మీ అందరి కోసం మన్యం పులి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. వస్తాం మరి నెక్స్ట్ ఏంటంటే రాంపోతినేని 23rd ఫిలిం స్టార్ట్ అయిపోయింది కదా, ఆ సినిమాలో అంటే తనే డైరెక్ట్ చేస్తున్నారు ఆ సినిమాని. మనం రీసెంట్ గా కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరా ఎవరా ఎవరా ఎవరా అని మనం వెయిట్ చేశాం కదా, సో ఫైనల్లీ ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేయబోతోంది, అదే మ్యాటర్. ఓకే సార్, మరి ఇంకా మూవీ అప్డేట్ చెప్పాలంటే బట్ టైం అయితే లేదు కాబట్టి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా 12:02 కి మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. Until then, keep listening Vivid Bharati FM 101.3. This is RJ Shruti.

0: BFM 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్

అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఏఎస్ఓలను మంత్రి నిన్న అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్టంలో రాగల 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 స్వచ్చ భారత్ మిషన్ కార్యక్రమాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు తెలిపారు. మానసిక ప్రశాంతతకు పోలీసుల నిత్య జీవనంలో యోగా ధ్యానం చేయటం అలవర్చుకోవాలని అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ అన్నారు. ఈ రోజు అనంతపురంలో పోలీస్ సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక యోగా ధ్యానంపై సాధనా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ഭാരതി FM 101.3.
1: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
2: మంగళధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.

మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 12:04 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది. సో మనమే రేపే మీకు తెలిసే ప్రోగ్రాంలోకి. ప్రజెంట్ మన తమిళనాడు స్టేట్లోని ఊటీలో అండి ఫ్లవర్ ఫెస్టివల్ ఒకటి గ్రాండ్గా స్టార్ట్ అయిందనమాట. May 18th నుంచి 11 డేస్ సెలబ్రేషన్ ఇది. దట్ మీన్స్ జూన్ 29th వరకు ఉంటుంది. దాని గురించి మనం స్పెషల్గా కొన్ని హైలైట్స్ అయితే మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్స్ లో ఈ 2026 మే 18 నుంచి 128వ ఫ్లవర్ షో స్టార్ట్ అయింది ఊటీలో. సో ఊటీలో అండి ఫ్లవర్ షో కూనేర్, అంటే ఊటీలో ఏమో ఫ్లవర్ షో స్టార్ట్ అయింది, కూనూర్లో ఫ్రూట్ షో స్టార్ట్ అయింది అనమాట. స్పెషల్ అట్రాక్షన్స్ ఈ ఇయర్ దాదాపు 10 లక్షల పూల మొక్కలు నాటి 50,000 పూల కుండీలను రంగురంగుల పూలతో డెకరేట్ చేశారట ఈ సెలబ్రేషన్ లో. అండ్ ఏది చూసినా కూడా వాళ్ళ తమిళ కల్చర్ మెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది మనకి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ని 1 లక్ష పూల కార్నేషన్ పూలతో అలంకరించారట. అంతేకాదు ఊటీ మెయింటైన్ అంటే మెయిన్ రైల్వే ఇంజిన్ ఉంటుంది కదా, సో అది మహాబలిపురం ఆలయం, తిరువూర్ ఆలయ రథం ఇలాంటి ఫేమస్ డిజైన్స్ అన్ని కూడా పూలతో ఇలాంటివి 26 ప్రత్యేక నమూనాలుగా రెడీ చేశారట. ఇంకా చాలా ఉంది ఈ 2026 స్పెషల్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మనోహరుడు ఐ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ పాడిన పాట లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: AR Rahman music composition la beautiful song ayithe vinay saru. So mari 12:28 cross ayipoyi 40 seconds ayipoyindi and manamunna meeku telusa program lo actually gaani tamilians ki oka different culture untundi. Vallu nature ni base cheskuni manushulu jeevinche vidhananni divide chesaratu telusa. Deenikaithe chaala undi, dani gurinchi mana tappakunda maatladukundam news break tarvata. Exact ga 12:30 ki telugu lo vaarthalu ayithe vastayi Hyderabad kendram nunchi release. Aa tarvata malli manam meeku telsalo continue cheddam mana show ni. Okay mari ఊటీలో జరుగుతున్న ఫ్లవర్ షో, తర్వాత ఫ్రూట్ షో, తర్వాత ఇంకా చాలా చాలా చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ వినాలి.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 నిమిషాలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం

0: స్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు, భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా, ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ ఆర్ ఇటలీ ఏక్ మత్ హై కి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతీ హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక్ మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్ కా మత్ స్పష్ట హై కి సభీ సమస్యాఓ కా సమాధాన్ డైలాగ్ ఆర్ డిప్లొమసీ కే మాధ్యమ్ సే హోనా చాహియే.
0: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, రెండు పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్ ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్ పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇద్దరు కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్ భవన్ లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు.

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం, కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్బర్ భారత్ మిషన్ కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్దం చేయడం ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ज्योति एफएम 101.3.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. 12:40 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. సో మరి తమిళియన్స్ కి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది అని చెప్పాను కదా. వాళ్ళు నేచర్ ని బేస్ చేసుకుని మనుషులు జీవించే విధానాన్ని డివైడ్ చేశారట. అంటే దీన్ని వాళ్ళు ఇంతినాయి అని పిలుస్తారటండి. సో తమిళ్లో ఐదు భూభాగాలు అనేవి ఉంటాయట. అందులో మొదటిది ఏంటో తెలుసా, కురింజి. అంటే పర్వత ప్రాంతాలు అనమాట, అంటే కొండలు అడవులు ఇలాంటివన్నీ వీటి కిందకు వస్తాయి. అలాగే రెండోది ముల్లై.

ఇవి మైదాన ప్రాంతాలు. సో మరి పశుపోషణ ప్రశాంత జీవితం గడిపే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకు వస్తారు. అండ్ నెక్స్ట్ మరతం అంటే పంట పొలాల ప్రాంతంలో నివసించే మనుషులు, వీళ్ళది వ్యవసాయం గ్రామీణ జీవన విధానం అనమాట. అండ్ ఆ తర్వాతది నేతల్ అంటే సముద్ర తీర ప్రాంతం, మత్స్యకారుల జీవన విధానం. అండ్ లాస్ట్ది పాలై అంటే ఎడారి లేదా పొడి ప్రాంతం అనమాట. ఇది కేవలం భూభాగాలు విభజించడం మాత్రమే కాదు, ఆ ప్రాంతానికి సంబంధించిన జీవన శైలి, వృత్తులు, సంగీతం, సంస్కృతి ఇలా అన్నిటినీ చూపించే తమిళ సంస్కృతిని కూడా ప్రత్యేక నమూనాలతో 700,000 పూల అలంకరణతో ఈ ఫ్లవర్ షోలో, ఇప్పుడు ప్రస్తుతం ఊటీలో ఏదైతే జరుగుతోందో ఫ్లవర్ షో, అందులో ప్రదర్శనలో ఉంచారట. అదే మాట. మరి తప్పకుండా ఇలాంటి షోలు మనం చూస్తే అక్కడి కల్చర్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి, వాళ్ళ సాంప్రదాయ వాళ్ళ ఆచారాలు ఏంటి, ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి కదా. సో మరి ఇది ఫ్లవర్ షో. మరి నెక్స్ట్ ఫ్రూట్ షో కూడా జరుగుతోంది ఇదే టైంలో అని చెప్పాను కూనూరులో. మరి దాని సంగతి ఏంటి మాట్లాడుకుందాం. బట్ రైట్ మీ అందరి కోసం అల్లరి ప్రియుడు సినిమా నుంచి ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: ఎస్, మరి కూనూరులో జరిగే ఫ్రూట్ ఫెస్టివల్ ఈ మేలోనండి. అసలే అది హిల్ స్టేషన్, అందులోనూ ఇలాంటి ఒక సెలబ్రేషన్. అసలు ఊహించుకోండి, అసలు సమ్మర్ ట్రీట్ అనేది ఎలా ఉంటుందో విజిటర్స్ కి కదా. ఫ్రూట్ షో, యాపిల్, అనాస, మామిడి, అరటి, ద్రాక్ష, జాక్ ఫ్రూట్స్, ఇలాంటివన్నీ ఫ్రూట్స్ ని వాడి రకరకాల యానిమల్ షేప్స్ ని, రైల్వే మోడల్స్ ని, ఫేమస్ టెంపుల్ డిజైన్స్ ని, కార్టూన్ క్యారెక్టర్స్ ని, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో డిజైన్స్ ని వాళ్ళు తయారు చేస్తారనమాట. ఫ్రూట్ కార్వింగ్స్ ఉంటాయి అండ్ ఫ్రూట్ టవర్స్ ఉంటాయి, అలాగే రేర్ గా దొరికే పళ్ళ ఎగ్జిబిషన్స్ కూడా ఉంటాయి ఇదే ఫ్రూట్ షోలో. అండ్ ఇంకా ఫోటోగ్రఫీ స్పాట్స్ అయితే లెక్కలేనమాట, అది మ్యాటర్. ఓకే, ఇప్పుడు ఎవరైనా కనుక ఊటీ సైడ్ వెళ్తున్నా లేకపోతే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళున్నా, వాళ్ళకు కూడా చెప్పండి ఈ షోస్ ఏదైతే ఫ్లవర్ షో, ఫ్రూట్ షో ఉన్నాయో వాటిని విజిట్ చేసి రమ్మని. ఓకే, అండ్ ఎప్పుడైనా నెక్స్ట్ మీరు ప్లాన్ చేస్తుంటే కనుక సమ్మర్ లో ప్లాన్ చేయండి అండ్ ఈ షోస్ ని తప్పకుండా చూసి ఎంజాయ్ చేసేయండి. ఓకే, అది మ్యాటర్. సో ఇప్పటి వరకు మనం తమిళనాడులో జరిగే సమ్మర్ స్పెషల్ గురించి మాట్లాడుకున్నాం కదా, అండ్ ఇంకొన్ని రోజుల్లో మన ఏపీలో ఒక స్పెషల్ సెలబ్రేషన్ ఒకటి జరగబోతుంది, దాని గురించి అయితే నెక్స్ట్ బ్రేక్ తీసుకుని మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఘరానా మొగుడు. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్. సో మరి లవ్లీ సాంగ్ ని కూడా పాడింది ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు.
1: పండు పండు పండు ఎర్ర పండు

0: అదేను వాట్ మ్యాటర్. ఎనీవేస్ మరి 12:54 క్రాస్ అయిపోయి 4 సెకండ్స్ అయిపోయింది మన టైం అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ మనం ఏపీలోని రాజమండ్రిలో అద్భుతం జరగబోతోందండి ఈ మంత్ ఎండింగ్ May 30, 31st అండ్ June 1st. ఈ 3 డేస్ గోదావరి నదిలో గ్రాండ్ డ్రాగన్ బోట్ లీగ్ జరగబోతోంది పుష్కర్ ఘాట్ దగ్గర అనమాట ఈ కాంపిటీషన్. సో 25 దేశాలకు సంబంధించిన 1200 పైగా ప్లేయర్స్ ఈ రేస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి బోట్ రేస్ అంటే అసలు ఇక చూడండి ఏ రేంజ్ లో ఉంటుందో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది. నేనైతే యాక్చువల్ గా కేరళంలో జనవరిలో బోట్ రేసింగ్ జరుగుతుంది కదా అది చూడాలని చాలా సార్లు అనుకున్నా బట్ మిస్ అయిపోయాను. బట్ ఈ మంత్ ఎండింగ్ రాజమండ్రిలో జరిగే ఈ బోట్ లీగ్ కి పక్కా ప్లాన్ చేస్తాను. మరి మీ సంగతి ఏంటి మీరు కూడా ట్రై చేయండి. ఓకే మన దగ్గరలో జరిగే వాటికైనా మనం పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా ఏమంటారు. ఓకే సో మరి అలా పార్టిసిపేట్ ట్రై చేయండి అండ్ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో అద్భుతం అనమాట May 30, 31st అండ్ June 1st ఈ 3 డేస్ గోదావరి నదిలో గ్రాండ్ డ్రాగన్ బోట్ లీగ్ అది మ్యాటర్. ఓకే రైట్ నో మీ అందరి కోసం శుభ సంకల్పం సినిమా నుంచి ఎస్పీ బాలు గారు చిత్ర పల్లవి అండ్ కోరస్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ వేటూర్ గారి లిరిక్ సాంగ్ విండో నుంచి చేస్తూ స్టే ట్యూన్డ్.
1: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00 రీచ్ అవుతుంది. మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విశాఖపట్నం నగర అభివృద్దికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ వెల్లడించారు. మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్దికి 658 కోట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్దికి 725 కోట్లకు పైగా నిధులు మంజూరు కానున్నాయని వెల్లడించారు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్దిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక బలోపేతానికి, ఉపాధి కల్పనకు వంధన్ వికాస్ యోజన కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పరిధిలో ఏర్పాటు చేసిన వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పార్వతీపురం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు తనిఖీ చేశారు. గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. చిత్తూరు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వేగవంతంగా చేపడుతున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ తెలిపారు. బక్రీద్ పండుగ మే 27కు బదులు 28వ తేదీకి మార్పు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నాలే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 1:04:36 అయిపోయింది. అండ్ మనం ఎంటర్ అయిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎస్, మన దేశం కోసం ఎంతో సేవ చేసిన ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. సేవ చేయడం అంటే అండి ఒక పనిలా కాకుండా అది వాళ్ల బాధ్యతల, దేశ సేవే వాళ్ల లైఫ్ మిషన్లా చేసిన వాళ్లు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్లలో ఒకరు డాక్టర్ విజయలక్ష్మి రమణన్. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫస్ట్ వింగ్ కమాండర్ గా బాధ్యతలు చేపట్టిన మహిళ అన్నమాట. సో ఆవిడ జర్నీ గురించి ఈరోజు మన ధీరా షోలో మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం రోజా సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో మిన్మిని పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాకేంద్ర మౌళి పాడిన సాంగ్ అయితే విన్నారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి 113 క్రోర్స్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి 1924 మెడ్రాస్ సిటీ, అక్కడ సంగీతం, క్రమశిక్షణ, దేశభక్తి మూడు కలిసి ఉన్న ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో పుట్టారండి విజయలక్ష్మి రమణన్ గారు. ఆవిడ నాన్నగారు వరల్డ్ వార్ టైంలో సర్వీసెస్ అందించిన వ్యక్తి అనమాట. అండ్ నాన్నగారేమో తనలానే విజయలక్ష్మి గారు కూడా దేశానికి ఉపయోగపడాలి అనుకునేవారట. అయితే విజయలక్ష్మి గారి ప్లాన్ ఇంకొకటి, తను డాక్టర్ అవ్వాలి అనుకున్నారట. చిన్నప్పటి నుంచి కూడా అన్నిట్లోనూ ఫస్ట్, మ్యూజిక్లో మంచి టాలెంట్ కూడా ఉంది. 15 ఇయర్స్గా ఆల్ ఇండియా రేడియోలో కర్ణాటక సంగీతం పాడారట. మరి అక్కడి నుంచి మెడిసిన్ వైపు ఆవిడ జర్నీ సాగింది. 1943 మెడ్రాస్ మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ చదివారట. మరి ఆ టైంలో మెడిసిన్ వైపు అమ్మాయిలు ఎవ్వరూ లేరు, కానీ విజయలక్ష్మి గారు ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. సో మరి తర్వాత ఎయిర్ ఫోర్స్ వైపు ఆవిడ జర్నీ వెళ్ళింది. సో మరి అదేలా జరిగింది, దేని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ధీరాలో. రైట్ నో మీ అందుకోసం సన్నీ ఎంఆర్ మ్యూజిక్ కంపోజిషన్ లో అర్మాన్ మాలిక్ అండ్ హర్ష్ గా పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కృష్ణ చైతన్య లిరిక్, మరి రౌడీ ఫెలో సినిమా నుంచి లవ్లీ సాంగ్ మీ అందుకోసం. ఎంజాయ్ లిజనింగ్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 1:20 కాస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు వింటారు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం అనే లక్ష్యంతో ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ తక్షణ న్యాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి నైపుణ్యాభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్దిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్యాలు, సంక్షేమం, సామాజిక భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ రంగానికి ప్రధాన ఆధారమైన కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన నిర్మాణ సాంకేతికత, డిజిటల్ పద్దతులపై వారికి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ

0: మంత్రి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి నైపుణ్యాభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్దిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్యాలు, సంక్షేమం, సామాజిక భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, నిర్మాణ రంగానికి ప్రధాన ఆధారమైన కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన నిర్మాణ సాంకేతికత, డిజిటల్ పద్ధతులపై వారికి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట ప్రభుత్వం కార్మిక సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్దికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నాక్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. నేటి వర్క్షాప్ లో పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు, అలాగే ఆధునిక కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, డిజిటల్ నిర్మాణ విధానాలు, ప్రీ ఫ్యాబ్రికేషన్ మోడల్స్, స్మార్ట్ మెటీరియల్స్, గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీలు మరియు భద్రతా పరికరాలను ప్రదర్శించడం అభినందనీయం. ఈ ప్రదర్శనలు నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ది చెందుతుందో తెలియజేస్తున్నాయి.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎండల తీవ్రత సన్నద్దతపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖపట్నం నగరాభివృద్దికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద నేషనల్ అపెక్స్ కమిటీ ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన ఈరోజు తెలిపారు. మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్దికి 658 కోట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్దికి 725 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. అదనంగా 117 కోట్ల రూపాయలను నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ పునరుద్దరణ ప్రాజెక్టుకు కేటాయించనున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని శ్రీ భరత్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ది సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి, సనాతన ఆచార వ్యవహారాలకి పెద్ద పీట వేసినటువంటి నేటి కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం గుండా ప్రతి వర్గానికి అందించే క్రమంలో ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈరోజు కాణిపాకం వెళుతూ ఉన్నాం. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ పక్షాన ఉండి చేయడం
0: జరుగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం వచ్చే భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. క్యూ లైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఉన్న శాసనసభ, సచివాలయం వంటి నిర్మాణాలకు శాశ్వత నిర్మాణాల పేరుతో అదనంగా

0: చేస్తోందని విమర్శించారు.
1: దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు.
0: మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ సూచించారు. అనంతపురంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీసు సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక యోగా ధ్యాన సాధన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో యోగా ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పోలీసు సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఉత్సాహంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ తరహా సాధన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈరోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం, ఉగ్రవాదం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక బలోపేతానికి, ఉపాధి కల్పనకు వన్ ధన్ వికాస్ యోజన కేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పరిధిలో ఏర్పాటు చేసిన వన్ ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న గిరిజన మహిళా కార్మికులతో మాట్లాడిన కలెక్టర్ వారి పనితీరు, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం, కేంద్రం ద్వారా అందుతున్న లబ్దిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన మహిళల సహకారంతో తయారవుతున్న జీడిపప్పును ఆధునిక పద్దతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక బ్రాండ్గా మార్చాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:31 క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన సందరి టైం స్టార్ట్ అయిపోయింది అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి చాలా మంది మెసేజెస్ అయితే పెట్టారు, ఎవరెవరు పెట్టారు ఒకసారి చూసేద్దాం. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజు కృష్ణమ్మ ఓకే మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి రవీంద్రాచారి రాధిక నవీన్ చారి సౌమ్య అండ్

0: త్రిలోక్ మోహన్. ఓకే, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ చెప్పాడంటే జోగానంద్రావు కాలనీ చప్పల్ రాజ్ గారు, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సందరి సందరి అంటున్నారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ, హాయ్ శృతి గారు, శుభ మధ్యాహ్నం. ఈ మధ్య కొంచెం బయట పనుల వల్ల చాలా మిస్ అయిపోతున్నాను ప్రోగ్రామ్స్ అన్ని అంటున్నారు. ఏం పర్లేదు, ఇప్పుడు ట్యూన్ చేశారు కదా, హాయిగా వింటూ ఉండండి. ఓకే, సో నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామ్ దాస్, కృపాచార్య అనిత, సాయి వర్షి, శ్రీరామ్ దాస్, సాయి రిత్విక్. ఓకే మెసేజ్. అండ్ నెక్స్ట్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీముని పాడు నుంచి, హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెల్కమ్ టు సందడే సందడి గణేష్, రాజు, శ్రీవాస్య, కోనాపూర్ నుంచి. ఏమిటండి, అప్పుడే మీకు ఈవినింగ్ అయిపోయిందా మీ ఊళ్ళో? అండ్ నెక్స్ట్ మెసేజ్ శుభ మధ్యాహ్నం అంటూ కేదరి వీరేష్, రాజోల మండలం నుంచి. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భానుజైనుద్దీన్ మెసేజ్. హాయ్ అంటూ అంకయ్య, ఓకే, బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు మెసేజ్. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి, శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్, ఓకే, శృతి మిత్రమా బాగున్నారా, సందరే సందరికి వెల్కమ్ అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్ఠిక అండ్ హనీ మెసేజ్. హలో, నెక్స్ట్ మెసేజ్, మా కాలేజ్ ఫ్యాకల్టీ వచ్చారు, సూపర్ అంటూ కడప వినయ్. ఓకే, మొత్తానికి వాయిస్ ఒకేలా ఉంటే ఆవిడ చేస్తారు నన్ను, అయ్యో. ఎనీవేస్, నెక్స్ట్ నమస్కారం ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ విజయవాడ వారికి అంటూ సందరి సందరికి స్వాగతం అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామ్లా మెసేజ్. నెక్స్ట్ సాయి మంగళగిరి నుంచి హాయ్ అని మెసేజ్ చేశారు, హాయ్ సాయి. అండ్ నెక్స్ట్ హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మాటల చిలక మాబో, శృతి ఎలా ఉన్నారు, లంచ్ అయిందా అంటూ శ్రీదా ఫ్రమ్ కొత్తగూడెం. ఓకే, నెక్స్ట్ విశ్వనాథచారి చిక్కబల్లాపూర్ కర్ణాటక నుంచి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పార్థసారథి సిద్దిపేట నుంచి, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సందరి సందరి. ఓకే, అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్ టు సందరి సందరి గేమ్ షో. సో మరి అదనమాట మ్యాటర్, వచ్చేసాం మన షోలోకి వచ్చేసాం. ఈ రోజు మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా, ఒకటి ఉందండి, అది పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ ముందుకెళ్ళదు, అదేంటి? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ ముందుకనేదే వెళ్ళదు, అది ఏమిటి? నాకు ఆన్సర్ చెప్పాలంటే మరి వాట్సాప్ నెంబర్ తెలియాలి కదా మీకు, 0866-8662-4888-14 ఈ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, ఖుషీ సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3.

గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో హరిచరణ్ పాన సూపర్ సాంగ్ అయితే వినేశారు. పోతుల రవికిరణ్ లిరిక్ అనమాట. తేజ్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 244 క్రాస్ అయిపోయి 21 సెకండ్స్ అయిపోయింది. మన సందరి సందరి గేమ్ షో టైం అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో రైట్ నౌ నేను అడిగిన క్వశ్చన్ కి అయితే చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చాయి. వాటిలో ఫస్ట్ వచ్చిన మెసేజ్ శాంతిని గురించి ఒకే ఒకటి పంపించారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అండి. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి క్వశ్చన్ అర్థం కాలేదు మేడం, బస్ లో ఉన్నాను అంటున్నారు కాదర్ వీరేష్ రాజోల మండల నుంచి. అచ్చో ఓకే, నేను ఎలాగో రిపీట్ చేస్తాను ఇందురుగానే. మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి ఓకే టీ అని పంపించారు ఏమిటి. ఓకే చూద్దాం. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి గడియారంలోని ముళ్ళు అట. నెక్స్ట్ సముద్రపు కెరటాలు. అమ్మో చాలా దూరం వెళ్ళారు ఎవరు, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. కానీ గడియారంలో టైం కూడా ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది మేడం, కానీ గడియారం మాత్రం అక్కడి నుంచి ముందుకెళ్ళదు అంటున్నారు. ఓకే సో మీరు రెండింటికి ఫిక్స్ అయ్యారనమాట. అండ్ నెక్స్ట్ కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి మేడం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. ఓకే మీరు కూడా గడియారానికే ఫిక్స్ అయిపోయారా. ఓకే నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గిరకానా. అచ్చో కాదండి, అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయి కుమార్ గండే అన్నారేమిటి నాకు అర్థం కాలేదు. హాట్ అంట పైగా పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు గడియారం లేదా నది అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వయస్సు నందిపేట నుంచి రంగోలి శ్రీనివాస్ గౌడ్ సందీప్ సౌమ్య ఇందిరా దినేష్ మెసేజ్ చేశారు. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ అంటూ కడప విజయ్ ఓకే వినయ్ హెయిర్ అట. ఓకే హెయిర్ పరిగెడుతూ ఉంటుందండి, ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది అయ్యో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు గడియారు అని చెప్పి. నెక్స్ట్ నల్గొండ జిల్లా చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గొల్లేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్ ఇంకా వాణి. ఓకే టూ ఆన్సర్స్, ఒకటేమో గడియారం ఒకటి నా ఆన్సర్. నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుంచి పున్నకృష్ణప్రసాద్ తులసి గడియారం అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అనమాట మనకి దమోజ్ మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సేమ్ గడియారం ఆన్సర్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడియారంలోని ముళ్ళు అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ పి జానకీరామ్ ఓకే క్లాక్ ఐ థింక్ అంటున్నారు నందిగమ నుంచి. నెక్స్ట్ గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి ఓకే రంగస్వామి శెట్టి గడియారంలోని ముళ్ళు అంటూ మెసేజ్. అండ్ సేమ్ ఆన్సర్ తోటి చిలుక నారాయణ అనసూయమ్మ జానకపేట నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్

మచిలీపట్నం. ఓకే, సో గడియారమే అంటున్నారు. నెక్స్ట్ సికింద్రాబాద్, ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామదాసు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉయ్యాల అంటున్నారు. ఉయ్యాల ఎప్పుడు పరిగెడుతుందా ఉయ్యాల? అచ్చో, ఓకే. అంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ తడుతున్నాయి అనమాట అందరికీ. ఓకే, సో మరి కొమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమినిపాడు నుంచి గడియారం, ఇంకా గుండె గుండె అంటున్నారు. శబానా పెద్దగూడెం నుంచి అనమాట. ఓకే, వనపర్తి డిస్ట్రిక్ట్ గడియారం, గడియారంలోని ముళ్ళు. కడప జిల్లా నుంచి అయితే నెక్స్ట్ అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ముద్దునూరు కడప జిల్లా నుంచి గడియారం అంటూ మెసేజ్ చేశారు. హాయ్ శృతి అంటూ గోపీకృష్ణ ఫ్రమ్ అండ్ శ్రావణి ఫ్రమ్ అనంతపూర్ క్లాక్ అంటున్నారు. మా పిల్లలు జున్ను అండ్ సోనుకి హాయ్ చెప్పాలట. ఓకే, సో నెక్స్ట్ సాయి ప్రసాద్ అండ్ క్లాక్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, అది నా ఆన్సర్, రైట్ ఆన్సర్. ఓకే, తొలిమల్లి రవి సూరంపల్లి మండలం అనమాట. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజోల్లి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ క్వశ్చన్ అంటున్నారు. నెక్స్ట్ అయితే జయంతి ఆల్వాల్ నుంచి మై ఆన్సర్ ఈజ్ హార్ట్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి అంటూ అయ్యో. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, అంకయ్య గారు, అంకయ్య గారు ఏమంటున్నారు? మనసు అంటున్నారు. పోనీలేండి, మనసు పరిగెడుతూనే ఉంటుంది, కానీ ముందుకు వెళ్ళకపోవడమే మంచిది. అది ఎక్కడికైనా వెళ్ళిపోయిందనుకోండి, మన అందుకే అంటారు మన కళ్ళు వెళ్ళిన చోట కల్లా మనసు వెళ్ళకూడదు, ఐ మీన్ మనసు వెళ్ళిన చోట కల్లా కళ్ళు వెళ్ళకూడదు. ఏదో ఉంది మొత్తానికి, కన్ఫ్యూజ్ చేశారు నన్ను. ఎనీవేజ్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ గడియారం అంటున్నారు. ఇంకా చాలా మంది గడియారం అని అంటారు, బట్ ఇంకొక ఆన్సర్ కూడా ఉంది, దాన్ని కూడా ఎవరైనా కనపడతారో చూద్దాం. బట్ రైట్ నౌ ఏంటంటే క్వశ్చన్, పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంది కానీ ఎప్పుడు ముందుకు వెళ్ళదు. దీనికి ఆన్సర్ ఏమై ఉండొచ్చు? గడియారం కాకుండా, మనసు కాకుండా, గుండె కాకుండా, గుర్రం కాకుండా, ఇవేమి కాకుండా ఇంకా ఏమైనా అయి ఉండొచ్చా? మీరు గెస్ చేసి నాకు చెప్పండి. 8662488114 ఈ నెంబర్లో. రైట్ నా మీ అందరికోసం కారుణ్య అండ్ గాయత్రి పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్, వనమాలి లిరిక్. చందమామ సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

Yes, beautiful song ఇది వినే సార్ 254 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి గడియారం అని చెప్పి సుధా ఫ్రమ్ కొత్తగూడెం మెసేజ్ చేశారు. అండ్ సముద్రపాల అంటున్నారు, తుర్కపల్లి విలేజ్ వీరమ్మ గారు. ఓకే, పార్థసారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దట్ మీన్స్ నా దగ్గర ఉన్న ఆన్సర్ అదే రైట్ అని కాదు, మీరు అనుకునే లాజిక్ లో చాలా ఆన్సర్స్ అయితే వస్తాయి ఇక్కడ. బట్ ఇక్కడ నా రైట్ ఆన్సర్ ఇన్ ద సెన్స్ నా దగ్గర ఉన్న ఆన్సర్ కి మ్యాచ్ అయిన ఆన్సర్ అనమాట. పాలెం పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం శృతి మేడం అని చెప్పేసి వెల్కమ్ టు సందరి సందరి ప్రోగ్రామ్ షో టైమ్ కి. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి దమ్మోజు దమ్మోజు మధుసూదనాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఉమ్మడి నుంచి అనమాట, మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ఉర్హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యశోదా జానకి రాజు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామ్ దాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ గనగలు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే రామళ్ళకోట నుంచి అనమాట, దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మలాన్బి కన్నూల్ బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్ కాదు ఎర్త్ అంటున్నారు. ఓకే ఒక కొత్త ఆన్సర్ వచ్చింది మనకి. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు పద్మ కాకాని చంద్రశేఖర్ చింటూ ఓకే ఓకే ఓకే పద్మ చంద్రశేఖర్ చింటూ నవ్య ఓకే అందరూ కలిసి కలం కానీ టైం కానీ అని టూ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఓకే నెక్స్ట్ భాష్యం ఓకే భవిష్యం భవిష్యం ఫ్రమ్ ఓకే రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి భవిష్య అచ్చచ్చా మీరు భవిష్యత్ అంటున్నారా అయ్యో బాబోయ్ నాకు చాలాసేపు అర్థం కాలేదండి మీ ఆన్సర్. ఎనీవేస్ట్ హలో ఐఎమ్ శాంతి అంటూ సత్తెనపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఐ థింక్ ద ఆన్సర్ ఈజ్ కలం. ఓకే కలమా అది కాలమా? కొంతమంది కాలంకి ఏ పెడతారు, కొంతమంది ఏ పెడతారు, ఏమి జరుగుతోంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మెసేజ్ శబానా పెద్దగూడెం నుంచి రివర్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ శ్రావణి ఫ్రమ్ అనంతపూర్ ఓకే రోడ్ అయి ఉండొచ్చు శృతి గారు అని ఒక ఆన్సర్ పంపించారు చూసారా, ఇంకొక ఆన్సర్ అదైతే రైట్. ఓకే నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటే కుసుమ అంబట్ నగర్ నుంచి ఏజ్ కానీ కాలం కానీ కాలమో ఇది కలమో ఏమిటో. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ అయితే రైల్వే ట్రాక్స్ అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఎప్పుడు పరిగెడుతున్నాయంటే ఉన్న చోటు నుంచి అయ్యో ముందుకి వెళ్ళదు అని చెప్పాను కదా దానికి రైల్వే ట్రాక్స్ అట. ఓకే ఇలాంటి ఆన్సర్స్ అయితే చాలా ఉన్నాయి. నేను తప్పకుండా న్యూస్ బ్రేక్ తర్వాత అయితే చదువుతా, బట్ రైట్ నా ఒకసారి ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం రిపీట్ చేస్తున్నా. పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ ముందుకు వెళ్ళదు. అది ఏంటో మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. ఈ గ్యాప్ లో న్యూస్ హెడ్ లైన్స్ అయితే వచ్చేస్తే ఎగ్జాక్ట్ గా 3:00 కి స్టే చేయండి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా వినడమేనా, సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సండే సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎండల తీవ్రత సన్నద్దతపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విశాఖపట్నం నగరాభివృద్దికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీ భరత్ వెల్లడించారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూ లైన్లోకి రావాలని టీడీడీ అధికారులు సూచించారు. ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈ రోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ

ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3।
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎగ్జాక్ట్లీ. అండ్ మన స్టూడియోలో టైం 3:04 PM క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సందరే సందడి గేమ్ షోలో. అండ్ దిస్ ఇస్ ఆర్జీ శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్స్ అయితే మనకి చాలా వచ్చాయన్నమాట. చూద్దాం, ఎవరైనా గడియారం కాకుండా ఆన్సర్ పంపించారేమో. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రైట్ ఆన్సర్ వచ్చింది, చెల్క నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, ట్రెడ్మిల్ కానీ క్లాక్ కానీ అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ అయితే సులోచన కరీంనగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కడప ఉత్తమ్ రెడ్డి, ఓకే జీకే క్వశ్చన్స్ ప్లీజ్ అట. వస్తున్నా అక్కడికే వస్తున్నా, మీరు అలాగే ఆగండి, నెక్స్ట్ క్వశ్చన్ అదే. నెక్స్ట్ పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అక్కర్పాక నుంచి రమగారెడ్డో మరి డిలీట్ చేస్తారు మెసేజ్. ఓకే, సో మెదడు అనుకుంటా మేడం అంటున్నారు వీరు మాచర్ల గద్వాల్ డిస్టిక్ నుంచి. అయ్యబాబోయ్, నెక్స్ట్ మెసేజ్ అయితే అంకయ్య గారు స్కై అంటున్నారు. నెక్స్ట్ షబానా షాడో అంటున్నారు నార్కెట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి. పున్నం వెంకటేశ్వరమైన హేమలత రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే గడియారం అంటూ ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి జీ పూర్తిచంద్రరావు గారు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే నా దగ్గర ఉన్న ఆన్సర్ అయితే ఫ్యాన్ అనమాట. ఇంకా చాలా మంది గడియారం అన్నారు, అది కూడా ఆల్మోస్ట్ రైట్ ఆన్సరే. ఎందుకంటే గడియారం కూడా పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడు ముందుకెళ్ళదు. కానీ యాక్చువల్గా కాలం ముందుకెళ్తుంది, కాలం సాగుతుంది, కాలం వెళ్ళిపోతుంది ఇలా అంటారు. కాబట్టి అలా చూసుకుంటే గడియారం రాదు. ఓకే, అది మ్యాటర్. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వెళ్ళిపోదాం. ఎక్కడైనా ఒక ఊర్లో, అంటే ఏదైనా ఒక ఊర్లో రైల్వే స్టేషన్ అనేది ఉండదు. ఏదో పక్క ఊర్లోకి వెళ్ళి అక్కడ ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఎక్కుతారు రైలు. కానీ మన ఇండియాలో ఒకే ఒక స్టేట్లో అసలు స్టేషన్, ఆ స్టేట్ మొత్తానికి, ఆ రాష్ట్రం మొత్తానికి రైల్వే స్టేషన్ లేదనమాట. మన ఇండియాలో ఉన్న ఒకే ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేని స్టేట్ అది. సో అది ఏ స్టేట్ మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. రైట్ నౌ ధనుంజయ్ అండ్ స్పీకర్ పాడిన పాట ప్లే చేస్తాను. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజిషన్, రామజోగే శాస్త్రి గారి లిరిక్. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ని అందరికీ.

Özüm Angelizmi.

கிருஷ்ணாஷ்டமி சினிமா நிஞ்சு பியூட்டிஃபுல் சாங்கை தவினே சார் லெஃப்ட் அப் பஞ்சாபி ட்ரெஸ் சாங் நிவ்யா குமார் மமதா சர்மா பாடின பாட தினேஷ் மியூசிக் கம்போசிஷன் బాలాజీ లిరిక్స్ అన్నమాట. సో లవ్లీ సాంగ్ విన్న తర్వాత 3:14 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ అంటే ఫస్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే కాదర్ వీరేష్ రాజోళ్ళ మండలం నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సరే వచ్చేసినట్టుగా నాకైతే అనిపిస్తోంది. చూద్దాం ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యారేమో మధ్యలో. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పెట్టిన జోగానంద్రావు కాలనీ చప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ కడప వినయ్ రైట్ ఆన్సర్ పంపిస్తూ డెడికేటెడ్ టు శృతి మేడం అంట. ఏమిటండి ఆ రాష్ట్రాన్ని నాకు డెడికేట్ చేస్తారు మీరు, అయ్యయ్యో. అండ్ నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలే గారు కూడా రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. కనకారావు గారు పడన నుంచి. కడప జిల్లా ముద్దనూర్ నుంచి. అండ్ ఆల్సో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సిహెచ్ వేణు జయంపు నుంచి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నల్గొండ జిల్లా నుంచి చిత్రియాల గ్రామం నుంచి అనమాట దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వేదాంతం జానకి శ్రీనివాస్ అండ్ ఫ్రమ్ మచిలీపట్నం. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. అండ్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి. అండ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ చాలా మంచి జీకే క్వశ్చన్ అడిగారు మేడం, థ్యాంక్ యూ అంటూ ఓకే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శ్రావణి ఫ్రమ్ అనంతపురం రైట్ ఆన్సర్. కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ కూడా రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ లతా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఈ రెడ్డన్ ఎన్జిఓ కాలనీ కడప నుంచి కూడా రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్. రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. సుధా కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి. అండ్ ఆల్సో దమోజు ఓకే మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి. అంకయ్య గారు ఓకే అంకయ్య గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో వీరు మాచర్ల నుంచి. అండ్ ప్రసాద్ నాగూర్ బాయ్ విజయవాడ వన్ టౌన్ నుంచి ఓకే దీకొండ ప్రసాద్ అట. అండ్ ఆల్సో సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి ఒక శ్రీరామ్ దాసు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అలాగే శబానా పెద్దగూడెం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ.

జీ పూర్ణచంద్రరావు గారు అండ్ ఆల్సో రాజీ గోపాల్ ఫ్రమ్ కర్నూల్, వీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. అండ్ నెక్స్ట్ మెసేజ్ పి జానకీరామ్, ఉమా మహేశ్వరి అండ్ మణికంఠ అండ్ మీనాక్షి నందిగామ నుంచి, అండ్ ఆల్సో జాబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి, కర్నూల్ ముజఫర్ నగర్ మదన కుమార్ అనురాధ తులసి రాఘవేంద్రరావు రాము కార్తీక్ వెన్నెల వెన్నెలవల్లి, పేరు భలే ఉంది వెన్నెలవల్లి, ఓకే వెరీ నైస్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ కొంకల గ్రామం నుంచి అరవింద లహరి అండ్ గురు రైట్ ఆన్సర్, తులిమిల్లి రవి సూరంపల్లి గన్నవరం మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముజఫర్ నగర్ కర్నూల్ నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ కడప ఉత్తమ్ రెడ్డి, ఐఎమ్ సర్ ఆఫ్ వినయ్, ఓకే ఓకే. నెక్స్ట్ నార్కట్పల్ మండలం నుంచి నేమో అని గ్రామం నుంచి అనమాట, మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, అండ్ ఆల్సో పున్నం వెంకటేశం అండ్ హేమలత నేమో అని గ్రామం నుంచి, అండ్ నెక్స్ట్ ఫనీ సార్ చిత్రి తెనాలి నుంచి, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అందరూ కూడా రైట్ ఆన్సర్స్. ఓకే వెరీ వెరీ వెరీ నైస్. సో ఇందుకే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకే ఒక మన ఇండియాలో ఒకే ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్లో అసలు ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు, అలాంటి ఒక స్టేట్ అది ఒక్కటే ఉంది. సో అది ఏంటి మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, ఇవాళ మరి అబ్బాస్ బర్త్డే అని చెప్పాను కదా, ఈ బర్త్డే స్టార్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, హలో డాక్టర్, బ్యూటిఫుల్ సాంగ్, ఎంజాయ్ లిజనింగ్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 325 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముజఫర్ నగర్ కర్నూల్ నుంచి దేవేంద్ర బాబు గారు కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు, ఓకే, నెల్లూరు రేడియో అనౌన్సర్స్ మేరీ, సుచిత, కావ్య, మేఘన. ఓ ఓకే, రైట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన ఫ్యామిలీ తిరుపతి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి కృపాచారి అనిత, సాయి వర్షిత్, శ్రీరామ్దాసు, సాయి రిత్విక్ మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి వసంత చక్రాల, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నమస్తే శృతి మేడం అంటూ ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, కంచికిచెల నుంచి లాస్య రైట్ ఆన్సర్. అక్క గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా ప్రతీక్, ఓకే, శశికళ ఫ్రమ్ నాగలదిన, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. అండ్ హాయ్ శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిరంజీవి తిరుపతి నుంచి అనమాట రైట్ ఆన్సర్. అండ్ ఓకే, ప్రస్తుతానికైతే మనకు వచ్చిన మెసేజెస్ ఇవి. ఇంతకీ అది ఏ స్టేషన్ అంటే కనుక, ఐ మీన్ అది ఏ స్టేట్ అంటే సిక్కిం. సిక్కిం రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు, అలా మన ఉన్న ఒక స్టేట్ మన ఇండియాలో అది ఒక్కటే అనమాట. ఓకే, సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వెళ్ళిపోదాము. పక్క వాళ్ళకి ఇచ్చేటప్పుడు బాగుంటుంది, కానీ ఎవరైనా మనకిస్తుంటే అది మనకి నచ్చదు. ఏంటది మీకు తెలిస్తే ఆన్సర్ పంపించండి. మనం పక్క వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనకి చాలా బాగుంటుంది, కానీ అదే మనకి ఎవరైనా ఇస్తున్నప్పుడు మాత్రం అది మనకి నచ్చదు. అది ఏమిటి మీకు తెలిస్తే ఆన్సర్ పంపించేసేయండి మన వాట్సాప్ నెంబర్కి 8662488114 ఈ వాట్సాప్ నెంబర్కి. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను జూనియర్ సినిమా నుంచి, ఎంజాయ్ లిస్నింగ్.

కోబ్రా సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 336 క్రాస్ అయిపోయి 51 సెకండ్స్ అయిపోయింది. అండ్ మన్మోహన్ సందడి సందడి గేమ్ షోలో అండ్ కాదర్ వీరేష్ రాజోలి మాడల నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు నేను అడిగిన క్వశ్చన్ కి. కనకారావు గారు పెడన్ నుంచి, మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు గారు మాత్రం కొంచెం డిఫరెంట్ గా వెళ్లారు. అప్పుట మనం ఎవరికైనా ఇస్తే బాగానే ఉంటుంది కానీ మనం తీసుకోవాలంటే ఇబ్బంది పడతాం. దానికి అప్ప ఆన్సర్ ఇదేదో కొంచెం రివర్స్ లో అర్థమవుతుంది నాకు. మనకిస్తే బాగుంటుందని మనం ఎవరికైనా ఇవ్వాలంటే కష్టం కదా. ఎనీవేస్, కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమినిపాడు నుంచి ఓకే రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ మదన్ కుమార్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ వసంత అనంతపూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్. ఉరవకండ్ నుంచి ఈశ్వరయ్య గారు మాత్రం కొంచెం డిఫరెంట్ గా వెళ్ళారండో, చంపదెబ్బట. పక్క వాళ్ళకి ఇస్తే అద్భుతంగా ఉంటుంది, మనకిస్తే మాత్రం నచ్చదు. వెరీ నైస్. ఇదైతే ఆన్సర్ కాదు కానీ ఇది కూడా ఒక ఆన్సరే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సురేష్ అనంతపురం నుంచి కూడా అప్పు అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి ఎక్కడి నుంచి?

ఓకే, బిఎన్ రెడ్డి నుంచా? బిఎన్ రెడ్డి నుంచి దమ్మోజు మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీరేంటో తల ఒకసారి తల కూరి పేరు చెప్తున్నారు, నాకైతే అర్థం కావట్లా. ఎనీవేస్, మీ ఆన్సర్ అయితే రైట్. ఓకే, నెక్స్ట్ ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాపట్ల జిల్లా వేటపాలెం నుంచి వీడ్కోలు అంటున్నారు. అబ్బో, పక్క వాళ్ళకి ఇస్తే అద్భుతంగా ఉంటుంది, మనకి మాత్రం ఇస్తే నచ్చదు. ఓకే, పాలెం పోలే ఆళ్ళకట్ట నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి కృపాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అయితే హాయ్ అని మెసేజ్ వచ్చింది. ఎవరు, ఏమిటి, ఎక్కడి నుంచి, ఏమీ తెలియదు మనకి. ఎనీవేస్, జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. అంకయ్య గారు రైట్ ఆన్సర్ నెల్లూరు డిస్టిక్ నుంచి. అండ్ ఓకే, రైట్ ఆన్సర్ ఆన్సర్ అని పెట్టి వదిలేశారా? నాకు చూసారా, మీరు పంపినట్టే అనిపించింది. అంకయ్య గారు, ఎక్కడ మీ ఆన్సర్? ఎనీవేస్, కొంకల గ్రామం నుంచి అరవింద, లహరి అండ్ గురు ఓకే రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడెం నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కంచికిజర్ల నుంచి లాస్య రైట్ ఆన్సర్. అండ్ నెమ్మోని గ్రామం నుంచి పుట్టిన వెంకటేశం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి మాత్రం మొట్టికాయ అట. ఓకే, మనం పక్క వాళ్ళకి ఇస్తే బాగానే ఉంటుంది, మనకెవరైనా మొట్టిగా ఇస్తేనే అస్సలు నచ్చదు. ఎనీవేస్, పార్థిసారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. గోరంట్ల వరలక్ష్మి, ప్రత్యుష, శ్రీహిత శ్రీనివాసరావు గారు మాచవరం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు ఎన్సీఎం జానకపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. పడిన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి, మిరపకాయ అట, కాకరకాయ కూడా అట, దేవుడా. ఇంకా ఏమైనా కాయలున్నాయా మీకు నచ్చినవి? ఎనీవేస్, సో మొత్తానికి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు నా దగ్గర ఉన్నది. లతా ఫ్రమ్ ఉయ్యూర్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో మరి ఇంకొంచెం డిఫరెంట్గా కూడా ఆలోచిస్తున్నారు, ఆలోచించండి. ఇంకొక పాట ప్లే చేస్తాను, ఈ లోపల ఇంకా ఎంత క్రియేటివిటీ బయట తీయాలో అంతా తీసి పక్క వాళ్ళకి మనం ఇస్తే అద్భుతంగా ఉండేది, మనకి ఎవరైనా ఇస్తే అసలు మనకి నచ్చనే నచ్చింది, ఏమై ఉండొచ్చు, మీరు ఆన్సర్ పంపించండి. ఓకే, హాయ్ అంటూ కంచికిచర్ల నుంచి ఎస్కే కాజా మెసేజ్ చేశారు. హలో అండి. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో ఓకేనా? సో మరి డీల్ గుర్తుంది కదా, మీరు కరెక్ట్ ఆన్సర్ అయినా పంపించండి, లేకపోతే క్రియేటివిటీ వాడి దీనికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా ఆలోచించి పంపించండి. 8662484 ఈ నెంబర్కి. రైట్ నౌ పుష్ప 2 మూవీ నుంచి ఫీలింగ్ సాంగ్, మీ అందరి కోసం ఎంజాయ్ లిస్నింగ్.

3:45 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనము నా సందరి సందరి గేమ్ షోలో మరి నెక్స్ట్ ఆన్సర్స్ అయితే చాలానే వచ్చాయి మనకి, ఎవరెవరు పంపించారు చూద్దాం. ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మిరుహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, పార్ట్ టూ ఉందా రేపు, యువర్ ఫ్యాన్ అంటూ మెసేజ్ చేశారు ప్రవల్లిక. నో, పార్ట్ టూ లేదు, దరిదాపుల్లో లేదు. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. ఓకే ఓకే ఓకే ఓకే, సుందరి గారు మీరు గిఫ్ట్ అన్నారా, పక్క వాళ్ళకి ఇస్తే అద్భుతంగా ఉంటుంది, మనకిస్తే నచ్చనిది గిఫ్టా? ఓ మై గుడ్నెస్, మీకు గిఫ్ట్స్ నచ్చవా అండి? చచ్చో, అయితే మీ ఇంటికి ఏమైనా గిఫ్ట్స్ వస్తే మా ఇంటికి పంపించేసేయండి. ఓకే, నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి, లంపకాయ మొట్టికాయ, ఆహా తొడపాసం కూడా అట, దేవుడా. నెక్స్ట్ మురళి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, సందడే సందడి ప్రోగ్రామ్ శృతిబద్ధంగా శృతిలో చక్కగా నడిపించారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా అయిపోలేదు, అప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. కర్నూల్ ఓకే, బీ క్యాంప్ డాక్టర్స్ కాలనీ నుంచి నా పేరు హఫ్సా. ఓకే, క్వశ్చన్ అర్థం కాలేదు మేడం అట, అయ్యయ్యో ఇంకా ఆన్సర్ చెప్పేసే టైం కూడా అయిపోయింది, మీ క్వశ్చన్ అర్థం కాలేదు. ఎనీవేస్, కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి మేడం మీ యాంకరింగ్ సూపర్గా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి మెసేజ్ అనమాట. నెక్స్ట్ ఎమిగనూర్ వెంకట్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెంకట్ ఆలపర్రు నుంచి అనమాట. ఓకే, ఏంటిది వెటకారమట, వెటకారమా దేవుడా. నెక్స్ట్ కొల్లిపర్రు నుంచి మౌలాలి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, ఫిరోజ్ ఫిరోజ్ హిందీ సాంగ్ ప్లే చేయండి అంటున్నారు. హిందీ సాంగ్స్ కావాలంటే 5 to 6 వినాలి. 5 to 6 మనకి గీత్ గాత చెల్ అనే ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో హిందీ సాంగ్స్ వస్తే హ్యాపీగా విని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా, సో అది మెసేజ్ అయితే. ఎనీవేస్, చాలా మంది రకరకాలుగా పంపించారు, బట్ యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే సలహా అనమాట. సలహా మనం పక్క వాళ్ళకి ఇస్తుంటే అద్భుతంగా ఉంటుంది, కానీ మనకెవరైనా ఉచిత సలహా ఇచ్చారనుకోండి, హరిలో రంగ హరి, అదనమాట మ్యాటర్. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి 13 నిమిషాలు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సూపర్ డూపర్ హిట్ మూవీ భాష సినిమా ఉంది కదా, ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ మన టాలీవుడ్ లో ఒక హీరో, ఆయన ఎవరు మీకు తెలిస్తే మెసేజ్ చేయండి. ఓకేనా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సూపర్ డూపర్ హిట్ మూవీ భాష సినిమాకి ఫస్ట్

చాయిస్ గా అనుకున్న హీరో టాలీవుడ్ హీరో ఎవరు? సో ఆన్సర్ చెప్పాల్సిన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114. ఈ నెంబర్ అయితే పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్.

విలన్ సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ మెసేజ్ మనకి ముజఫర్నగర్ కర్నూల్ నుంచి దేవేంద్ర బాబు గారు చేశారనమాట. ఓకే, రైట్ ఆన్సర్ అండి మీది, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. అండ్ ఆల్సో రాజోలి నుంచి జయన్న, ఓకే రాజోలి నుంచి జయన్న గారు మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఫిరోజ్, ఓకే యువర్ వాయిస్ ఈజ్ సో క్యూట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫిరోజ్. నెక్స్ట్ పెడిన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, నో నో నో, రాంగ్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుంచి, తెలియదు మేడం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ శృతి గారు, హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. ఓకే, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, ఓకే నో. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బిఎన్ రెడ్డి నుంచి దమ్మోజు మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ ఆమ్లా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి కృపాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాల్ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వరి భూలక్ష్మి వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఓకే హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, సో ప్రవెల్లిక రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్, మీ క్వశ్చన్ కి నే ఆన్సర్ ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కేదర్ వీరేష్ రాజోలి మండలి నుంచి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి మమ్ముట్టి అంటున్నారు. మమ్ముట్టి గారు అనేది కరెక్టే, బట్ నేను అడిగింది టాలీవుడ్ హీరో కదా, సో మమ్ముట్టి గారిని భాషా సినిమాకి ఫస్ట్ చాయిస్ అనుకునేది కరెక్టే. బట్ మన తెలుగులో ఎవరిని అనుకున్నారు అంటే, యాక్చువల్గా ఈ సినిమాని డబ్ సినిమాగా కాకుండా రీమేక్ చేసి మనకి తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నారట. అలాంటి టైంలో ఒక టాలీవుడ్ హీరోని ఫస్ట్ చాయిస్గా అనుకున్నారు, కానీ అది ఫర్ సమ్ రీజన్స్ అది అవ్వలేదు. కానీ డబ్ సినిమాగా అయ్యి ఆ భాషా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇటు మన తెలంగాణలో, ఇటు మన ఆంధ్రాలో కూడా మనకి తెలిసిందే. బట్ అసలు ఆ చాయిస్ అనుకున్న హీరో ఎవరు అని అడుగుతున్నారు, అది మ్యాటర్. ఓకే జాన్సన్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ

0: అజయ్ గారు మందారపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నో నో నో నో, రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. కమల్ హాసన్ గారు కాదు. శబానా పెద్దగూడెం నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జానకిరామ్ రైట్ ఆన్సర్ నందగామ నుంచి. అండ్ నెక్స్ట్ మురళి గారు మీరు మారరు. అండ్ నెక్స్ట్ రాజగోపాల మీరు రాజీ గోపాల్ ఇద్దరా? కర్నూలు నుంచి నాకైతే అర్థం కాలేదు, మధ్యలో కామా కూడా లేదు. ఎనీవేస్ క్వశ్చన్ ఏంటి మేడం అంటున్నారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ఎమ్మిగనూర్ నుంచి ఓకే వెంకట్ కుమార్ రజనీకాంత్ భాషాలు ఆయనే కదండి హీరో. నేను అడిగింది మన టాలీవుడ్ లో ఎవరిని అనుకున్నారు ఫస్ట్ చాయిస్. ఎనీవేస్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి ఎస్ సూరిబాబు గారు హాయ్ శృతి గారు అన్నారు. హలో. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రిపీట్ మేడం అట. ఓకే, సో ఇంతకీ ఎవరిని అనుకున్నారంటే చిరంజీవి గారిని అనుకున్నారు. భాషా సినిమా కనుక రీమేక్ చేస్తే చిరంజీవి గారిని ఫస్ట్ చాయిస్ గా అనుకున్నారు. అది మ్యాటర్ ఇది ఇవాళ సందరి. మరి నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా 4:02 కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగుల్, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన ముగించుకుని భారత్ తిరిగొచ్చారు. ఇటలీ పర్యటనలో ఆయన ఆ దేశ ప్రధాని మెలోనీకి ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ఈ బహుమతుల ద్వారా మన దేశ సంస్కృతి, చేనేత కళల గొప్పదనాన్ని ప్రధానమంత్రి ప్రపంచానికి మరోసారి చాటిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని సేవార్ తీర్థలో కేంద్ర మంత్రులతో కీలక సమాపేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులందరూ రాజధానిలోనే ఉండాలని పీఎంఓ ఆదేశించింది. రానున్న 10 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు, 200 హెలీప్యాడ్లు దేశంలో ఏర్పాటు కానున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా అన్ని విమానాశ్రయాల్లో తక్కువ ధరలతో ఉడాన్ యాత్రీ కేఫ్లను ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్దికి సంబంధించి 3 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ తెలిపారు. 1,501 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను అమలు చేయబోతున్నట్లు చెప్పారు. రాష్టంలో ప్రత్యేక విస్తృత సవరణ సర్ ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. నకిలీ మృతుల ఓట్ల తొలగింపే లక్ష్యమని ఈ నెల 26వ తేదీన రాజకీయ పార్టీలతో సమాపేశం నిర్వహిస్తామని చెప్పారు. 46,000 మంది బీఎల్ఓలు జూన్15 నుంచి జులై 14 వరకు ఇంటింటి ఓటర్ల సర్వే చేస్తారని, జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితా, సెప్టెంబర్ 22వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. రాష్ట పర్యాటక రంగంలో కీలకమైన సీ ప్లేన్ ప్రాజెక్టు కార్యాచరణ సిద్దమైంది. 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో భాగంగా 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు సమర్పించిన వజ్ర సహిత సువర్ణ కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. వేసవ సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూలైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం

పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈ రోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: BFM 101.3.
1: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:06 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ వివిధలోకి ఎంట్రీ అయిపోయాం. మరి చూస్తూ సందడి గేమ్ షోని అలా బ్యూటిఫుల్ గా కంప్లీట్ చేసేసుకుని మన వివిధ షోలో కూడా మనం వచ్చేసాం. సో మరి ఈ రోజు వివిధలో ఏంటి స్పెషల్? డైరెక్టర్ స్పెషల్. మరి డైరెక్టర్స్ లో నా ఫేవరెట్ డైరెక్టర్స్ లో చాలా మందిలో మెయిన్ టాప్ లిస్ట్ లో ఉండేది కృష్ణవంశీ గారు. మరి ఈ రోజు కృష్ణవంశీ గారు మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ ఈ 1 అవర్. ఓకే, సో ఫస్ట్ అయితే నిన్నే పెళ్ళాడుతో సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజిషన్ లో రాజేష్ పాడిన పాట సిరివెల్లి గారి లిరిక్. ఈ లవ్లీ లవ్లీ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: ಅದಿಗೋತಲ್ಲನಿ ಮಬ್ಬುಲ ಮಧ್ಯನದಾಗಿದಾಗ
1: మురారి సినిమా నుంచి ఎస్పీ చరణ్ అండ్ హరిణి పన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజిషన్, సిరిపెన్నెల్ గారు లిరిక్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:17 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి నెక్స్ట్ వస్తున్న పాట ఖడ్గం సినిమా నుంచి సుమంగళి వర్ణ పాట, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్, సిరిపెన్నెల గారు లిరిక్. లవ్లీ సాంగ్ విన్న చూసేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

429 crores రూపాయలు 10 seconds అయిపోయింది. మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శశిప్రీతం మ్యూజిక్ కంపోజిషన్ లో, మనో అండ్ గాయత్రి పాడిన పాట గులాబీ సినిమా నుంచి, సిరిబెల్లి గారి లిరిక్ అనమాట. లవ్లీ సాంగ్ కి లిరిక్స్ అందించింది. సో మరి అయితే నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సింధూరం, శ్రీనివాస చక్రవర్తి గారు పాడిన పాట, చంద్రబోస్ గారి లిరిక్ లో. లవ్లీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుండండి. మరి ఈ రోజు మనం వివిధ ప్రోగ్రామ్ లో కృష్ణవంశీ గారి మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి బయట అయితే చాలా చాలా చాలా ఎండగా హాట్ హాట్ గా ఉంది, బట్ వివిధ భారతిలో కూల్ కూల్ సాంగ్స్ అయితే మీకోసం వచ్చేస్తున్నాయి వివిధాలో. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్ లో జావేద్ అలీ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. శ్రీ మణి లిరిక్ అనమాట. సో లవ్లీ సాంగ్, గోవింద్ అండర్వాడలే మూవీ నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:39 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్న వివిధ ప్రోగ్రామ్ లో అండ్ నెక్స్ట్ లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ అంతఃపురం. ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజిషన్, చిత్ర గారు పాడిన పాట, సిరి వెన్నెల గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్ట్రైట్ యూ ఉంటుంది.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. అసలు ఎన్ని ఇయర్స్ అయినా ఆ సాంగ్ లో ఉన్న మ్యాజిక్ అసలు కొంచెం కూడా తగ్గదు. మరి లవ్లీ లవ్లీ సాంగ్ అయితే వినేశారు ఫ్రమ్ ద మూవీ అంతఃపురం. సో మరి నెక్స్ట్ అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీకోసం సాంగ్ ప్లే చేస్తాను రాఖీ సినిమా నుంచి. మరి శృతి టాటా బై బై చెప్పేసి టైం కూడా అయిపోతుంది. మరి ఎగ్జాక్ట్ గా 4:50 అజయ్ చేతన్ వెనుల ప్రోగ్రామ్ తో రెడీగా ఉంటారు. దట్ మీన్స్ నేనైతే సైనింగ్ అప్ చెప్పేస్తా. మళ్ళీ మనం త్వరలోనే తప్పకుండా కలుద్దాం. కొంచెం జాగ్రత్తగా ఉండండి, బయట ఎండలు చాలా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా వాటర్ బాటిల్ క్యారీ చేయండి, అవసరమైతే గొడుగు కూడా తీసుకువెళ్ళండి మీతో పాటు. ఓకే, చాలా అవసరమైతే తప్ప బయటికి అస్సలు వెళ్ళొద్దు, కొంతకాలం ఇంట్లో ఉండడమే మంచిదన్నమాట. ఓకే, సో మరి అది మ్యాటర్. ఇది వాటికి వివిధకి కూడా నేను ఒక పాటతోటి క్లోజింగ్ చెప్పేస్తున్నా, తర్వాత వెనిలా కూడా రెడీగా ఉంటుంది. సో మీ ఆజశ్రుతి సైనింగ్ ఆఫ్.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 గ్లోరియస్ ఇయర్స్, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विद मी योर आरजे चेतन। तिंडी तिनडं अंटे बंडिकी पेट्रोल कोट्टिंचडं कादु, आगमागं काकंडि मैंडफुल ईटिंग गुरिंचि मात्लाडुतुन्नानु। जागरूकतो बुद्धिपूर्वकंगा तिनडं चाला मेलु चेस्तुंदनि मानसिक वैद्य निपुणुलु चेप्तुन्नारु। मैंडफुल ईटिंग इज अबौट पेयिंग अटेंशन टू योर बॉडीस हंगर क्यूज अंड स्टॉप ईटिंग वेन यू आर फुल। చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి, అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము। స్పెషల్ గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది। చూడడమే కాదు మనం చేస్తాం కూడా। కొందరు ఆగమాగం తినేస్తారు, ఆకలి అయిందంటే చాలు 5-6 నిమిషంలో తినడం పూర్తి చేయాల్సిందే। శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి? చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది, వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు। ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ జాగృకత చాలా అవసరం। మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం। మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచింది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి। అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది। ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది। ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు। మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి। మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రాంలో। ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి। మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి। వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగృకతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి। ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది। జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి। మీరేం తింటున్నారో అవగాహన ఉండి దానిని మెచ్చుకోవడం అనేది జాగరూకతతో తినడం ముఖ్యం। మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం, ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం। గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం, మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం। మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి। మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి, మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని

తెచ్చుకోండి. ఆ సువాసనను ఆస్వాదించండి. ప్రతి ముద్దను, నమలడాన్ని ఆనందించండి. మీరు తింటున్న ఆహారం ఎక్కడ్నుంచి మీ ప్లేట్లో వచ్చింది? ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి. ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడ్నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరుక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీనివల్ల ఆహారం శోషణ, జీర్ణక్రియ సంబంధించిన పంపాల్సిన రిపీట్, దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు సంబంధించిన పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటకెళ్లిపోతుంది. అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం, చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాతకాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక పదేళ్ల కింద చూడండి మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏమి తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు? ఇంట్లో 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింత ఏంటంటే నేను ఈ మధ్య రెస్టారెంట్స్, హోటల్స్ లో, 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్ గా ఫోన్ని తీసి ఆనిచ్ చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో, స్టాకింగో, లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికే తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో, రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేత.

And in mindful eating, developing a healthy relationship with food in our vanilla program. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

శక్తి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఆకాశవాణి కర్నూలు కేంద్రం. శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు దాటి 30 సెకండ్లు. సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. మరి ఇవాళ సాయంత్రం ప్రసారంలో భాగంగా ముందుగా జ్ఞాననేత్రం నాటిక వింటారు.

0: జ్ఞాన నేత్రం నాటిక రచన శ్రీ కె విజయప్రసాద్ నిర్వహణ శ్రీ ఎ బాలకృష్ణ జ్ఞాన నేత్రం నాటిక
1: ఆశా ఆశా ఇల్లంతా చీకటిగా ఉంది, కరెంట్ లేదా?
2: ఏదో ఆలోచిస్తూ మీరు ఆఫీస్ నుంచి వచ్చింది కూడా గమనించలేదు.
1: ఏం ఆలోచిస్తున్నావు?
2: ఏం లేదండి, లైట్ ఏడ మర్చిపోయాను, వేస్తున్నా. కాళ్ళు కడుక్కొస్తే కాఫీ తాగొచ్చు.
1: తాగుదాం, కానీ చీకటి పడిందని కూడా గమనించకుండా ఏమిటి ఆలోచిస్తున్నావు?
2: ఆలోచిస్తున్నా మన జీవితంలోని చీకటి గురించి.
1: ఆశ, ప్రకాశం జీవితంలో చీకటి ఉందా? ప్రకాశానికి చీకటి పారిపోదు?
2: అది మామూలు చీకటి కాదండి, బ్రతుకు పండని చీకటి, స్త్రీత్వానికి పరిపూర్ణతనివ్వని చీకటి.
1: నీ దిగులంతా మనకు పిల్లలు లేరనేగా.
2: పెళ్ళై 7 ఏళ్ళైనా కడుపు పండలేదు.
1: మనమే ముసలాళ్ళం కాదుగా, ముందున్నాయి మంచి రోజులు.
2: అలా అనుకునే ఇంతకాలం ఓపిక పట్టాను, కానీ నలుగురిలో నేను ఎంత అల్లరి పాలవుతున్నది మీకు అర్థం కాదు. అందరూ మీకెంతమంది పిల్లలని అడిగేవాళ్లే, పిల్లలు లేరు అయ్యో అని సానుభూతి చూపేవాళ్లే, గొడ్రాలని ఎగతాడి చేస్తూ చెవులు కొరుక్కునేవాళ్లే. మీ మగవారికి మా ఆడబాధలు అర్థం కావండి.
1: వ్యర్థంగా దాని గురించి ఆలోచించి మనస్సుపాడు చేసుకోవద్దు. పిల్లలు లేకపోవడం పాపం కాదు, శాపము కాదు. కాలం కలిసి వస్తే పిల్లలు పుడతారు.
2: పెళ్ళై 7 ఏళ్ళు తిరగకుండా పండంటి పాపాయిలను కనేవాళ్ళని చూస్తే నాకైతే చాలా ఇదిగా ఉంటుందండి.
1: అధిక జనాభా ఉన్న మన దేశంలో పిల్లల్ని కనకపోవడం కూడా గొప్ప దేశ సేవేనో యాశ.
2: కనీసం ఒక్క నర్సైనా ఉంటే బాగుండేది.
1: ఎందుకు ఇవాళ ఇంతగా బాధపడుతున్నావు?
2: అత్తయ్య గారు ఉత్తరం రాశారు, వాళ్ల మోహన మనవళ్లతో ఆడుకునే రాత ఉందా లేదా అని రోజు అనుకుంటూ ఉంటారట. ఇరుగు పొరుగు మనవళ్ళని చూస్తుంటే తెగ ఇదిగా ఉంటుందట వాళ్ళకి.
1: ఐసీ, కాఫీ రెడీ చెయ్యి, నేను కాళ్ళు చేతులు కడుక్కొస్తాను.
3: మాతా అన్నపూర్ణేశ్వరి భవతీ భిక్షాం దేహి.
2: అబ్బా, ఈ సాంబయ్య రోజు ముష్టికి ఒకే టైంకి వచ్చి ప్రాణం తీస్తాడు.
1: ఆ తీరిక లేదో మళ్ళీ రావయా.
3: అమ్మా తల్లి, అన్నం పెట్టండి తల్లి.
1: ఇదిగో నీకు కాదు, మళ్ళీ రా.
2: ఉండండి, మిగిలిన అన్నం వేసేస్తాను. మళ్ళీ ఎందుకు న్యూసెన్స్ ముసలాడుతో?
1: ఇలా నువ్వు రోజు అలవాటు చేయబట్టే రోజు వచ్చి మరీ డిమాండ్ చేస్తున్నాడు.
3: కృష్ణ అర్పణం, చల్లగా ఉండు తల్లి.
1: వీడి బోడి దీవెనలోటి పైగా.
4: సరితా, ఆలస్యమైంది కదూ, క్యాష్ ట్యాలీ అయ్యేసరికి తలప్రాణం తోక్కొచ్చింది.
5: అయ్యా సాగర్ సారు, రోజు ఏదో ఒక కారణం చెప్పడం తమరికి పరిపాటు అయిపోయింది. ఇప్పుడు సమయం సరిగ్గా 8 గంటల.
4: ఏం చేయమంటావు? ముష్టి ఆఫీస్ అన్న తర్వాత కొన్ని బాధ్యతలు ఉంటాయిగా. మరి
5: మరే ఇల్లు అన్నా కూడా కొన్ని బరువులు బాధ్యతలు ఉండవా? మీరిలా చేస్తే ఈ సంసార సాగరం ఈదడం నా చేత కాదు బాబు.
4: సారీ, ఇప్పుడు ఏమైంది సరిత?
5: మన కొంపలో క్షణక్షణం ఎమర్జెన్సీనే. బాబుగాడికి జ్వరం పేలిపోతూ ఉంది. ఆయా ఉంది కదా అని అడగద్దు, ఉన్నా ఏం చేస్తుందని. నేను వచ్చేసరికి వాడికి పెట్టిన బిస్కెట్లు మెక్కుతూ కూర్చుంది. బాబుగాడు ఒకటే ఏడుస్తున్నాడు.
4: ఆ మాయదారి ఆయాను 4 బాధకపోయావు.
5: సరేలేండి, ఒక మాట అంటే అది రేపటి నుండే పని మానేస్తుంది. ఎంత పెద్ద ఆఫీసర్కైనా భయపడేయరు గను, కానీ ఈ ఆయా దయ్యానికి మట్టుకు సలాం కొట్టాల్సి వస్తుంది.
4: ఏం చేస్తాం, కాలమహిమ ఇంతకీ.
5: ఆ పాట్న బాబుగాడిని భుజాన్ని వేసుకుని డాక్టర్ దగ్గర తీసిపోయి మందులు తీసుకొచ్చేసరికి తాతలు దిగొచ్చారు. మీకేం పడుతుంది సంసారం?
4: మరి పాపకు బాగానే ఉందా? ఏం చేస్తున్నది?
5: ఇప్పటిదాకా డాడీ డాడీ అంటూ కలవరించి ఇప్పుడే నిద్రపోయింది.
4: ఏం ఉద్యోగాలు ఏమో, పిల్లల ఆలనా పాలన చూడలేకపోతున్నాం. రేపు సెలవు పెట్టు.
5: ఎవడిస్తాడు, ఎన్నాళ్ళిస్తాడు? పిల్లలకేమైనా నేనే సెలవు పెట్టాలి, నీకేమైనా నేనే సెలవు పెట్టాలి, నాకేమైనా నేనే సెలవు పెట్టాలి. నాకు లీవ్ లేదు, రేపు మీరే పెట్టండి లీవ్.
4: కుదరదు, చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి సరిత.
5: పిల్లలకి ఏమైనా మీకు అనవసరం అన్నమాట.
4: నేను నిస్సహాయాన్ని, నా పరిస్థితి అది.
5: మీరే కాదండి, నేను చేస్తున్నా ఉద్యోగం.
4: సరే, రేపటి సంగతి కదా, ఆకలిస్తుంది, అన్నం పెట్టు, డ్రెస్ మార్చుకొస్తాను.
5: డ్రెస్ మార్చుకోకండి, బయటికి వెళ్దాం.
4: సినిమాకా?
5: హోటల్కి. అన్నం ఉండే మూడ్ లేదు, కొద్దిగా అన్నం ఉంటే పాపకు పెట్టేశాను. హడావిడికి ఉదయం కూడా సరిగా భోంచేయలేదు. మనం పోయి హోటల్లో లాగించేద్దాం ఈ పూటకి.
4: అబ్బా, నాకు ఓపిక లేదు బయటకు రావడానికి.
5: అయితే పసు పడుకుంటామా?
3: మాతా అన్నపూర్ణేశ్వరి, అమ్మా అన్నం పెట్టు తల్లి.
4: పోవయ్యా బాబు, నాకే అన్నం లేదు, నీకేం పెడదాం?
5: ఛా, అవేం మాటలు!
4: ఈ బిచ్చగాళ్ళకు పని పాట లేదు, సోమరిపోతులు. తేరగా వస్తే తెగ తింటారు.
3: అన్నం పెట్టండి అమ్మా, ఇంకా చాలా ఇల్లు కవర్ చేయాలి.
4: శనిలా పట్టుకున్నాడు, వంట చేయలేదు, మేమే హోటల్ పోతున్నాం. పోవయ్యా.
3: మీరు హోటల్కు పోయి మా పొట్ట కొడతారా స్వామి?
5: సాంబయ్య ఏదో గొనుక్కుంటూ పోయాడే. పిల్లలు నిద్రపోతున్నారు, తాళం వేసుకుని పోదాం పదండి.
4: పిల్లలకు మనం చేసే అన్యాయాల్లో ఇదొకటి. సరే పద.
6: ఏమండి, స్నానం చేసేది ఏమైనా ఉందా లేదా? వేణీళ్ళతోటి అరగంట అయింది.
1: అబ్బా ఉండవోయ్, అర నిమిషంలో పేపర్ చూసి వస్తాను.
6: అయ్యో రామ, పేపర్ ఎక్కడికి పోదు, సాయంత్రం అయినా చదువుకోవచ్చు కదా.
1: పొద్దున్న చేసిన పకోడీలు సాయంత్రం తింటామా? వార్తలు వేడిగా ఉన్నప్పుడే చదవాలి, తర్వాత చల్లబడిపోతాయి.
6: అంతేలేండి, వార్తలు వేడిగా ఉండాలి, నీళ్లు చల్లగా ఉండాలి. అసలే వర్షాకాలం, పైగా తలంటి పోసుకోవాలి. మళ్ళీ వేడినీళ్ళు కావాలంటే నా వల్ల కాదు. సరితమ్మ వాళ్ళ ఇంట్లోలాగా వాటర్ హీటర్ కూడా లేదు.
1: పోనీ, వాళ్ళింట్లో స్నానం చేసిరానా?
6: సిగ్గు లేకపోతే సరి, అదేదో మనమే కొనుక్కోవచ్చుగా.
1: కొందాం కొందాం, కొనకుండా ఉంటామా ఏంటి?
6: ఎప్పుడు అని అడుగుతున్నాను. ఇప్పుడు కొనకపోయినా కనీసం కొనే తేదీ అయినా చెప్తే సంతోషం.
1: కొనే తేదీనేగా, డైరీలో రాసుకో, 4 మే 1999.
6: ఏ, అంతకంటే ముందు కొనలేరా?
1: కొనొచ్చు. పోనీ మీ నాన్నగారికి ఉత్తరం ముక్క రాసి పడై పోస్టులో పంపిస్తాడు.
6: నీళ్లు కాచుకునే బాయిలర్ మా నాన్నగారు పోస్టులో పంపిస్తారు. పాపం, తపాలా ఖర్చు బాయిలర్.

0: ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ కాదుటండి.
1: అందుకే డీడీ పంపమన్. నెలాఖరు రోజులు, ఖర్చుల కన్నా పనికొస్తుంది.
0: చిచి, ఇంకా మామ ఏవో పెట్టాలని దురాశ. 6,000 సంపాదిస్తున్నారు, ఆ మాత్రం కొనుక్కోలేరా? ఆఖరికి పండకి ఓ పట్టు చీర కూడా కొనలేకపోతున్నారు. ఇంకా నా బతుక్కి
1: వగచి ఉపయోగం లేదు మేడం. కాస్త 4వ తేదీ మే నెల 1999 దాకా ఆగితే నీకు కావలసినవన్నీ కొంటాను.
0: ఏ, ఆ రోజు మీకు ఎవరైనా కిరీటం పెడతారా?
1: లేదు, ఆ రోజు ప్రపంచానికి ఆఖరి రోజు. జలప్రళయం, భూకంపాలు, అగ్నిపర్వతాల ప్రేలుళ్ళు, ఆటంబాంబుల జోరు, ప్రపంచ యుద్ధం, ఓహ్, నానా గందరగోళం అవుతుంది ఈ భూగోళం.
0: అయ్య బాబోయ్, మరి నా పట్టుచీర పాడైపోదు?
1: ఎవడికి తెలుసు. కాస్త వేడివేడి కాఫీ ఇస్తే స్నానం చేస్తా.
0: పొద్దుట్నుంచి 3 తాగారు. నో మోర్ కాఫీ సార్.
1: దేనికైనా పెట్టి పుట్టాలి. ఇంతకీ ఎదురింటి సాగర్ అదృష్టవంతుడు. అతడు ఎన్నిసార్లు అడిగినా, ఎప్పుడు కాఫీ అడిగినా నో అనకుండా ఇస్తుందిట ఆ కాఫీ దేవత.
0: ఇస్తుంది ఇస్తుంది, ఎందుకివ్వదు? వాళ్ళకి పాలు దాచుకోవడానికి ఫ్రిడ్జ్ ఉంది. మీరు కొన్నారా?
1: ఓహ్, ఫ్రిడ్జేగా. 4 మే 99 తర్వాత కొంటాను.
0: అయితే 4వసారి కాఫీ కూడా 4 మే 1999 తర్వాతే ఇస్తా. వస్తా.
2: ఇదిగో నేను బయటికి పోయేస్తాను, ఆలస్యం కావచ్చు. మీ పాటి మీరు భోంచేసేయండి.
3: ఆదివారం అన్నా ఇంటి పట్టిన ఉండొచ్చు కదా.
2: ఉండొచ్చు, కానీ శర్మ వాళ్ళింటికి రమ్మని మరీ మరీ పిలిచాడు. వాళ్ళింట్లో ఏదో ఫంక్షన్ ఉందట.
3: మన కర్మకు ఈ శర్మ ఒకడు, అతనిక పెళ్ళి పేరంటం కాలేదు, తిరుగుతూనే ఉంటాడు ఆవారాగా.
2: అనవసరంగా అతన్నెందుకు ఆడిపోసుకుంటావు? కానీ నేను ఇంట్లో ఉండి ఏం చేయాలట?
3: చేయాలి అంటే బోల్డ్ పనులు. కనీసం పిల్లలు ఆడించొచ్చుగా.
2: ఆయా వెళ్ళిపోయింది.
3: ఆదివారం అందరికీ రెస్టేగా, ఎప్పుడో వెళ్ళిపోయింది.
2: నేను పోకపోతే శర్మ చాలా బాధపడతాడు సరిత.
3: మీరు పోతే నా కర్మకు నేను చాలా బాధపడతాను.
2: చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, కానీ నీకు అర్థం కాదు. సొసైటీలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకోవడం ఉంటాయి.
3: బ్రతుకు బొంగరంలో 6 అనాథలుగా పిల్లల్ని వదిలేసి తిరుగుతుంటాం. కనీసం సెలవు రోజన్న అందరం కలిసి ఒకే కుటుంబంగా గడిపితే ఆ అనుభవం, ఆ తీరే వేరు.
2: ఇంట్లో కూర్చొని టీవీ చూడాలంటే నాకు మహాబోర్ బాబు.
3: అందుకే సార్, ఓ VCR కొనమంది. చక్క, మనకు కావాల్సిన సినిమా చూడొచ్చుగా.
2: పేరుగా ఇద్దరం సంపాదిస్తున్నాం, నెలకు 15,000. కానీ మన జీతం వడ్డీలు కట్టడానికే పోతోంది. ఫ్రిడ్జ్ బాకీ తీరలేదు, టీవీ బాకీ తీరలేదు, ఇంటి బాకీ రిటైర్ అయ్యే వరకు ఉంటుంది.
3: సమాజంలో అనుబంధాలు ఎలాగూ లేవు. కనీసం రుణానుబంధమన్నా ఉండనివ్వండి. రుణదాతలే మన అసలు శిస్సులైన శ్రేయోభిలాషులు. మనకేమన్నా జరిగితే ఎక్కువ బాధపడేది వాళ్లేగా.
2: చూడండి మేడం, దిస్ ఇయర్ నో VCR అన్నట్లు నీకు శుభవార్త. తొందరలోనే మన కాలనీకి కేబుల్ టీవీ కానీ స్టార్ టీవీ కానీ వస్తుందట. అరే, లేట్ అయింది. ఈ ఒక్కసారికి సారీ, నా పరువు నీ పరువు ఒకటే కాదా? మాట పోతే బాగుండదు సుమా.
3: మా వాళ్ళు కూడా నన్ను చాలా చాలా ఫంక్షన్స్కి పిలిచారు, కానీ మీలాగా నేను ఎగురుకుంటే వెళ్ళడం లేదే. వాళ్ళు ఎంత బతిమాలను ఒప్పుకోవడం లేదే.
2: ఇంకోసారి నిన్ను అడగకుండా మాటివ్వను, సరేనా? సాయంత్రం నీకోసం వేడివేడి పకోడీలు తెస్తాను.
3: లంచమా? సరే, నే వద్దంటే మటుకు మాంటారా? ఒక వయసు వచ్చిన తర్వాత బుద్ధి జ్ఞానం వస్తాయనుకోవడం అజ్ఞానం. పోయిరండి. కానీ ఇప్పుడే చెప్తున్నా, వచ్చే ఆదివారం నుండి నేను ఇంట్లో ఉండటం లేదు.
2: అటు చూడు, ఎదురింటిలోంచి ఆశాప్రకాశులు మన ఇంట్లోకి గద్దల్లా తొంగి చూస్తున్నారు. వాళ్ల ముందు నా పరువు తీయద్దు. వస్తా, బై బై.
3: రావడం ఎందుకో శ్రమ, అక్కడే ఉండిపోండి.
0: ఇవాళ మీకు తెలియకుండా ఓ పని చేశానండి, ఏమీ అనుకోరు కదూ.
1: అనుకోవడానికి ఏం చేశావో చెబితే కదా. ఇంతకీ ఏం ఘనకార్యం చేశావు? కొంపదీసి నా ప్యాంట్లు షర్ట్లు ఇచ్చి ఓ స్టీల్ చెంచా కొన్నావా ఏమిటి?
0: మీరు కోపడతారని స్టీల్ సామాన్లు అబ్బాయి వచ్చి అడిగినా ఇవ్వలేదు.
1: నీ జీవితంలో చేసిన మొదటి

0: ఒకటి మంచి పని నా ఇష్టంతో.
1: ఇంకోటి కూడా చేశాను. మీకు లోకం తీరుతున్నది తెలియవండి. లోకంలో ఏం జరుగుతాయో తెలుసుకోలేని మా లోకం మీరు. ఏమి అనుకోకండి, మీకు జీకే తక్కువ.
0: ఓకే ఓకే, నాకు జీకే లెస్సేలే. తామరేమా ఘోరించారో అఘోరించండి.
1: మన కాలనీ చివర అదేదో ఏ టు జెడ్ కంపెనీ పెట్టి వారం పైగా అయిందటి కదండి. మనకు తెలియనే తెలీదు. ఓహ్, జనం వేలం విరిగాపోయి తెగ కొంటున్నారనుకోండి.
0: వాళ్లను దేవుడే రక్షించాలి. అయినా అక్కడే ఎందుకు కొంటున్నారు పిచ్చోళ్ళు? ఎక్కడా దొరకవా వస్తువులు?
1: అది కాదండి, వీడి స్పెషాలిటీ ఏంటంటే ముందుగా సగం డబ్బు కడితే చాలు, 15 రోజుల్లో పువ్వుల్లో పెట్టి వస్తువు ఇస్తాడు.
0: ఏంటి, ముందుగా వస్తువు ధరలో సగం కడితే చాలా, తర్వాత మిగతా సగం ఎవడు కడతాడు? వాడి తాత, నా తాత, నీ తాత.
1: అయ్యో రాత, ఏ వస్తువైనా సగం ధరకే ఇస్తాడండి, 50% డిస్కౌంట్.
0: ఓహర్ నాయనో, వాడికెందుకే మన మీద ఇంత ప్రేమ? కొంపదీసి సగం వస్తువే ఇస్తాడా?
1: అబ్బా, దేశంలో అంతా మనలాంటి వాళ్లే ఉండర్లేండి. అక్కడక్కడ పుణ్యపురుషులు కూడా ఉంటారు.
0: ఆ పుణ్యపురుషుడెవడో అందర్నీ పూర్తిగా బుట్టలో వేసేశాడు. ఇంతకీ వాడు ఏమమ్ముతున్నాడు అమ్మడు?
1: అమ్మని వస్తువు లేదనుకోండి, పటకార నుంచి వీసీఆర్ దాకా అన్నీ ఉన్నాయి. జనం అయితే ప్రభంజనంలో విరుచుకు పడుతున్నారు కొందామని. అబ్బా, ఏం రష్ అండి బాబు.
0: దేశంలోని అమాయకులంతా ఫ్రెష్గా అక్కడే ఉన్నప్పుడు రష్కేం కుదవా ఆశ.
1: నాకు కూడా కొనడానికి క్యూలో 2 గంటలు పట్టిందండి.
0: ఓ సినీదుంప దెగ, నాకు తెలియకుండా నువ్వేం కట్టావే?
1: ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ ఆ టైంలో రష్ పెరిగిపోతుంది అనిపించింది. పైగా మీరు బిజీగా ఉంటారు కదా, ఇంత చిన్న విషయానికి మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలనిపించింది. సడన్ గా మీకు ప్రైజ్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనిపించింది.
0: సర్ప్రైజా నా పిండా కూడా? ఇంతకీ వాడి మొహన్ ఎంత తగిలేశావు?
1: ఆ ఎదురింటి సరితమ్మ కలర్ టీవీ కొన్నప్పటి నుంచి మనం కూడా కొందాం అనుకుంటున్నాం కదండి.
0: నువ్వు అనుకున్నావు?
1: నెల నెల అందుకోసం కొంత దాస్తున్నాం కదండి. కానీ ఎన్ని సంవత్సరాలు దాస్తే మనకు కలర్ టీవీ వస్తుంది? వాడేమో మరి 5,000 కడితే 15 రోజుల్లో మంచి కలర్ టీవీ ఇస్తానన్నాడు, అందుకని కట్టి పారేశానండి.
0: కట్టి పారేశావు? 5,000 కట్టి పారేశావు? నెల నెల కడుపు మార్చుకొని అవసరాలు చంపుకొని పైసా పైసా చొప్పున 2 సంవత్సరాలుగా దాచిన డబ్బును కట్టి పారేశావు. గోవింద గోవింద.
1: నా బొంద, నీకు చెప్పడం నాదే బుద్ధి తక్కువ.
2: సరిత సరిత, నీకోసం ఏం తెచ్చానో చూడు.
3: బందర్లేడ్డా,
2: నువ్వు కష్టపడిపోతున్నావని నిమిషాల్లో వంట తయారు చేసే ప్రెజర్ ప్యాన్ తీసుకొచ్చాను.
3: అయితే ఉదయం సుఖపడేది మీరు, రాత్రికి నేను. సరే సరే, ఆ జీతం అప్పుడే వచ్చిందే?
2: ఆ, సగం ఖర్చు కూడా అయిపోయింది. ఇందా ఉంచు.
3: కవరు బరువు లేదే.
2: డబ్బు చాలా అవసరంగా ఉందని రాస్తే నాన్నగారికి 1,000 రూపాయలు పంపాను.
3: ఆ, 1,000 పంపారా? ఎక్కడున్నాయని పంపారు? చెట్లకు కాస్తున్నాయా డబ్బులు? నాతో ఒక్క మాట చెప్పక్కర్లేదా పంపే ముందు?
2: అందుకే ఇప్పుడు చెప్తున్నాను.
3: పంపిన తర్వాత?
2: ఎస్, ఫర్ రాటిఫికేషన్ చెప్తున్నాను.
3: మీరిలా డబ్బులు తగిలేస్తే నేను తగిలేస్తాను. జాగ్రత్త. మా కొలీగ్స్ అంతా నెలకో చీర కొంటారు, సంవత్సరానికో నగ చేయించుకుంటారు, సినిమాలకు షికార్లకు డబ్బులు తగిలేస్తారు. కానీ నేను సంసారం కోసం పైసా పైసా హమేషా కూడబడుతున్నాను.
2: నా ఖర్చులు కూడా అదుపులో ఉంచుకొని పొదుపు చేస్తున్నా, మదింపు కూడా చేస్తున్నా.
3: మీరిలా హఠాత్తుగా మీ ఇష్టం వచ్చినట్లు డబ్బు వాళ్లకు వీళ్లకు పంపితే నేను దుబారా చేస్తాను.
2: మీ ఇంటికి మీ వాళ్లకు, ఐ మీన్ మన వాళ్లకు డబ్బు పంపడం దుబారా అంటావా?
3: ఆ, వాళ్ళకేం తక్కువని మీరు పంపాలి?
2: ఏవో అనుకోని అవసరాలు వచ్చాయట.
3: మా నాన్న వాళ్లకు కూడా ఏవో ఖర్చులు వచ్చాయట. ఏ, వచ్చే నెల 1,000 పంపనా మరి?
2: సరిత, ఈ సమాజంలో మొగాడిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి, వాటిని నీకోసం వదులుకోవాలా?
3: ఇన్నాళ్ళ నా సంపాదనలో నా కోసం 1 పైసా వెనకేసుకోలేదు, అంతా ఈ పాడు సంసారానికే ఖర్చు చేశాను. నేను మీలాగా మా వాళ్లకు దోచిపెట్టవచ్చు, కానీ
2: ఇట్స్ టూ మచ్. తల్లిదండ్రుల్ని మగబిడ్డలు ఆదుకోవాలని సమాజం శాసిస్తోంది, కానీ ఆడపిల్లల్ని కాదు. ఆడపిల్లకు పెళ్లితోనే పుట్టింటి బాధ్యతలు పోతాయి. ఏవైనా ఉంటే హక్కు.

0: మాత్రమే ఉంటాయి.
1: అంటే ఆస్తిలో భాగం పట్టుకురావాలనా? అదేం కుదరదు, కట్నం ఇచ్చింది అందుకోసమే. నాకే నెలకు నగ చేయించుకుంటాను.
0: చేయించుకో, ఎవరు కాదన్నారు? అమ్మోరులా ఒంటి మీద నగలన్నీ దిగేసుకుని తిరుగుతానంటే నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే కాలనీలో దొంగల భయం జాస్తి, జాగ్రత్త మరి.
1: నా మొహాన్ అదృష్టం నాస్తి. అయినా మీ కంటికి ఇప్పుడు నేను అమ్మోరులా కనిపిస్తున్నానా? రంభలా కనిపించేదాన్ని అంబలా కనిపిస్తున్నానా?
0: గొడవ చేయకు. ఎదురింటిలోని ఆశమ్మ గారు తొంగి చూస్తున్నారు, చెవులు చేయటంత చేసుకుని.
1: చూడనివ్వండి, ఆశ అదృష్టవంతురాలు. ఉద్యోగం సద్యోగం లేకపోయినా ఆమె యోగం బాగుంది. వాళ్ళ ఆయన నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాడు, మీరు ఉన్నారు, ఏం లాభం?
0: నాకేం అభ్యంతరం లేదు, నేను నెత్తిన పెట్టుకునే చూసుకుంటాను ఆమెను. కానీ వాళ్ళ ఆయన ఊరుకుంటాడా అని.
2: మాతా అన్నపూర్ణేశ్వరి భవతీ బిచ్చాం దేహి. అమ్మా అన్నం పెట్టండి తల్లి.
0: సాంబయ్య పోయి రావయ్యా, టైం కాకుండా తగలడతాడు.
1: ఏనాడు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఏమో, ఈనాడు ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాం. వాణ్ణి ఎందుకు తిడతారు?
2: అమ్మా తొందరగా అన్నం పెట్టండి, పట్టెడు అన్నం కోసం ఇంతసేపు నిలబడాలా తల్లి? పోవా తల్లి.
0: అన్నం వాడి మొహన పడేసిరా, కాలం ఆగిపోవచ్చేమో కాని వీడు మటుకు రావడం ఆపడు. ఏనాడు వీడికి రుణపడ్డామో ఏమో, ఇలా ప్రాణం తీస్తున్నాడు.
2: అమ్మా ఈరోజు అయ్యగారు వంకాయ కూర తేయలేదా? అయ్యగారు చెయ్యే చెయ్యి, అది కాస్త వేస్తే.
1: ఏముండోయ్, మిమ్మల్ని పొద్దున ఏం కూర చేశారు?
0: అయ్యో 10 వీధులు వినిపించేటట్లు ఆ గావు కేకలేంటే, చంపేస్తాను ముష్టి వెదవ. నేనేం చేస్తే నీకెందుకోయ్?
1: వంకాయ వేపుడేనా?
0: ఆ బాగుందని తెగ తిన్నావు, ఆ మాత్రం గుర్తులేదా?
1: కరెక్ట్ సాంబయ్య, ఉండు లోపలికి పోయి తెస్తాను.
0: ఇదిగో సాంబయ్య, నేను వంకాయ చేసినట్లు నీకెలా తెలిసింది?
2: అమ్మగారు వంకాయలు కొట్టుట చూశాను బాబు. రేపు చిక్కుడుకాయ కూర చేయండి బాబు, తిని చాలా కాలమైంది. కూర మీరు చేసినట్టు ఈ కాలనీలో ఎవరు చేయలేరు బాబు. ఎట్టయినా చదువుకున్న ఆఫీసర్ చేతి వంట కదా.
0: అంతేనంటావా, ఈ కాలనీలో మనల్ని బీట్ చేసే మీసమున్న మొగాడెవడు?
1: ఈ కూర వేసి పంపించేయండి, అందరూ చూస్తున్నారు. అతనితో మాటలేంటి?
0: ఇదిగోనయ్యా.
2: చల్లగా 100 ఏళ్ళు వర్దిలు బాబు.
0: నా పరువు తీసేస్తున్నాడు బాబోయ్.
1: మన పరువుకేం లేండి, ఈసరికి మన ఆయా మన గురించి ఈ వీధి వీధంతా టామ్టామ్ వేసేసి ఉంటుంది.
3: ఆశ ఆశ, అలా గుమ్మంలో కూర్చొని నిద్రపోకపోతే లోపలికి పోయి పడుకోవచ్చుగా.
4: ఇప్పుడే నా రావటం, టైం ఎంత?
3: 10. సారీ, ఆఫీస్లో పని చాలా ఎక్కువగా ఉంది.
4: నేను ఒకదాన్ని మీకోసం బిక్కు బిక్కుమంటూ నిరీక్షిస్తూ ఉంటాను, మర్చిపోయారా?
3: హెల్ప్లెస్ డియర్, నా పని పూర్తిగా అందే బయటికి ఎలా రాగలను?
4: సర్లేండి, అన్నం పెడతారండి. అన్నట్టు ఇవాడు ఓ సాధువు చెప్పాడు, పిల్లలు లేరని కదా మీ దిగులు, ఓ తాయెత్తిస్తాను, సంవత్సరం తిరిగేసరికల్లా పుడతారు, 116లు ఇస్తే మంత్రించిన తాయెత్తు ఇస్తాను అన్నాడు.
3: ఆశా, నీ నిరాశ నేను అర్థం చేసుకోగలను, కానీ చదువుకున్నదానివి నువ్వు కూడా ఇలా మూర్ఖంగా.
4: ప్లీజ్ ఈ ఒక్కసారికి.
3: అబ్బా కొత్తగా వచ్చిన వారిని నమ్మకూడదు, నీకు ఏ మత్తుమందో చల్లి ఇల్లు కాస్త దోచుకుపోతారు.
4: సరితమ్మా, వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళ జీవితం వడ్డించిన విస్తరి. ఇవాళ వాళ్ళ ఆయన ప్రెషర్ ప్యాన్ కొన్నాడు.
3: ఆమెలాగే నువ్వు సంపాదిస్తూ ఉంటే నేను అన్ని కొనగలను తెలుసా?
4: తెలీదు, కానీ పెళ్లి చేసుకునే ముందే ఆలోచించాల్సింది. మిగిలేదింతేనా?
3: కాదు, ఆకలి మిగిలింది, పద వంటింట్లోకి, దానికోసమేగా ఈ కష్టాలన్నీ.
2: తండ్రి కాశీ విశ్వనాథ బిషాం దేహి, అన్నం పెట్టండి బాబు.
0: చంపేస్తాను, మామూలుగా పిలవచ్చుగా.
2: అమ్మగారు లేరని పిల్లల కోసం సెలవు పెట్టి ఇంట్లో ఉన్నారని తెలిసి మాతా అన్నపూర్ణేశ్వరిని ఎలా పిలను బాబు?
0: చచ్చ, ఈ వీధిలో నా పరువు తీయకయ్యా, వెయ్యక చస్తానా?

0: నీకోసమే తీసి పెట్టాను.
1: కృష్ణ అర్పణం, చల్లగా ఉండు బాబు.
0: ఇలా దీనంగా నీచంగా అడుక్కుని బ్రతకుండా కష్టపడి దర్జాగా బ్రతకొచ్చుగా?
1: తన పొట్ట కోసం మోసం చేసి పరుల పొట్ట కొట్టి బ్రతకడం కంటే నిజాయితీగా అడుక్కొని పొట్ట నింపుకోవడంలో తృప్తి ఉంది బాబు, ఆనందం ఉంది. అడుక్కోవడాన్ని తులకన చేయకండి బాబు. మరి దీనివల్ల మీకు పుణ్యం చేసుకునే అవకాశం ఇస్తున్నాను. నాకు ఈ జీవితం మీద వ్యామోహాలు నశిస్తాయి కూడా.
0: ఇందాక మోసం అన్నావు, నా గురించేనా?
1: ఆహా, మీ గురించి కాదు స్వామి, గోవిందస్వామి గురించి. ఏ టు జెడ్ కంపెనీ పెట్టి పారిపోయాడు. కేవలం 50 లక్షలు కాజేసి రాత్రికి రాత్రే ఉడాయించాడు జీవుడు.
0: సమాజమా వల్లకాడా, దోపిడీలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సరే వెళ్ళిరా, తలపేస్తున్నా.
1: బాబు బాబు బాబు, ఎదురింట్లో ఘోరం జరిగిపోతుంది బాబు, తవ రక్షించాలా.
0: ప్రకాష్ ఇంట్లోనా? ఏమైంది?
1: ఆ అమ్మ తలుపు తడడం లేదు బాబు, అడిగిన వెంటనే అన్నం పెట్టేది.

0: సరే వెళ్ళిరా, తలపేస్తున్నా.
1: బాబు బాబు బాబు, ఎదురింట్లో ఘోరం జరిగిపోతుంది బాబు, తవ రక్షించాలా.
0: ప్రకాష్ ఇంట్లోనా? ఏమైంది?
2: ఆ అమ్మ తలుపు తిడడం లేదు బాబు. అడిగిన వెంటనే అన్నం పెట్టేది. ఈరోజు ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు బాబు.
0: పోవయా, మధ్యాహ్నం అయిందిగా, నిద్రపోతున్నదేమో.
2: లేదు బాబు, ఆమె నిద్రపోదు. నా మనసు కీడ్శంకిస్తుంది. ఆ గోవిందస్వామి బాధితుల్లో ఆమె కూడా ఒకరు. టీవీ కోసం 5,000 కట్టి మోసపోయింది.
0: అయ్యో, నాకు తెలీదే. అసలే పైసా పైసా కష్టపడి కూడబెట్టుకునే వాళ్ళు, వాడు 5,000 ఉంచాడా?
2: సరే పద. అందుకే బాబు నేను భయపడుతున్నాను, పదండి.
0: ఆశగారు, ఆశగారు. సాంబయ్య, నువ్వు చెప్పింది నిజం. ఆమె లోపల గడియ పెట్టింది. నాకు అనుమానంగా ఉంది. ఈ వెంటిలేటర్ అద్దం పగలగొట్టి గొల్లెం తీస్తాను.
2: అయ్యగారు, తలుపు వచ్చేసింది, లోపలికి వెళ్ళండి తొందరగా.
0: ఆశగారు, ఆశగారు. ఆశ, ఆశ. లాభం లేదు, నిద్ర మాత్రం మింగినట్లుంది, మన స్పృహలో లేదు. ఆసుపత్రికి తీసుకుపోవాలి. సాంబయ్య, తొందరగా ఓ ఆటో పట్టుకురా.
2: మొహానా నీళ్లు తోలండి బాబు, ఆటో ఇప్పుడే తెస్తాను.
0: అరే, ఇక్కడ ఉత్తరం. ఆశ ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకున్నట్లుంది పాపం.
3: ప్రియమైన శ్రీవారికి, నేను మీకు తెలియకుండా టీవీ కోసం కట్టిన డబ్బులు 5,000 మోసం చేశాడు. రాత్రికి రాత్రి కంపెనీ ఎత్తివేసి పారిపోయాడు. టీవీ ఇంటికి తెస్తానని మీరు ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. టీవీ లేకుండా నా మొహం మీకు చూపించలేను. మీరు ఎన్నో ఏళ్లుగా శ్రమపడి కూడబెట్టిన డబ్బు నా మూలంగా వ్యర్థం అయిపోయింది. నా మూలంగా అన్ని నష్టాలే. పిల్లలు పుట్టరు, ఆర్థికంగా మీకు సాయం చేయలేకపోతున్నాను. నా దౌర్భాగ్య గొడ్డాల జీవితం మీద విరక్తి పుట్టింది. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. క్షమించండి, మీ ఆశ కాలేని దురాశ.
2: బాబయ్య, ఆటో వచ్చింది బాబయ్య.
0: సాంబయ్య, కాస్త సాయం పట్టు. ఇదిగో, నేను తలవైపు పట్టుకుంటాను, నువ్వు కాళ్ళు పట్టుకో, ఆటోలో పడుకోబెడదాం.
2: ప్రాణానికేం భయం లేదండి బాబు, వేసుకొని ఒక గంట కూడా అయి ఉండదేమో. వెంటనే వైద్యం చేయిస్తే కోలుకుంటుంది.
4: ఆఫ్టర్ ఆల్, 5,000 మోసపోయిందన్న చిన్న కారణానికి ఆశ ఆత్మహత్యకే పాల్పడిందా? రిడిక్యులస్.
0: నీకు ఆఫ్టర్ ఆల్గా ఉండొచ్చు, కానీ ఆమెకది పెద్ద మొత్తం. అదీగాక ఆత్మహత్యలన్నవి ఒక బలహీనమైన క్షణంలో జరుగుతాయి. ఆ క్షణంలో వాళ్ళు మనోధైర్యం కోల్పోతారు, జీవితం మీద విరక్తి పుడుతుంది, విచక్షణాజ్ఞానం నశిస్తుంది. సరిగ్గా ఆ క్షణంలో వారికి ధైర్యం చెప్పి వాళ్ళు చేస్తున్న పని ఎంత తప్పో ఎవరైనా నచ్చ చెప్పగలిగితే చాలు.
4: ఎస్, కమ్ ఇన్.
5: సాగర్ గారు, మీకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. మా ఆశను కాపాడి నన్ను ఆజన్మాంతం రుణగ్రస్తుని చేశారు, దానికి కొత్త జీవితం ప్రసాదించారు. అందులోనూ తనిప్పుడు ఉత్త మనిషి కూడా కాదు, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. ఈ స్వీట్ అందుకోండి.
4: ఓ, వెరీ నైస్. ఆశగారు, ఎలా ఉంది ఇప్పుడు ఒంట్లో? బై ది బై, కంగ్రాచులేషన్స్.
3: థ్యాంక్స్. చాలా నీరసంగా ఉంది. డాక్టర్ ఇంకా 2 రోజులు ఆసుపత్రిలో ఉండమన్నాడు, కానీ వచ్చేసా. సమయానికి అన్నయ్య గారు రాకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. చాలా తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అన్నయ్య గారు.
0: కృతజ్ఞతలు నాకు కాదమ్మ చెప్పాల్సింది. ఆ వరండాలో నిలబడి తొంగి చూస్తున్న సాంబయ్యకు పరిస్థితిని గమనించి నాకు చెప్పి మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్పించాడు. మనం 2 పూటలా ఊరికే అన్నం పెడుతున్నామని తిట్టుకుంటాం అతన్ని. రా సాంబయ్య, లోపలికి.
2: నాదేముందండి బాబు, రోజు అన్నం పెట్టే అన్నపూర్ణమ్మలు ఈ లోకంలోంచి పోతే నా పొట్ట ఏమైపోవాలి, నేనేమైపోవాలి బాబు?
5: దీనికంతా అసలు కారణం ఆశ. లేనిపోని ఆశలు, ఆరాటాలు. వాళ్ళు సుఖపడుతున్నారు, వీళ్ళు సుఖపడుతున్నారు, అయ్యో మనం సుఖపడడం లేదే అన్న అపోహ, ఈర్ష్య.
0: అందరూ మేము సుఖంగా ఉన్నామనుకుంటారు, కానీ మేము అనుభవిస్తున్న కష్టాలు ఎవరికీ అర్థం కావు.
2: ఎక్కడికండి సుఖం, అంతా అనుకోవడంలోనే ఉంది నాకు.

0: ఇల్లు లేదు, వాకిలి లేదు, బట్టలు లేవు, అయినా నాకు చింత లేదు. కనీసం నాకు రెండు పూటలా రెండు ముద్దలు అన్నం పెట్టే తల్లులున్నారు. కానీ ఆ ముద్దలు కూడా దొరకని ముష్టివాళ్లు నాకెంతో మంది తెలుసు. వాళ్లతో పోలిస్తే బాబు నేను చాలా సుఖంగా ఉన్నాను. నా జన్మకిది చాలు బాబు చాలు.
1: దురాశ దుఃఖానికి చేయటం తెలుసుకోవటానికి ఈ ఆశ చాలా చెల్లించింది. సుఖం అనేది బయట లేదు, మన మనసులోనే ఉంది. మనకి ఎన్ని ఉన్నా తృప్తి అన్నది లేకపోతే ఏమీ లేనట్లే. అందిన దాన్ని అనుభవిస్తూ సుఖంగా ఉండకుండా అందని దాన్ని గురించి విచారిస్తూ కూర్చోవటం తెలివి తక్కువతనం. చుట్టూ వెలుతురు ఉన్నా కళ్ళు మూసుకుంటే కటిక చీకటే అవుతుంది. అత్యాస అనే చీకటిని తొలగించి తృప్తి అనే దీపం వెలిగించాలందరం. అదే మానవ మనుగడకు ఆశాదీపం, ఎన్నో సమస్యలకి పరిష్కారం.
2: ఎంత బాగా చెప్పావు ఆశ. అమ్మయ్యా ఇప్పటికి తెరుచుకుంది నీ జ్ఞాన నేత్రం.
3: జ్ఞాన నేత్రం నాటిక విన్నారు. రచన శ్రీ కె విజయప్రసాద్. ఇందులో సాగర్ శ్రీ ఆర్ బుచ్చారెడ్డి, ప్రకాష్ శ్రీ కేబిఎస్ కుమార్, సాంబయ్య శ్రీ కనిగిరి కామేశ్వరరావు, సరిత శ్రీమతి కె సునంద, ఆశ శ్రీమతి ఎం వేణుమాధవి, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.
4: శ్రోతలింతవరకు జ్ఞాననేత్రం నాటిక విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు సంధ్యారాగం. తెలుగు సినీ గీతాలు. సినిమా పాట అంటే ఇష్టపడిన వారు ఉండరండి, ఎందుకంటే పాట ఒక హీరోయిజాన్ని, ఒక హీరోయిన్ యొక్క సౌందర్యాన్ని, సంగీతం యొక్క మెలోడీని, సాహిత్యం యొక్క భావాన్ని, ఇలా అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఒక తాటిపైకి వచ్చి ఒక అద్భుతమైన పాటగా రూపకల్పన జరిగి శ్రోతల చెవికి చేరి మధురమైన అనుభూతిని కలిగిస్తుంది పాట. కాని కొద్దిమంది పాటలోని సంగీతాన్ని ఆస్వాదిస్తారు, మరికొద్దిమంది పాటలోని సాహిత్యాన్ని ఆస్వాదిస్తారు, మరికొద్దిమంది పాటలో నటించినటువంటి హీరోని హీరోయిన్ని వారి యొక్క యాటిట్యూడ్ని ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఏది ఏమైనా పాట ఖచ్చితంగా మనసును రంజింపచేస్తుంది. మరి సంధ్యారాగం కార్యక్రమంలో ఇప్పుడు వినండి 16th చిత్రంలో కుమార్ సాను ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం. ఇది ఘంటాడి కృష్ణ సంగీతం. ఈ పాట విషయానికి వస్తే, దేవుడు వరమిస్తే కూడా నేను కోరుకునేది ప్రియురాలినే అంటాడు ప్రియుడు. అంటే ప్రియురాలి పట్ల ఉన్న గాఢమైన ప్రేమను తెలియచేసే అద్భుతమైన భావమున్నటువంటి గీతమిది. కాశ్మీర్లో కనపడుతుందా నీ నడకల్లోని అందం అన్న సుద్దాల అశోక్ తేజ గారి యొక్క సాహిత్యంలోని ఒక చక్కటి, అంటే మనసుకు హత్తుకునే పాయింట్ ఇది. ఇలాంటి పక్తులు చాలా చిత్రాత్మకంగా ఉన్నాయి ఈ పాటలో. అంటే నీ నీడై చేరుకుంటాలి, ఎక్కడ ఉన్నా కూడా నీ నీడగానే ఉంటాను, నీ నీడై చేరుకుంటాను, అంటే నీ చుట్టూనే నేను ఉన్నాను అని తెలియజేసే అద్భుతమైన ప్రేమ గీతం. మరి చెప్పడం ఎందుకు, వినడం ఎందుకు, పాటే వినేద్దాం.

అద్భుతమైన మెలోడీ గీతం విన్నారు కదా. సంధ్యారాగం కార్యక్రమంలో తర్వాత దేవుడిచ్చిన అందాలు అయ్యో పాపం పరువాలు చెయ్యమాకే మట్టిపాలు చుట్టుకుంటాయి పాపాలు. వావ్, ఒక యాస ప్రాస కలిగినటువంటి ఒక అల్లరి క్రియేట్ చేసే ఒక లైన్. అంటే తన ప్రియురాలు యొక్క సౌందర్యాన్ని తనకే అందివ్వాలని ఇలా సెటరికల్ గా ఇచ్చినటువంటి భావం ఇది. ఈ పాట వచ్చేసి కందికొండ రాశారు దేశముద్ర సినిమా కోసం. మరి హీరో హీరోయిన్ల మధ్య జరిగే సరదా గొడవలు, ప్రేమ, వారిద్దరి యొక్క క్యారెక్టరైజేషన్స్ ని అద్భుతంగా హైలైట్ చేస్తూ సాగే పాట ఇది. అల్లు అర్జున్ ఎనర్జెటిక్ స్టెప్స్, వింటేజ్ స్టైల్ అండ్ యాటిట్యూడ్ ఈ సాంగ్ ను ఎవర్ గ్రీన్ హిట్ గా మార్చాయి. ఇది ఈ పాట ఫన్ అండ్ ఎనర్జెటిక్ లిరిక్స్ ను ఎంజాయ్ చేస్తూ మంచి మ్యూజిక్ బీట్ తో చక్కగా అందరినీ, ప్రతి ఒక్క శ్రోతని, ప్రేక్షకుని అలరించే గీతం ఇది. చక్రి సంగీతం సమకూర్చారు, రంజిత్ గానం చేశారు. మరి ఈ పాట విని మనం కూడా ఎంజాయ్ చేద్దాం.

మంచి బీట్తో పాటను ఎంజాయ్ చేశారు కదా. కార్యక్రమంలో తర్వాత ప్రేమకు ప్రతిరూపం తన ప్రియురాలి హృదయం. అంత ప్రగాఢమైన ప్రేమకు విషాదం చేరువైతే వారిరువురి భావోద్వేగం ఎంత త్యాగానికి దారితీస్తుందో మనకొక సినిమా 1989లో సంచలన చిత్రంగా పేరు పొందిన సినిమా ప్రేమ. మరి ఆ చిత్రంలో ఆ పాట ప్రియతమా నా హృదయమా సూపర్ మెలోడీ వాయిస్తో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతి ప్రేక్షకుణ్ణి అలరించారు అంటే అతిశయోక్తి కాదు. ఈ పాటకి ప్రముఖ కవి వేటూరి సుందరరామ్మూర్తి అందించినటువంటి సాహిత్యం అత్యద్భుతంగా ఉంటుంది. నిజంగా అది వచ్చి దాదాపు 3 దశాబ్దాలైనా కూడా ఇప్పటికీ ఆ పాటను ఇష్టపడిన వారంటూ ఉండరంటే నిజంగా ఇది అనూహ్యమే అని చెప్పొచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకీల మధురమైన గానం ఈ పాటని మరో స్థాయికి తీసుకెళ్లింది. అంటే ఇళయరాజా ఈ పాటలో ప్రయోగించిన, ఈ సంగీతంలో ప్రయోగించిన వయలిన్ అనేది చాలా అద్భుతం. దాన్ని నిజంగా సంగీత ప్రేమికులు ఆ వయలిన్ వినడం కోసమే, ఆ సంగీతం వినడం కోసమే ఈ పాటను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ హీరో హీరోయిన్ మధ్య సాగే ఆ ప్రేమ బంధానికి ప్రతి అక్షరాన్ని సంగీత రూపంలో ప్రతిబింబం చేశారు ఇళయరాజా. మరి ఇంతటి అద్భుతమైన పాట గురించి ఇంకా వివరాలు చెప్పాలా? పాట వినిద్దాం.

మెల్లడి మాస్టర్ ఇళయరాజా చేసినటువంటి అనేకమైన ప్రయోగాల్లో ఇదొక అద్భుతమైన ప్రయోగం. ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచే భావగీతం. ఇక కార్యక్రమంలో చివరిగా చెప్పాలంటే ఇక మరో భావోద్వేగభరితమైనటువంటి ఒక పాటను విందాం. ఇప్పుడు హిట్లర్ సినిమాలో ఓ కాలమా ఇది నీకు న్యాయమా అని ప్రశ్నించే, అంటే కాలాన్నే ప్రశ్నించే ఒక అద్భుతమైన భావోద్వేగభరితమైన గీతం. అంటే ఇది వినోదం కోసం కాకుండా ప్రతి ఒక్క మనసును తాకే పాట. కాలాన్ని సాక్షిగా పెట్టి జీవితంలో జరిగిన నష్టాన్ని తెలియచేస్తూ తన రక్త సంబంధంపై తనకున్న తపన వంటి భావాలను పలికించే గీతం. అంటే కాలం మారిపోతున్న మనసులోని బాధ, జ్ఞాపకాలు, ఆర్తి మాత్రం అలాగే నిలిచిపోతాయనే భావన అందంగా వ్యక్తమయ్యే గీతం హిట్లర్ సినిమాల్లోని ఈ గీతం. కేజే యేసుదాస్ ఆలపించిన గీతం, కోటి స్వరపరిచిన గీతం. మరి ఈ గీతం ఇందాం.

శ్రోతలు, సంధ్యారాగంలో ఎప్పటికీ శ్రోతలను మయమరిపించే, మనసును ఒరిపించే భావగీతాలను విన్నారు. ఇంతటితో సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఈ సాయంత్రం కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. మరి వివరాలను వినే ముందు వాణిజ్య ప్రకటనలు.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
4: సైబాల్,
3: నడుగుల తామరా
4: సైబాల్,
3: బురద పుల్లా
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
7: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
6: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.

0: शिक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఈ రోజు సాయంత్రం కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఇక 6:20 రేపు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుంటారు. 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి మన కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమాలు వింటారు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. మరి ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో చూలు నిలవకపోవడం కారణాలు నివారణ, ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డి గారితో పరిచయం, అలాగే సంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు తదితర అంశాలు ప్రసారమవుతాయి కిసాన్ వాణి కార్యక్రమంలో. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారి కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో వినవచ్చు. ఇక రాత్రి 8:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు. రాత్రి 8:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఇందులో రేడియోతో నా అనుభవాలు అంశంపై విశ్రాంత లెక్చరర్ డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇక రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: India has called for united global efforts to combat terrorism in all its forms, including cross-border terror. Addressing the 11th annual BRICS Counter-Terrorism Working Group meeting in New Delhi today, Minister of External Affairs Secretary West C.B. George stressed the need to hold accountable those sheltering and supporting terrorism. In IPL cricket, Gujarat Titans will take on Chennai Super Kings in Ahmedabad this evening. The match is scheduled to begin at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళివచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్టంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీతో ఈరోజు సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీకి ఎంఓయూలు, ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ ద్వారా ఇప్పటికే 11.47 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వాటిలో 114 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రికి నారా లోకేష్ వివరించారు. రాష్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈరోజు పర్యటించారు. దోర్నాల మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, శ్రీశైలం వెళ్లే బస్సులకు దోర్నాల కూడలి ప్రాంతమని, అక్కడి నుంచి ప్రతిరోజు 400కి పైగా బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయని, అందుచేత అక్కడ బస్టాండ్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. త్వరలోనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం దోర్నాల మండలం చినగుడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి తెలియజేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సేవార్థం 14.74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వినాయక సదన్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. దీంతో 108 ఆధునిక వసతి గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్టంలోని 52 ఆలయాలలో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్ధగిరి, మొగిలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వరాలయం అభివృద్ధి

0: పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. వివిధ ఆలయాలలో ఖాళీగా ఉన్న 106 ఈఓ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని, దేవాలయ ఉద్యోగుల వేతనాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే డీసిల్టేషన్ ప్రక్రియ చేపడుతున్నామని రాష్ట గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కోడుమూరు నియోజకవర్గం ఏలదినిలో డీసిల్టేషన్ ఇసుక రీచ్ను ఈరోజు పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ వద్ద లోడింగ్, బుకింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలో నదిలోకి వెళ్లి తవ్వకాన్ని పరిశీలించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్టంలో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు. కాగా నీటిపారుదలను మెరుగుపరచడానికి చెరువులు, రిజర్వాయర్లు, కాలువలు, నదులలో పేరుకుపోయిన మట్టి అవక్షేపాలను తొలగించేందుకు ఈ డీసిల్టేషన్ ప్రక్రియను చేపడతారు. ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకునే బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండల పరిధిలోని పీవీటీజీ గ్రామాలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేసి వెనుకబడిన గిరిజన తెగల ఆవాసాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనున్నట్టు చెప్పారు. యర్లగడ్డ పంచాయతీ పరిధిలోని శేషారాయి గ్రామంలో ఈరోజు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు, ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి కె జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలు, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము.
0: ఇక గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్, బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరై నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకుంది.

0: చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తి రంజని. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సుప్రభాతం వింటారు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గలంలో. 6:20 నాతియా కలం, ఇక్బాల్ హుసేన్ బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ షేక్ జాఫర్ పాషా గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు. 6:45 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం జీవకారుణ్యం మానవతకు ప్రతిరూపం ఈ అంశం గురించి శ్రీ సి విజయకుమారి గారి ప్రసంగం, తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు రేపు ఉదయం ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో. ఇక 8:00 హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 వార్తా వ్యాఖ్య ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే, 8:35 యథావిధిగా అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాలు. రేపు ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:00 వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి కొనసాగింపు. ఇక 1:20 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ్ భారతి ముంబై వారి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. ఇక 14:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

కార్యక్రమం ప్రసారమవుతుంది. రచన శ్రీ కేబీఎస్ కుమార్. అనంతరం సంధ్యారాగం శీర్షికన తెలుగు సినీ గీతాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7 గంటల

అలాగే మహిళా రైతులు రాజేశ్వరమ్మ మహేశ్వరమ్మ గారులతో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు తదితర అంశాలు వినవచ్చు పల్లె సీమలు కార్యక్రమంలో. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ వారి కేంద్ర సౌజన్యంతో వినవచ్చు. ఇక 8:00 జానపద సంగీతం, ఇందులో శ్రీ బి వెంకటేష్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. రేపు రాత్రి 8:15 విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 ఏకచిత్ర గానం శీర్షికన అవునన్నా కాదన్నా చిత్రం నుంచి పాటలు వినవచ్చు. రాత్రి 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపు ఉదయం కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. మరి సినిమా పాటలు వినే ముందు వాణిజ్య ప్రకటన.

0: ఇష్టం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: అభిరుచి కార్యక్రమంలో ముందుగా సూర్య ఐపీఎస్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నుండి రామన్లోకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు అండి. మరి వీరందరి కోరిక మేరకు సూర్య ఐపీఎస్ చిత్రం నుంచి పాట

అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరుక కొమరయ్య, గంగాధర్ శ్రీనివాస్, కోశిక భిక్షుపతి, ఈశ్వర్ లక్ష్మయ్య వారి కుటుంబ సభ్యులండి. వీరందరూ కోరుతున్న పాట శుభలగ్నం చిత్రం కోసం ఎస్వీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. ఈ పాటకు ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం నిర్వహించారు.

శ్రోతలు కన్నుల ఎఫ్ఎం బ్యాండ్పై అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజం నుండి సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మలా, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రబృందం అండి. వీరు కోరుతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతమిది. వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం, చిత్రం కొండవీటి దొంగ.

అభిరుచి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాటను కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపూరి కాలనీ నుండి వనమ శేఖర్ రేఖ లక్కీబాబు అవియ నవీన్ కుమార్ అశోక్ బాబు బ్లేసి శ్యామ్ వెంకటేష్ బాబు అఖిల్లా భన్నపురం దశరథ్ వనజ బాలనరసింహ మహమ్మద్ సన్నతుల్లా మహమ్మద్ సుభాన్ మహమ్మద్ రజక్ వారి కుటుంబ సభ్యులండి. కార్యక్రమంలో తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి శ్రోతలు మారెళ్ల యాదయ్య చంద్రకళ రాధిక రజిత సునీత వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట తారక రాముడు చిత్రం నుంచి కోటి సంగీత సారథ్యంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారండి. మరి వింటున్న శ్రోతల కోసం కోరిన శ్రోతలందరి కోసం తారక రాముడు చిత్రం నుంచి ఈ అందమైన పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శశాంక్, అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, గుజ్జటి ఆనంద్, సరోజిని, భార్గవి, కిషోర్, హరిప్రియ, ప్రమోద్, విజయరాణి వారి కుటుంబ సభ్యులండి. మీరు కోరిన పాట మల్లికార్జున్, సునీత ఆలపించిన గీతమిది చిత్రం ఆతి.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా, వదిలేసు.
0: ఇంకో 2 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు.
2: బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు. 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి అభిరుచి కార్యక్రమం రేపు ఉదయం 8:30 వినవచ్చు.

ప్రకటించినంశం మరికొద్ది క్షణాల్లో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం. రచన కెవి సత్యనారాయణ ఆచార్యులు, సంగీతం సూరిబాబు. కుటుంబ సంక్షేమ గీతం వినే ముందు వాణిజ్య ప్రకటన.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే

0: ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్టపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకు వచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలుండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీశక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్దతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్ నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నమిది. 3 లక్షల మంది ప్రజలకు లబ్ది చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా 2వ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కవిసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30-40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రి

0: బహుకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికులను ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా, లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్దతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపోలేక్ నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా యాత్రికులు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
1: बड़ी बड़ी कंपनियों के, अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं, उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की, उन्हीं का अगर वैल्यू देखें तो वो 3 ट्रिलियन डॉलर से ज्यादा इनकी वैल्यू बनती है, यानी भारत की जीडीपी.
0: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
2: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6 గంటల 40 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

కర్నూలు కేంద్రం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా పశువుల్లో చూలు నిలవకపోవడం కారణాలు, ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డి గారి ప్రసంగం, మార్కెట్ ధరలు, జానపద గీతం, పర్యావరణ గీతం తదితర అంశాలు వింటారు. మరి ఇవి వినే ముందు ఇప్పుడు ఒక సినీ గీతం.

0: పాట విన్నారు కదా. కిసాన్ మనీ కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పశువుల్లో చూలు నిలవకపోవడం కారణాలు నివారణ. ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ ఏ శ్రీకాంత్ రెడ్డి గారి ప్రసంగం.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డి. నేను చిన్నటేకూరులో పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పశువులు తిరిగి పొర్లడం అంటే చూలు నిలవకపోవడం, దీన్ని రిపీట్ బ్రీడింగ్ అని కూడా అంటుంటాము. ఇది పాడి రైతులకు అలాగే డైరీ ఫారాలు మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టే సమస్య. సాధారణంగా డైరీ ఫారాలు కానీ పాడి రైతులు కానీ మొదట పాలిచ్చే పశువులు కానీ లేదంటే ఆల్రెడీ కట్టిన పశువుల్ని అంటే 7 లేదా 8 నెలలు కొన్నిసార్లు 9 నెలలు చూలు ఉన్నటువంటి పశువుల్ని కొనుక్కొచ్చుకోవడం జరుగుతుంది. సో ఆ సంవత్సరం అవి ఈంతాయి, పాలు బాగిస్తాయి. అయితే సమస్య అంతా 2వ సంవత్సరం నుంచి మొదలవుతుంది. ముఖ్యంగా డైరీ ఫారాలు 2వ సంవత్సరం 3వ సంవత్సరం లాభాల నుంచి నష్టాల్లోకి జారుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ పశువులు కట్టకపోవడం. సో దీన్నే మనం రిపీట్ బ్రీడింగ్ అని కూడా అంటుంటాం. సో మామూలుగా అయితే సాధారణంగా ఇది 20-30% ఉంటుంది పశువులు కట్టకపోవడం అనేది. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం రైతులు నష్టపోవడం జరుగుతుంది. సో రైతులు ఏడాదికి ఒక దూడ పొందాలంటే ఈ రిపీట్ బ్రీడింగ్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. రిపీట్ బ్రీడింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పశువుకి 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు అది దున్నపోత ద్వారా కావచ్చు లేదంటే మేము వేస్తున్నటువంటి కృత్రిమ గర్భధారణ సూదులు కావచ్చు, ఏ అయినా 3 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు వేసినా కూడా కట్టకుండా తిరిగి మళ్లీ ఎదకు వస్తుంటాయో ఆ పశువుల్ని మనం తిరిగి పొరలే పశువులు లేదా రిపీట్ బ్రీడర్స్ అంటాం. సో ఇవి రావడానికి కారణాలు ఏంటంటే జన్యు సంబంధించిన వ్యాధులు ఉండడం లేదా పునరుత్పత్తి అవయవాలు లోపించడం, పుట్టుకతోనే అవయవాల లోపం ఉండడం. 2వది ఈ అండాశయంలో మార్పులు జరగడం, లేదంటే కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవుల వల్ల కూడా పునరుత్పత్తి అవయవాలు వ్యాధిగ్రస్తం అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా పశువులు కట్టవు. కొన్నిసార్లు కొన్ని రకాల శిలీంధ్రాలు లేదా ఫంగస్లు కూడా ఈ తిరిగి పొరలడానికి కారణమవుతుంటాయి. ఇదే కాకుండా ముఖ్యమైనది హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు ఉంటాయి. కొన్నిసార్లు పశువులలో ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్లు సరైన మోతాదులో ఉత్పత్తి కాకపోవడం కానీ లేదంటే అసలే ఉత్పత్తి కాకపోవడం వల్ల కూడా పశువులు తిరిగి పొరులుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎర్లీ ఎంబ్రియోనిక్ డెత్స్ అంటాం, అంటే రోజుల సమయంలోనే పిండము మరణిస్తూ ఉంటుంది. పిండ మరణాలు లేదా గర్భస్రావాలు జరుగుతాయి, దీనివల్ల కూడా పశువులు తిరిగి పొరులుతూ ఉంటాయి. ఇవి కాకుండా వీర్యకణాలు లేదా అండాల్లో లోపాలు ఉండడం వల్ల కూడా పశువులు తిరిగి పొరులుతుంటాయి. కొన్నిసార్లు అనువంశిక కారణాలు అంటే జెనెటికల్ కారణాల వల్ల కూడా పశువులు తిరిగి పొరలడం జరుగుతుంది. ఇది కాకుండా ముఖ్యమైన కారణం పోషకాహార లోపం. పశువులకు సరైన పోషకాహారం లభించకపోతే అవి తిరిగి పొరలడం ఎక్కువ అవుతుంది. చివరిది యాజమాన్య వైఫల్యం, అంటే రైతులు సరిగా ఎదను గుర్తించకపోవడం, సరైన సమయంలో ఎదసూదులు వేపించకపోవడం, ఇలాంటి కారణాల వల్ల కూడా పశువులు కట్టకుండా ఉంటాయి. ముఖ్యంగా రైతులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే సకాలంలో ఎదను గుర్తించడం ముఖ్యం. అంటే పశువు ఇప్పుడు ఎదలో ఉంది అని రైతు గుర్తించడం చాలా అవసరం. సో దీనికి రైతులకు పశు ఎదకొచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది, ఎద లక్షణాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళకు తెలిసి ఉండాలి. ముఖ్యంగా గమనించినట్లయితే పశువులు ఎదకొచ్చినప్పుడు ఒక తెల్లటి తీగ లాంటి పదార్థం దాని యోని నుండి కారడం జరుగుతుంది. ఆ తీగ పైనుంచి కింది వరకు కట్టుకాకుండా అంటే తెగిపోకుండా ఉంటే అప్పుడు అది సరిగా ఎదలో ఉంది అని అర్థం. ఈ సమయంలోనే పశువులు ఎక్కువసార్లు మూత్రం పోయడం, తోక పైకి లేపి ఉంచడము, వేరే పశువుల మీదకి ఈ పశువులు ఎక్కడము, వేరే పశువులు ఈ పశువుల మీదకి ఎక్కుతున్నా కదలకుండా నిలబడము, మానం అనేది ఉబ్బి ఉండడము, కొంచెం యోని పెదవులు ఓపెన్ చేసి చూస్తే ఎర్రగా ఉండడం లోపల మానమంతా కూడా, ఇలాంటి లక్షణాలను మనము పశువు ఎదలో ఉందని గుర్తించి పశు వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలి. ఇంకొకటి గుర్తించుకోవాల్సిన విషయం

అంటే ఎదకు వస్తూనే కాకుండా 12 నుంచి 24 గంటల్లోపు, గేదెల్లో అయితే 36 గంటల వరకు కూడా పశు ఎదలో ఉంటుంది. ఎద వస్తూనే కాకుండా చివరి దశలో ఏపిస్తే పశువు చూలు నిలవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాడి రైతులు వచ్చిన తర్వాత 12 నుంచి 24 గంటల తర్వాతనే ఎదసూది వేయించే ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రభుత్వము ఎదసూదుల్లో ఓన్లీ ఫిమేల్ కావస్, అంటే పేయదూడలు పుట్టేటువంటి సూదులు కూడా తీసుకొచ్చింది.

యదసూదించే ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రభుత్వము యదసూదుల్లో ఓన్లీ ఫిమేల్ కాస్ అంటే పేయదూడలు పుట్టేటువంటి సూదులు కూడా తీసుకొచ్చింది. త్రిబులెస్ సెమెన్ అంటారు, సెక్స్ ఆర్టెడ్ సెమెన్ అనే వాటిని కూడా తీసుకొచ్చింది. ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి చాలా మంది రైతులకి. ఇప్పుడు వాటి ధర కూడా చాలా తగ్గించి రైతులు కేవలం 150 రూపాయలు చెల్లిస్తే చాలు వాళ్లకు పేయదూడలు పుట్టే సెక్స్ ఆర్టెడ్ సెమెన్ వీర్యాన్ని వేయడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి. అలాగే ఇంకొకటి చాలా మంది రైతులు చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఒకసారి పశువు ఈనిన తర్వాత దాన్ని మళ్ళీ 6 నుంచి 7 నెలల వరకు దాన్ని మళ్ళీ కట్టించే ప్రయత్నం చేయడం లేదు. అది పాలు ఇస్తుంది, పాలు తీసుకుంటూ ఉంటున్నారు. ఇలా చేయడం వల్ల కూడా ఈ రిపీట్ బ్రీడింగ్ అనేది, తిరిగి పొరలడం అనేది పెరుగుతూ ఉంది. అందుకనే రైతులు కంపల్సరీగా ఈనిన తర్వాత 60 నుంచి 90 రోజుల్లోపే చూలు కట్టించుకోవాలి. ఇది చాలా అవసరం. తర్వాత ఈ రిపీట్ బ్రీడింగ్ లేదా తిరిగి పొరలడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం. ఎక్కడైతే పశువులు కట్టేస్తున్నారో అక్కడంతా మురికిగా ఉండడం, పశువుల శరీరంలోకి లేదా యోనిలోకి సూక్ష్మజీవులు వెళ్లడం, కొన్ని రకాల రోగాలు కలిగించడం వల్ల కూడా ఈ పశువులు కట్టకుండా ఉంటున్నాయి. ఇంకోటి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పోషకాహార లోపం. పోషకాహార లోపం ఉన్నా కూడా పశువులు కట్టవు. ముఖ్యంగా పచ్చి మేత ఎవరైతే వేయడం లేదో, అంటే విటమిన్ ఏ అనేది పశువులు కట్టడానికి చాలా అవసరం. ఎక్కడైతే పచ్చి మేత లభ్యత తక్కువ ఉందో అక్కడ పశువులు కట్టే శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పశువులకు పచ్చి మేత అందించడం కూడా అవసరం. దానితోపాటు దానా కూడా అందించాలి. ఈ దానాలో కొంతవరకు ఖనిజ లవణాలు మిశ్రమాలు ఉండేటట్టు, అలాగే ఎముకల పొడి అంటాం కదా, ఖనిజ లవణ మిశ్రమం ఎముకల పొడి, అలాగే కొంతవరకు వీటిని కూడా అందిస్తూ ఉండాలి. ఇంకొకటి పశువులలో నట్టలు ఉంటే కూడా అవి సరిగా ఎదకు రాకపోవడము, చూలు నిలవకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పశువుల ఎదుగుదలకు కూడా ఈ నట్టలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రస్తుతమైతే చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అన్ని పెద్ద పశువులకు దూడలతో సహా అన్ని పశువులకి ఉచితంగా నట్టల నివారణ మందు అందించడం జరుగుతుంది. ప్రస్తుతము మనకి ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలు చేస్తూ ప్రభుత్వము అన్ని పశువులకి, పెద్ద పశువులకి, దూడలకి, గొర్రెలకు కూడా ఉచితంగా నట్టల మందు అందిస్తుంది. సో ఈ అవకాశాన్ని పాడి రైతులు అలాగే గొర్రెల పెంపకదారులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ పశువులు కట్టిన తర్వాత గర్భస్రావాలు పెరిగే శాతం కూడా ఈ మధ్య ఎక్కువగా గమనిస్తున్నాం. అంటే అబార్షన్స్ జరుగుతున్నాయి. చూడు పశువులు చనిపోయిన దూడని పెట్టడం కానీ లేకపోతే నెలలు నిండినటువంటి దూడల్ని కానీ ప్రసవించడమే మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీనికి కూడా కారణాలు ఏంటంటే కొన్ని రకాల సూక్ష్మజీవుల వల్ల కానీ, పోషకాహార లోపం వల్ల కానీ, లేదంటే పశువు యొక్క శరీరంలో హార్మోన్ల నిష్పత్తిలో తేడాల వల్ల కానీ, కొన్నిసార్లు కొన్ని రకాల ప్రమాదాల వల్ల కానీ ఈ గర్భస్రావాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి గర్భస్రావాలు జరిగినప్పుడు అంటే, ముందుగా ఏ పశువు అయితే గర్భస్రావం జరిగిందో అటువంటి పశువుని మంద నుండి వేరు చేయాలి. ఆ పశువు ఎక్కడైతే ఉన్నదో ఆ ఏరియా అంతా పరిసరాలన్నీ పరిశుభ్రపరిచి దాన్ని కట్టేసినటువంటి తాళ్ళు, ఆ దాన్ని పాలు పిండినటువంటి పాత్రలు వీటన్నిటిని కూడా శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఏదైతే ఈసుకుపోయిందో ఆ పశువుకి పశు వైద్యాధికారులను కలిసి చికిత్స చేయించడం కూడా చాలా అవసరం. ఒకవేళ ఇలాంటి గర్భస్రావాలు ఎక్కువసార్లు జరుగుతూ ఉంటే మందలో కానీ లేకపోతే ఒకే పశువుకి ఎక్కువసార్లు ఈసుకపోవడం లేదా గర్భస్రావం జరుగుతుందంటే ఆ చనిపోయినటువంటి మృతపిండం యొక్క శాంపుల్ను లేదా యోని నుండి తీసినటువంటి మట్టు దీన్ని కూడా పరీక్షకు పంపినట్లయితే ల్యాబ్లో టెస్ట్ చేసి ఎందుకు ఎర్లీ ఎంబ్రోనిక్ డెత్స్ లేదంటే గర్భస్రావాలు ఎందుకు జరుగుతున్నాయని వాళ్ళు మనకు తెలియజేస్తారు. దాన్ని బట్టి మనము వైద్యం తీసుకున్నట్లయితే ఈ గర్భస్రావాలు అనేటివి మనము తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా పశువులు ఈనిన తర్వాత రకరకాల గర్భకోశ వ్యాధులు కూడా ఈ మధ్య మనము డైరీ ఫారాలలో కానీ పాడ రైతుల్లో కానీ వింటూ ఉన్నాం, చూస్తున్నాం. దీనికి కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా రైతులు పశువు గర్భంతో ఉన్నప్పుడు దానికి సరైన పోషణ అందించకపోవడం, అలాగే దానికి కావాల్సినటువంటి ఖనిజ లవణాలు మిశ్రమాలు అందకపోవడం, దానికి కావాల్సినటువంటి శక్తి దానికి

0: లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల కొన్ని రకాల రోగాలు వస్తున్నాయి. గర్భకోశ రోగాలు పశువుల్లో ఎక్కువైతున్నాయి. వాటిల్లో మనము ఎక్కువ గమనించినట్లయితే ప్రొలాప్స్ ఒకటి, అంటే యుటరస్ అనేది గర్భాశయం అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇందులో యోనితో పాటు మొత్తం గర్భకోశం కూడా బయటకు వస్తుంది. ఇలాంటి పశువుల్ని మనము ఖచ్చితంగా చికిత్స చేయించుకోవాలి. ఏదైతే బయటకు వచ్చిందో మెయ్య దాన్ని లోపలికి నెట్టివేసి అవసరమైతే తాడుతో ఆ మళ్ళీ మెయ్య బయటికి రాకుండా తాడుతో కట్టడం, ఒకవేళ అవసరమైతే కుట్లు వేయడం కూడా చేసి ఆ మెయ్య బయటికి రాకుండా చేయడం చేస్తాము. అలాగే వాటికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, అవసరమైతే రిప్లాంట్ అలాంటి కొన్ని పౌడర్లు ఇలాంటివి కూడా ఇచ్చి వీటిని మనం కాపాడుకోవచ్చు. ఇవి కాకుండా కొన్నిసార్లు ఈ తర్వాత మాయపడకపోవడం ఉంటుంది. ఈ మాయపడకపోవడం కూడా పశువులు చాలా ఇబ్బంది పడతాయి. మామూలుగా అయితే ఈన తర్వాత 2 గంటల నుంచి 12 గంటల లోపు మాయపడిపోతుంది. మాయపడలేదు అంటే దానికి ఏదో సమస్య ఉందని గుర్తించి డాక్టర్ గారిని కలిసి దానికి సంబంధించిన వైద్యం తీసుకోవడం కూడా అవసరం. కొంతవరకు కొన్ని రకాల ఎగ్బోలిక్స్ అంటారు, రిప్లాంటా కానీ లేకపోతే ఎక్సాపర్ లిక్విడ్ కానీ ఇలాంటి హార్మోటోన్ లాంటి లిక్విడ్స్ కానీ ఇలాంటి ఎగ్బోలిక్స్ ఇచ్చి ఆ మేయపడడానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తారు. లేదంటే మీరు ఇంట్లో కూడా కొంతవరకు నువ్వులు బెల్లము కలిపి నువ్వుల పిండి లాంటిది తయారు చేసుకొని తినిపిస్తే కూడా కొన్నిసార్లు ఈ మాయ పడిపోతుంది. మాయ పడకపోతే దాన్ని చేతితో తీసివేయడం అనేది మాత్రం అంత ఉత్తమమైన పద్ధతి కాదు. చేతితో తీసివేయకుండా దానికే అదే మాయ పడిపోయేటట్టు చేసినట్లయితే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా పశువుల్లో చాలా రకాలటువంటి గర్భకోశ వ్యాధులు వస్తుంటాయి. వాటిల్లో మనం చెప్పుకోవాల్సింది ఎండోమెట్రైటిస్, అంటే గర్భకోశ వాపు ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గర్భస్రావాలు జరగడం కానీ ఎర్లీ ఎంబ్రియోనిక్ డెత్ జరగడం కానీ లేదంటే ఈనేటప్పుడు కష్టపడడం, డిస్టోకియాలు జరిగినా ఈ గర్భకోశ వ్యాధులు, గర్భం వాపు రావడం జరుగుతుంది. వీటిని ఖచ్చితంగా డాక్టర్ గారికి చూపించి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ వాడి అలాంటి పశువుల్ని చికిత్స చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ కట్టించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి రోగాలున్న పశువులలో కొంతవరకు సెక్సువల్ రెస్ట్, అంటే విశ్రాంతినిచ్చి వాటికి వెంట వెంటనే ఎదసూదులు చెప్పకుండా కొంతవరకు సెక్సువల్ రెస్ట్ ఇచ్చి కూడా వాటిని మనం కాపాడుకోవచ్చు. ఇంకా కొన్నిటిలో చీము కారుతూ ఉంటుంది, పయోమెట్రా కండిషన్స్, వీటిని కూడా మనం ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించి ఒకవేళ కొన్నిసార్లు చీము బయటికి రాకుండా లోపలే ఉండిపోతుంది, అలాంటప్పుడు కొన్ని హార్మోన్లు, లూటలైజ్ లాంటి హార్మోన్లు, ప్రాగ్మాడీ లాంటి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి లోపల ఉన్నటువంటి చీమంతా బయటకు వచ్చినట్టు చేసేసి తర్వాత యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా వాటికి చికిత్స చేసి మనము వాటిని కూడా మళ్ళీ కట్టేటట్టు చేయొచ్చు. ఇలా గర్భకోశ వ్యాధులకు సంబంధించినటువంటి అన్ని రోగాలను కూడా మనము చికిత్స చేయించుకొని జాగ్రత్తగా సరైన పోషకాహారాలు వాటికి అందించి పశువులను చూసుకున్నట్లయితే ఈ తిరిగి పొరలడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. పాడి రైతులు లాభదాయకంగా ఉంటారు, డైరీ ఫారాలు కూడా లాభాలలో నడుస్తాయి. అందరికీ ధన్యవాదాలు.
1: శ్రోతలింతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో చూలు నిలవకపోవడం కారణాలు నివారణ ఈ అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు అమ్ముడుపోయిన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్వింటాలల ఒక్కింటికి ఈ విధంగా ఉన్నాయి. వేరుశెనగ కనీసం ధర 6,277 రూపాయలు కాగా గరిష్ట ధర 8,251 రూపాయి, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 7,889 రూపాయలు. పొద్దుతిరుగుడు ఆముదాలు కనీస ధర 5,810 రూపాయలు, గరిష్టంగా అమ్ముడుపోయిన ధర 6,151 రూపాయి, మోడల్ ధర 6,151 రూపాయలు. ఎండు మిరప 88 రూపాయలు, కనీస ధర 5,059 రూపాయలు, గరిష్టంగా అమ్ముడుపోయిన ధర 17,459 రూపాయలు, మోడల్ ధర 11,399 రూపాయలు. శనగ 5,869 రూపాయలు కాగా గరిష్టంగా అమ్ముడుపోయిన ధర 5,992 రూపాయలు, మోడల్ ధర 5,971 రూపాయి. కందులు 5,312 రూపాయలు కనిష్టంగా అమ్ముడుపోగా

గరిష్ట ధర 8,252 రూపాయలు, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 8,232 రూపాయలు. జొన్న 15,13 రూపాయలు కనీస ధర, గరిష్టంగా అమ్ముడుపోయిన ధర 1,960 రూపాయలు, మోడల్ ధర 1,950 రూపాయలు. బ్లాక్ గ్రామ్ 2,300 రూపాయలు కనీస ధర, గరిష్టంగా అమ్ముడుపోయిన ధర 7,872 రూపాయలు, మోడల్ ధర 7,729 రూపాయలు. ఇవి మార్కెట్ ధరలు. ఇప్పుడు వినండి కిసాన్ మాణిలో భాగంగా పర్యావరణ గీతం.

0: ఉందన్నా. అందుకే అడవులు పెంచన్న, జిల్లాను రచించన్న.
1: పర్యావరణ గీతం విన్నారు. ఇప్పుడు వినండి.
2: కరోనా వైరస్ కి ఖతరే సే బచ్తే హువే ఫసల్ కి కటాయి, బిక్రీ, ఖరీద్, నయీ ఫసల్ కి జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తి హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్, గమ్ఛే యా కపడే సే ఢక్ కర్ రఖే. ఆంఖ్, కాన్, నాక్, మూహ్ నా ఛూయే. ఆపస్ మే దో గజ్ కి దూరీ బనాయే రఖే.
1: ఇంతటితో కిసాన్ మనీ కార్యక్రమం సమాప్తం.
3: వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ శీర్షికన ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం ఆరోగ్యంగా

0: ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికి ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
0: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
1: సార్, ఇది పిఎం అభిమంటన్ సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక, తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్ గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేసు, ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసరం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5 లక్షల పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి, మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిలో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్ గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
0: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
1: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఎనీ యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
0: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
1: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం అంటే జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్ లో వాళ్ళు

0: ఏమేం టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వయసుతో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో ఆభాఐడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభాఐడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
0: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి. లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్ మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్ కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి, అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు.
1: సార్ మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు?
0: సార్ అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి?
0: సార్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనము ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సులువుగానే దరఖాస్తు చేసుకుని
0: డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సార్ మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
0: సార్ మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్యార్ వైద్య సేవలు జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకాల సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
0: సార్ ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతోంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్ లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ, డీసీ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు
1: సార్. ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు

0: దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
1: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ANMs ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసి మెటీరియల్ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలు కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది. దాని ద్వారా FDP ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికే అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
0: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి?
1: సార్, ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ VPAT సెంటర్ అని ఉంటుంది సార్. అంటే ప్రస్తుతం హాస్పిటల్లో ఒక లీవ్ లో వెళ్ళి ఒక హెల్త్ వాళ్ళు అక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారు అనేది కూడా వాళ్ళకి అక్కడ నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
0: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
1: టెలిమెడిసిన్ లాంటిది
0: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
1: సార్, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేటివి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ ఇలాగంతా తెలియజేస్తున్నాం.
0: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా సుజాత వై బాలకృష్ణన్ ఆలపించిన గీతమిది. సంగీతం విద్యాసాగర్, చిత్రం చంద్రముఖి.

మీరు విన్న ఆ గీతం చామంతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. సాహిత్యం వీటూరి, సంగీతం ఇళయరాజా. చిత్రసీమ కార్యక్రమంలో చివరగా చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ఇది, సంగీతం ఇళయరాజా.

0: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో రేడియోతో నా అనుభవం అనుబంధం ఈ అంశం గురించి విశ్రాంత లెక్చరర్ డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారితో పరిచయ కార్యక్రమం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి.
2: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం ఈ పరంపరలో డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారితో పరిచయం వింటారు.
3: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు ఇంకా రేడియోతో శ్రోతలకు

0: ఉన్న రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచ నలుమూలల్లో మన రేడియో ప్రసారాలు ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును. ఈ పరంపరలో మన ఆకాశవాణికి విశిష్ట శ్రోత అయినటువంటి శ్రీ ఆదవాని హనుమంతప్ప గారున్నారు. డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు పలు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసి చివరిగా కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా ఇటీవలి కాలంలోనే పదవీ విరమణ పొందారు. మరి వీరు చెప్తున్నదేమంటే, ఆకాశవాణి నాకు ఎంతో నేర్పింది, ఆకాశవాణి ద్వారానే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ తెలియజేస్తూ, అంటే గతంలో వీరు కడప కేంద్రానికి ఎక్కువగా వెళ్లేవారట, ఇప్పుడు కర్నూలులో మనకు మే 9వ తారీఖు 1992లో కర్నూలు ఆకాశవాణి కేంద్రం స్థాపించబడినాక కర్నూలు ఆకాశవాణికి వీరు సుపరిచితులుగా ఉన్నారు. మరి వీరికి మన కర్నూలు ఆకాశవాణి ఎంతో వీరి జీవితంలో ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారండి. ముఖ్యంగా కళలు, సంగీతము, సాహిత్యము, అంతేకాకుండా విపత్తుల సమయంలో ఇంకా కరోనా సమయంలో మనం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఇక వీరు మన భారతదేశాన్ని దుర్భేద్యమైన దేశంగా మార్చడానికి మన నైతిక బాధ్యతను, తర్వాత మన నైతిక విలువలను పెంచే విధంగా మన రేడియో కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విద్య, ఉద్యోగ సమాచారము, తర్వాత వ్యవసాయదారుల కార్యక్రమం వీరికి చాలా మక్కువ అని చెప్పి తెలియజేశారు. ఇక వినోద కార్యక్రమాల గురించి చెప్పనక్కర్లేదని చెప్తూ, స్వయాన వీరు ఒక రంగస్థలి కళాకారుడు, అలాగే ఒక కవి, పాటగాడు, ఆటగాడు అని మనం చెప్పొచ్చు. మరి వారి అనుభవాలు మన ఆకాశవాణి శ్రోతలతో ఈ రోజు మనం పంచుకుందామండి. నమస్కారం అండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు. ఇక మీరు మా కార్యక్రమాల గురించి మా శ్రోతలతో కాస్త మీ యొక్క అనుభవాలని తెలియజేస్తారా?
1: బాహులేయ మయూర కిర్మీర వర్ణములందు స్నిగ్ధతల్ రంగరించి. ఈ పద్యం ఏ సందర్భంలోనిదంటే, సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి దేవ సైన్య అధ్యక్షుడిగా చేసేటప్పుడు ఉన్న పద్యం అనమాట. అంటే వెన్నెల ఎక్కడెక్కడ ఎలా పడిందో కవి ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు అనే కవి అద్భుతంగా రచించారు. వెన్నెల పడ్డ వెన్నెల సహజంగా ప్రకృతిలో చాలా సహజమైంది, అది అందరికీ తెలిసిందే. సూపర్లకు కూడా అది ఆనందంగా ఉంటుంది వెన్నెల.
2: నా పేరు డాక్టర్ ఆదవాని హనుమంతప్ప. నేను కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో తెలుగు శాఖలో విశ్రాంత ఆచార్యుణ్ణి. ఈ కర్నూలుకి నేను మొట్టమొదట 1992 మే 9వ తేదీ వచ్చాను. అప్పుడు ఎందుకు వచ్చానంటే, ఆకాశవాణి కేంద్రం కర్నూలులో ప్రారంభమైంది. అప్పుడు ప్రారంభకులు ఎవరంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రులుగా వారు ఉండేవారు. దీనికి సభాధ్యక్షులుగా ఆనాటి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రులైనటువంటి శ్రీ అజిత్ కుమార్ పాండే గారు ఉన్నారు. కర్నూలు రేడియో స్టేషన్ మొట్టమొదటిగా ప్రారంభమైనప్పుడు నేను ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావించాను. తర్వాత నేను అనంతరంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 1987 నుంచి 98 దాకా అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. కర్నూలు రేడియో స్టేషన్ కానీ అనంతరం రేడియో స్టేషన్ కానీ లేవు అప్పట్లో. కడప ఆకాశవాణి కేంద్రంలో మాత్రం నేను సూక్తి సుధా కానీ సాహిత్య వ్యాసాలు కానీ చెప్పేదానికి పోయేవాడిని. తర్వాత 1998 ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సాహిత్యం సంబంధించిన ప్రసంగ వ్యాసాలు నేను ఇక్కడ చదివాను. తర్వాత సూక్తి సుధలో పాల్గొన్నాను. ఆకాశాన మనం మేడ కట్టవచ్చు, అంటే ఫౌండేషన్ లేకుండా పునాది లేకుండా కట్టవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మనసు రంజింపజేయలేము అని ఒక కవి అద్భుతంగా రాశాడు.

మరి అలాంటప్పుడు మూర్ఖుడి మనస్సు మార్చడానికి వీలు కానప్పుడు ఇదెందుకు చెబుతున్నావంటే, ఎవరో ఒకరో ఇద్దరో మారినా కూడా సంతోషమే కదా. అందుకే గీతకారుడు ఏం చెప్పినాడు అంటే,

తర్వాత అనేక విషయాల్లో ఈ కర్నూలు రేడియో స్టేషన్తో నాకు అనుబంధం ఉంది. ఈ కర్నూలు రేడియో స్టేషన్ వారు మరి ప్రపంచంలో ఎన్ని రకాల మోసాలు ఉంటాయో అప్పుడప్పుడు మనకి కొన్ని సలహాలు ఇచ్చేవారు. అంటే సైబర్ నేరాలు కానీ తర్వాత ఎట్లా మోసాలు చేస్తారు అని కానీ ఇట్లా చేసేవారు. చాలామంది మరి రేడియో స్టేషన్లో విని దాన్ని జాగ్రత్త పడేవారు. అయినా కొంతమంది మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎలా మోసపోకుండా ఉండాలో కర్నూలు రేడియో స్టేషన్ కేంద్రం వారు చాలా చెబుతున్నారు. ఇది నాకు చాలా నచ్చిన విషయము. కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ ద్వారా మనకి కళలు ప్రోత్సహింపబడుతున్నాయి, సంగీతం ప్రోత్సహింపబడుతుంది, సాహిత్యంలోని అనేక విషయాలు అంటే సాహిత్యానికి సమాజానికి సంబంధం ఉంటుంది కాబట్టి అనేక కథానికలు చెప్పిస్తున్నారు. సంగీతం అంటే నాటక కళాకారుల చేత పద్యాలు పాడిస్తున్నారు. శ్రీ సీతారామాంజ సంవాదంలో మరి కవి ఏం చేశాడంటే ఏకాక్షర పద్యంతో పద్యం రాశాడు. అంటే అక్షరం విడదీస్తే వేరే వస్తుంది, అందులో అన్నాసికాక్షరం నకారంతో ఉండదు. పదాలు విడదీసినప్పుడు వేరే రావచ్చు కానీ అక్షరం మాత్రం నకారంతోనే ఉంటుంది. అందులో అన్నాసికాక్షరం రాయడం అంటే ఎంత ఘనత చూడండి.

ఇంకా ఏకాక్షర పద్యం రచించినటువంటి కవికి ఇక ద్వ్యక్షర పద్యం రాయడం ఏమంత లెక్కలేదు కదా. అంటే రెండు అక్షరాలతోనే మకారము నకారము అందులో అన్నాసిక అక్షరాలతో రాయడం ఎంత ఘనత చూడండి. శ్రీ సీతారామాంజేయ సంవాదంలోనిది ఈ పద్యం. బహుజనపల్లి సీతారామాచార్యులు ఇది రాశాడు. మేను మనము మానము, మేను

జానపద గేయాలు పాటిస్తున్నారు, కళలకు ప్రవేశముంది. హై స్కూల్ పిల్లల చేత మరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేయిస్తున్నారు. వాళ్ళు అద్భుతంగా పాటలు పాడి పద్యాలు పాడి వాళ్ళలో అనేక విషయాలు వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. ఈ చిన్నపిల్లలు అలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం వస్తుందో వినేవాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా జానపద కళలను నాటక కళలను బాగా ప్రోత్సహిస్తున్నారు. హార్మోనిస్టు నాటక కళాకారులు పద్యాలు చెప్పడము, తర్వాత మాటలు చెప్పడము, ఇది రాత్రిపూట వాళ్ళకి 8 గంటలప్పుడు ప్రాంతంలో మరి వినిపిస్తూ ఉంటారు. శ్రోతలు చాలామంది ఈనాటికి కూడా పద్యాలను విని ఆనందిస్తారు. ఇంకొకటి ఏమిటంటే ఈ పద్యాలను వినడం ద్వారా బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, మరి ఆ మానసిక విశ్రాంతి కలుగుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది వినేవాళ్లకు పాడేవాళ్లకు కూడా. తర్వాత ఇంకా సరస్వతి ప్రార్థన కూడా మనం ఇద్దాం. తన హృదయాంబు జాతమున దార్కును నాథగా

ఇంకొకటి ఏమిటంటే, ఈ కళలను ప్రోత్సహించడం బాగా ఉంది, మధ్య మధ్యలో సలహాలు వేస్తూ ఉంటారు. అంటే సైబర్ నేరాలు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. చాలామంది ఇది తెలియక ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ లాంటి వాడే సైబర్ నేరానికి గురై 150,000 రూపాయలు పోగొట్టుకున్నారు. ఇటువంటివి వినడం వల్ల చాలా మంది జాగ్రత్త ఉంటారు. కర్నూలు రేడియో స్టేషన్లో సైబర్ నేరాలు విన్నందువల్ల ప్రజలు చాలా సురక్షితంగా తమ డబ్బు పోగొట్టుకోకుండా ఉంటారు. ఈ కరోనా టైంలో

ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పారు. ఈ వరదలు వచ్చినప్పుడు ఆ వరదల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా కర్నూలు రేడియో స్టేషన్ వారు ప్రసారం చేసినందువల్ల జనాలు జాగ్రత్తగా ఉన్నారు. అట్లతో వివిధ డాక్టర్లతో, అంటే కంటి డాక్టర్ కావచ్చు, పంటి డాక్టర్ కావచ్చు, థైరాయిడు, వివిధ రకాల డాక్టర్లతో మరి సందేహాలు అడగడం వల్ల వ్యాఖ్యాతలు వాళ్ళు అన్నీ నివృత్తి చేస్తుంటారు. ఇక్కడ ప్రికాషన్స్ మనం స్వేచ్ఛగా వినవచ్చు, అంటే ఎలా

0: సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఉద్యోగాలు వస్తాయి, పేపర్ అందరూ చూడకపోవచ్చు, పలాన చోట ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి అని వార్తలు కూడా ఈ రేడియో స్టేషన్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. బీఈడీ చేసుకోవడానికి గాని పీహెచ్డీ చేసుకోవడానికి గాని నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు వచ్చినప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, పలాన చోట డైరెక్ట్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వెళ్ళండి అని చెబుతూ ఉంటారు, ప్రజలకు ఉపయోగపడే వార్తలు వీళ్ళు సంక్షిప్తంగా చెబుతూ ఉంటారు, రైతులకు మంచి విషయాలు చెబుతూ ఉంటారు, ఏ పంట ఏ కాలంలో ఎలా వేయాలి, ఎంత వేయాలి, యూరియా అధికంగా వేయకూడదు, పేడ ఎరువు కాంపోస్ట్ ఎరువు వాడండి వీలైనంత వరకు. ఇంకొకటి నేను విన్నాను, ద్రాక్ష రాళ్ల ఉప్పు గాని మామూలు ఉప్పు గాని సేపు నానబెడితే మొత్తం దుమ్మే కాకుండా మొత్తం దాంట్లో ఉండే కెమికల్స్ రసాయన పదార్థాలు కూడా నీళ్లలో కరిగిపోతాయనేది డాక్టర్ వల్ల రేడియో స్టేషన్ ద్వారా నేను విన్నాను. ఇక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అలనాటి మధుర గీతాలు 10 గంటల పైన వస్తున్నాయి, ఎంతో మంది అలనాటి మధుర గీతాలు చాలా వినసొంపుగా ఉంటాయి, మనస్సుకు హాయిగా ఉంటుంది, అంతకు ముందు ఉండే అలజడి ప్రజల్లో తగ్గిపోతుంది అనమాట. అందుకని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. నాటక కళ పద్యాలు వినేవాళ్ళు ఉంటారు, పాటలు వినేవాళ్ళు ఉంటారు, మరి ఇన్ని రకాలుగా ఈ రేడియో స్టేషన్ ద్వారా మనకి ప్రసారం చేస్తున్నారు. అందువల్ల కర్నూలు ఎఫ్ఎం రేడియో సిబ్బందిని మరోసారి నేను అభినందిస్తూ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు. ఈరోజు మా కేంద్రానికి వచ్చి రేడియోతో మీ అనుభవాల గురించి తెలియజేసినందుకు నిజంగా ఆకాశవాణికి ఇంత చరిత్ర ఉందని తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఈరోజు మా కేంద్రానికి వచ్చి ఇంతటి మంచి అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు మా కర్నూలు ఆకాశవాణి శ్రోతల తరపున, అలాగే వింటున్నటువంటి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచ దేశాలు భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై న్యూఢిల్లీలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని పర్యటన సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశంలో 75 నుంచి 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ ఇచ్చిన హామీతో సహా

0: 57 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని తెలిపారు. ఇదిలా ఉండగా 6 రోజుల పాటు సాగిన ప్రధానమంత్రి విదేశీ పర్యటన నిన్నటితో ముగిసింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన 41 మంది విద్యార్థుల బృందాన్ని ఆ రాష్ట ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువెళ్లింది. ఆ బృందం ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్యా పర్యటన నిమిత్తం ఢిల్లీకి తీసుకువచ్చిన ఈ చొరవను ప్రశంసిస్తూ, ఇలాంటి పర్యటనలు విద్యార్థులు తరగతి గదులకు అతీతంగా నేర్చుకోవడానికి, వారి పరిధులను విస్తరించుకోవడానికి సహాయపడతాయని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, దేశ నాయకులు ఆవిర్భవించారని ఉపరాష్టపతి విద్యార్థులకు గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడం ద్వారా భారత్ ప్రపంచానికి ఒక కొత్త వ్యవసాయ నమూనాగా మారిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇటలీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ అగ్రికోలా పథకాన్ని ప్రదానం చేయడం పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం పెరుగుతున్న భారతదేశపు ప్రతిష్టకు చిహ్నమని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ పురస్కారం దేశంలోని కష్టపడి పనిచేసే రైతులకు సజీవ నిదర్శనమని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుండి ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మద్దతునిస్తూ దాదాపు 80 కోట్ల మందికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా భరోసాను కల్పిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
1: कल संयुक्त राष्ट्र संघ के खाद्य और कृषि संगठन ने एग्रीकोला मेडल से उनको सम्मानित किया है. इससे देशवासियों का सीना गर्व से भर उठा है, माथा उन्नत हुआ है. प्रधानमंत्री जी के जो प्रयास है, ये एफएओ ने कहा है, भूखमरी मिटाना, गरीबी कम करने के प्रयास करना, खाद्य सुरक्षा सुनिश्चित करना और उत्पादकता एग्रीकल्चर के क्षेत्र में बढ़ाना, ये उनके ऐसे काम है जो सचमुच में अभूतपूर्व और अद्भुत है.
0: దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సియోల్ నగరంలోని ఇంజింగ్గాక్ పార్క్లో భారత యుద్ద స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన స్మారక కార్యక్రమాలలో భాగంగా నిర్మించిన ఈ స్మారక చిహ్నం యుద్ద సమయంలో భారత సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ అంబులెన్స్ కస్టోడియన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ అందించిన ధైర్యం, త్యాగం, మానవతా సేవకు నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తూనే ఉన్నాయని పేర్కొంటూ,
2: यह स्मारक करेज का सिंबल है, यह स्मारक कंपैशन का सिंबल है, यह स्मारक सेक्रीफाइस का सिंबल है, यह स्मारक भारत और कोरिया की जनता के बीच सदियों की मित्रता का भी संदेश दे रहा है. जब कोरियन पेनुसुला युद्ध की त्रासदी में घिर गया था, तब भारत ने ह्यूमैनिटी के प्रति अपना दायित्व बखूबी निभाया. शांति और सेवा के आदर्शों से प्रेरित होकर भारत ने अपनी 60 पैराफील्ड एम्बुलेंस यूनिट के माध्यम से इस बार में योगदान दिया.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, వైద్య పరికరాలు వంటి పలు రంగాలలో పరస్పరం సహకరించుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక నాయకత్వ సదస్సులో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలతో మరింత బలపడిందని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ సరఫరా గొలుసులను బలోపేతం చేయడంలో ఎంఎస్ఎంఈల పాత్రను ప్రస్తావిస్తూ, ఎంఎస్ఎంఈల సాంకేతిక ఉన్నతీకరణ, నైపుణ్యాభివృద్దికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ సహాయపడుతుందన్నారు. రాబోయే 25 సంవత్సరాల పాటు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
3: America and India truly are working as natural partners. We complement each other. America is looking for a trusted partner. I think India has proven track

0: record over decades of truly working as a country, as a set of businesses here who respect the intellectual property of foreign companies, who can be trusted to deliver high quality on time. There's a large pool of talent available for all of you. And in some sense, these are two economies which totally complement each other.
1: ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎబోలా వైరస్ కారణంగా నెలకొన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరగవలసిన 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశారు. ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్లతో భారత్ ఈ విషయమై సంప్రదింపులు జరిపిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంప్రదింపుల అనంతరం 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశం కొత్త తేదీలను పరస్పర సంప్రదింపుల ద్వారా ఖరారు చేసిన అనంతరం తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే మారుతున్న ఆరోగ్య పరిస్థితిని పరిష్కరించే లక్ష్యంతో ఆఫ్రికా సీడీసీ నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు సహకరించడానికి భారత్ తన సంసిద్ధతను ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎబోలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు ఇమిగ్రేషన్ తనిఖీలకు ముందే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లో శుభ్మన్ గిల్ 63, సాయి సుదర్శన్ 49 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు శ్రీమతి ఎస్ జానకి ఆలపించిన లలిత గీతం. ఈ గీతం ఇనే ముందు వాణిజ్య ప్రకటన.
1: శ్రీ చైతన్య సిద్ధం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో మీకోసం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరుకునే తెలుగు సినీ గీతాలు వినాలంటే మరి ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2596111, మరొక నెంబర్ 2596112. దూర ప్రాంతాల వారు ఎస్టీడీ కోడ్ 0858 నెంబర్ను జత చేసి మీరు కాల్ చేసి మీకు నచ్చిన మీకు ఇష్టమైన పాటను వినవచ్చు. మరి ముందుగా కాలర్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చూద్దాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే కర్నూలు ఎఫ్ఎం, మీ పేరండి?
1: మేడం, నా పేరు నరేష్ మేడం, ముసాపేట మహబూబ్నగర్ జిల్లా.
0: ఓ నరేష్ గారు, బాగున్నారా?
1: చాలా బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఈ మధ్య కాలంలో లెటర్స్ రాస్తున్నారు, చాలా సంతోషం.
1: చదువుతున్నారు.
0: ఓకే, చెప్పండి నరేష్ గారు, మీరు ఫస్ట్ కాలర్ మీరే.
1: యాదగిరి గుట్టకు వచ్చాను మేడం ఈ రోజు.
0: అవునా? ఓకే,
1: అక్కడి నుంచి కాల్ చేస్తున్నాను స్వామి అనుగ్రహంతో.
0: అక్కడి నుంచి కాల్ తగిలిందనమాట మీకైతే.
1: అవును మేడం.
0: ఓకే, సో ఈ రోజు మీకు లక్కీ అండి, సిగ్నల్స్ బాగున్నాయి.
1: యాదగిరి గుట్ట లక్ష్మీ ఆశీర్వాదం, మన కర్నూలు ఆకాశవాణి అభిమానం మేడం.
0: అందరి మీద అండి, అందరి మీద ఆ స్వామి వారి కృప ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజు కర్నూలు ఎఫ్ఎం ద్వారా లైవ్ ఫోన్ లో మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: త్రినేత్రం మేడం.
0: త్రినేత్రం,
1: శ్రీకర శుభకరం.
0: ఓ, అక్కడ ఉన్నారు కాబట్టి స్వామి వారి పాట. ఓకే ఓకేనండి. మరి చెప్పండి ఇంకేంటి విశేషాలు అంటే?
1: ఇప్పుడు నిన్న వచ్చాను మేడం దర్శనం. రేపు

0: స్వర్ణగిరి చూసుకుని రేపు రావాలి ఊరికి.
1: ఓకే,
0: కానీ ఎండలు చాలా విపరీతంగా
1: అవునండి,
0: ఉన్నాయి.
1: ముఖ్యంగా ఈ 2-3 డేస్ లో చాలా టెంపరేచర్ హై టెంపరేచర్ కి వెళ్ళిపోతుంది, జాగ్రత్తలు తీసుకోండి అని IMD వారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.
0: మధ్యాహ్నం అయితే మాకు చాలా విపరీతమైన బాధ అనిపించింది, ఎందుకు వచ్చామో అనిపించింది.
1: ఓకేనండి నరేష్ గారు, మరి మీరు కోరిన పాట శ్రీకర శుభకర లక్ష్మీ నరసింహస్వామి గీతం వచ్చేస్తుంది, వినిద్దామా?
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం.
1: ఓకే అండి, కాల్ చేసిన ధన్యవాదాలు, నమస్తే.

0: కలు వెలసిను ప్రళయమహుజ్వల జ్వాల నరసింహుడు.
1: హలో హలో, నమస్తే కర్నూలు ఎఫ్ఎం. హలో హలో
2: హలో అండి, బబ్లు అండి.
1: బబ్లు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: అక్క నేను హత్యపోయాను, నేను మాట్లాడండి. నేను ఏది వాళ్ళు అనిపిస్తుంది, నాకు బాధగా ఉంది అక్క. నాకు జర్నీ సినిమా నుంచి పాట కావాలి. జర్నీ సినిమా నుంచి ఎందుకో నాకు జర్నీ సినిమా నుంచి చిట్టి చిట్టి పులకింత ఈ పాట ఎందుకో నాకు ఉదయ గుర్తొస్తుంది అక్క. ఎందుకో నాకు ఏడిపోతుంది పాట కావాలి నాకు అర్జెంట్ ఇప్పుడు ప్లేస్ అయ్యి. బాగా ఉంది, బాగా ఉంది. ఏంటి ఒక ప్లీజ్, నేను చాలా బాధలో ఉన్నాను.
1: ఓకే, ఆల్ ది బెస్ట్. ఎటువంటి బాధ పడకుండా చక్కగా ఈ పాట వినండి, అంతా సమకూరుకుంటుంది, అంతా సవ్యంగా జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాధపడకూడదు, ఎంత కష్టం వచ్చినా బాధపడకూడదు, హ్యాపీగా ఉండాలి. నవ్వుతూ ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఏడిస్తే ఎప్పుడు సమస్య పరిష్కారం కాదు బబ్లు. ఓకే ఓకే, మీరు కొన్ని పాట వచ్చేస్తే వెళ్దాం.

0: மனசு தோந்து கொட்டு இதுலக்கு
1: హలో
2: నమస్తే మేడం.
1: హలో నమస్తే కర్నూల్ ఎఫ్ఎం, మీ పేరండి?
2: మా పేరు సత్యనారాయణ.
1: హలో, మీ పేరు?
2: సత్యనారాయణ.
1: సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: ఓకే,
1: బొంచేసారా? అయిపోయిందండి. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు లైవ్ లో ఈ రోజు?
2: ప్రేమనగర్ లో పాట.
1: ప్రేమనగర్
2: కడవెత్తుకొచ్చిన పాట.
1: ఓకే, మరి ఎవరి కోసం ఈ పాట?
2: అందరి కోసం.
1: అందరి కోసం. ఓకే, మరి మీరు కోరిన పాట వచ్చేస్తుందండి, వినేద్దామా? కాల్ చేసిన ధన్యవాదాలు. నమస్తే అండి.
2: కన్నె పిల్ల అది కన్న

0: நடக்க அப்போ எர்ரெட்டி போவாளி தானி எனக்க கடவெத்து கொச்சி கண்ட பிள்ள அதி கண்ணப்பட்டே தாளுனா.
1: ஹலோ ஹலோ
2: ஹலோ நமஸ்தே மேடம்.
1: హలో నమస్తే కర్నూల్ ఎఫ్ఎం, మీ పేరండి?
2: సుప్రియ మేడం.
1: సుప్రియ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: కర్నూల్ నుంచి మేడం. కర్నూల్ నుంచి.
1: కర్నూల్ ఏ ఏరియా?
2: ఉల్చాల్ రోడ్ మేడం.
1: ఓకే, మా రేడియో స్టేషన్ వెనక వైపే.
2: అవునా?
1: ఓకే సుప్రియ గారు, ఫస్ట్ టైం కాల్ చేయడం?
2: అవును మేడం. మా చిన్న బాబుతో, మా బాబు మీతో మాట్లాడాలని చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు.
1: అవునా? ఇవ్వండి.
2: రోజు ట్రై చేస్తున్నారు మేడం పాపం.
1: అవునా? దొరకట్లేదు లైన్.
2: అవును అవును మేడం. ఒకసారి మాట్లాడాను మేడం మా చిన్న బాబుతో.
1: ఇవ్వండి. హలో
2: అభిరామ్, అభిరామ్ ప్లీజ్.
1: హలో అభిరామ్,
3: గుడ్ ఈవినింగ్.
1: హలో అభిరామ్, గుడ్ ఈవినింగ్. ఏం చదువుతున్నావు?
4: థర్డ్ క్లాస్.
1: థర్డ్ క్లాస్? హాలిడేస్ ఇప్పుడు?
4: ఫోర్త్ క్లాస్.
1: ఇప్పుడు ఫోర్త్ క్లాస్ కి వెళ్తావు. థర్డ్ క్లాస్ పాస్ అయ్యావా? క్లాస్ ఫస్ట్ వచ్చావా? వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్. ఐస్ క్రీమ్స్ తింటున్నావా? తినకుంటున్నావా? గుడ్ బాయ్. సరే అభిరామ్, మరి రేడియోలో ఏ పాట వినాలనుకుంటున్నావు?
3: చాంపియన్ మూవీ నుంచి గిరా గిరా మేడం.
1: చాంపియన్?
3: అవును మేడం.
1: చాంపియన్, ఓకే. చాంపియన్
2: గిరగిర సాంగ్ మేడం, గిరగిర సాంగ్.
3: అది లేకుంటే రంగస్థలం నుంచి ఏదైనా సాంగ్ పెట్టండి మేడం. ఇవన్నీ
1: రంగస్థలం. మీ పేరండి?
3: నా పేరు రాంబాబు మేడం.
1: రాంబాబు గారు.

0: ఏం చేస్తుంటారు మీరు?
1: మరి మోడల్ స్కూల్ పెద్దపాడులో ఇంగ్లీష్ పీజీటి మేడం.
0: అవునా, ఓకే. మరి రంగస్థలం నుంచి మీరు కోరిన పాట రంగమ్మ మంగమ్మ టైటిల్ సాంగ్ వినిద్దామా?
1: ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, కాల్ చేసిన ధన్యవాదాలు. అభిరామ్కి ఆల్ ది బెస్ట్
1: అండి. మా పాప పేరు దరహాసిని మేడం.
0: ఓకే,
1: మా పెద్దవాడి పేరు లోక్జిత్. మేమందరం ట్రై చేస్తూనే ఉంటాం మేడం
0: రెగ్యులర్ గా.
2: అవునవును మేడం.
0: ఓకే, చాలా కాలానికి ఇప్పుడు తగిలింది ఈ రోజు
2: కలిసింది.
0: ఓకే అండి, ఈ రోజు హ్యాపీయెస్ట్ డే అండ్ గుడ్ నైట్ అండి, శుభరాత్రి.
1: ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్.
2: Thank you.

0: 200కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హలో,
4: నమస్తే మేడం.
3: హలో, నమస్తే కన్నడ ఎఫ్ఎం. మీ పేరేంటి?
4: సత్యాల్ మేడం.
3: సత్యాల్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?

0: కొట్కూర్ మేడం.
1: నంది కొట్కూర్, చెప్పండి మరి ఈ రోజు లైఫ్ ఫోన్ ఏ పాట వినాలనుకుంటున్నారు రేడియోలో?
0: రేడియోలో అది మేడం, ప్రేమలో పవన్ కళ్యాణ్ మేడం.
1: ప్రేమలో పవన్ కళ్యాణ్
0: మేడం.
1: ఏం చేస్తుంటారండి మీరు?
0: అదే వాచ్మెన్ మేడం, శాంత డైరీస్ వాచ్మెన్.
1: ఎక్కడ?
0: నంది కొట్కూర్ మేడం.
1: నంది కొట్కూర్, ఓకే. ప్రేమలో పవని కళ్యాణి అది లేదండి, వేరే సినిమా.
0: వేరే సినిమా జస్టిస్ చౌదరి మేడం.
1: జస్టిస్ చౌదరి
0: మేడం.
1: అందులో ఏ పాట కావాలండి?
0: నీ తొలిసూపులోని.
1: ఓకే, వంచేసారా మరి?
0: ఇల్లారు మేడం, మీరు తిన్నారా మేడం?
1: అయిపోయిందండి, మరి పాట విందామా?
0: విందా మేడం. పేరు మేడం
1: చెప్పండి.
0: పేరు పేరు పేరు నీ పేరు?
1: నా పేరా? నా పేరు సునీత అండి.
0: సునీతానా?
1: ఓకే, కాల్ చేసుకుని ధన్యవాదాలు. నమస్తే, శుభరాత్రి.
0: సరే మేడం.

0: हेलो हेलो
1: नमस्ते मैडम
0: हेलो नमस्ते कर्नूल एफएम अंडी మీ పేరు అండి
1: పేరు చిత్తార్గేది మధ్యా మేడం
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు
1: కర్నూలు చిత్తార్గేది మేడం
0: కర్నూలు చిత్తార్గేది నుంచి చెప్పండి లాస్ట్ కాల్ మీదే మరి
1: చెప్పండి
0: ఏ పాట వినాలనుకుంటున్నారు
1: అమ్మారిని అరచిన ఆలకించే పాండురంగ మహత్యం మేడం
0: పాండురంగ మహత్యం ఏం చేస్తుంటారు
1: అమ్మారిని అరచిన నేనా మేడం రిటైర్డ్ ఎంప్లాయ్ మేడం
0: అవునా ఓకే
1: అవును మేడం
0: అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మా ఓకే
1: అవును మేడం
0: మీరు కోరిన పాట వచ్చేస్తుంది మన ఘంటసాల గలం నుండి జాలువారిన మరొక ఆణిముత్యం ఇది టీవీ రాజు సంగీత సారథ్యంలో ఓకేనా వినిద్దామా
1: అవును మేడం థాంక్స్ మేడం
0: కాల్ చేసిన ధన్యవాదాలు అండి శుభరాత్రి
1: మంచిది మేడం

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్ర గణం శీర్షికకు స్వాగతం. ఇవాళ్టి ఏకచిత్ర గణం శీర్షికన జీన్స్ చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు ఉన్ని కృష్ణన్, ఎస్పి పల్లవి, నిత్యశ్రీ, శ్రీనివాస్, సుజాత, సోనూ నిగం, హరిణి, సంగీత, కృష్ణరాజ. సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్.

0: శ్రీ చైతన్య విద్యార్థి
1: అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా ఘంటసాల పేసుసిల పాడిన గీతమిది. సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్, చిత్రం ఆత్మబలం.

మీరు విన్న ఆ గీతం బుల్లమ్మ బుల్లోడు చిత్రంలోని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన సత్యం గీతం. కార్యక్రమంలో తర్వాత నిజం చెప్పితే నేరమా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట ఇది. డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

మీరు విన్న ఆ గీతం ఎస్ జానకి ఆలపించిన గీతం. చిత్రం పాలు నీళ్లు. కార్యక్రమంలో తర్వాత కాంచనగంగ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలంతవరకు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. మరి ముందుగా హిందీలో వార్తా ప్రసారం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:10 దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఇవాళ్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై ప్రారంభమయ్యే ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే, శుభరాత్రి, జై హింద్.